ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణ మాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూలై నెల 24వ తేదీ, శుక్రవారం. నిలయంల సమయం 5:58 దాటి 52 సెకండ్లు. గట్టి ఇటుకలు భవనాన్ని నిలబెట్టినట్లే విద్యార్థులు సత్ప్రవర్తనతో దేశాన్ని నిలబెట్టుకోవాలి అని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ రేడియో నేస్తం మాటల సాగర్.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం అంజలి భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు ఇంకా నాట్య కళ వింటారు. ముందుగా వినండి దేవీ భక్తి గీతాలు.

0: మీరు ఇంతవరకు నాట్య కళం విన్నారు. ఈనాటి అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు సుభాషితం వింటారు. సమర్పణ శ్రీమతి పర్వీన్ సుల్తానా.
1: ఎవరి ద్వారానైనా ఏదైనా చిన్న సహాయం పొందితే వెంటనే వారి పట్ల ప్రేమ కృతజ్ఞతాభావం కలుగుతుంది. ఇది మానవ సహజమైన నైజం. ఇస్లాం మానవ సహజమైన జీవిత విధానం ప్రతిపాదిస్తుంది. ఇస్లాం ముందుగా మనందరినీ సృష్టించిన సృష్టికర్తకు కృతజ్ఞతులై ఉండాలని అంటుంది. దైవం మనకు ఇచ్చిన ఒక్కొక్క వరాన్ని వినియోగించే ముందు కృతజ్ఞతలు తెలియజేయమంటుంది. అందుకే కృతజ్ఞత అనేది మనిషి చేసే ఆరాధనలన్నింటికీ ఆత్మలాంటిది అని పేర్కొనడం జరిగింది. ఈ బ్రహ్మాండమైన ఈ విశ్వంలో మన కోసం

0: విశ్వప్రభువు చేసిన ఏర్పాట్లను గమనిస్తే మన హృదయం కృతజ్ఞతాభావంతో నిండిపోతుంది. మనం పీల్చే గాలి, త్రాగే నీరు, మట్టిలో నుండి ఉద్భవించే రకరకాల పండ్లు, కూరగాయలు, తద్వారా మనకు లభించే ఆహారం, ఇవన్నీ పొంది మన మనుగడ సాగుతుంది. అందుకు వాటి ద్వారా ప్రయోజనం పొందిన ప్రతిసారి ఆ దైవానికి కృతజ్ఞతలు తెలియజేయాలి అంటుంది ఇస్లాం. అన్నింటికన్నా ముఖ్యంగా మనల్ని నవమాసాలు తన కడుపులో మోసి ప్రాణాలను సైతము ఫణంగా పెట్టి ఈ లోకానికి తీసుకుని వచ్చిన తల్లి మన కాళ్లపై మనం నిలబడే మనకు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. తన నిద్రాహారాలు మాని మన బాగోగులు చూస్తుంది. అలా తండ్రి తన సుఖ సంతోషాలను వదిలి మన కోసం రేయింబవళ్లు కష్టపడతాడు. మన ఆనందంలో తన ఆనందాన్ని వెతుకుతాడు. అలాంటి తల్లిదండ్రులకు సదా కృతజ్ఞతలై ఉండాలి అంటుంది ఇస్లాం. అలాగే ఆ తల్లిదండ్రులలో ఆ ప్రేమ త్యాగగుణాలు పెట్టిన సృష్టికర్త అల్లాహకు కృతజ్ఞతలై జీవించాలి అని ఇస్లాం ఆదేశిస్తుంది. అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించి తనకు తాను ముస్లిం అని ప్రకటించిన ప్రతి ఒక్కరూ సదా ఆ దైవానికి కృతజ్ఞతలై జీవించాలి. మంచి జరిగినా చెడు జరిగినా కృతజ్ఞతలై జీవించాలి అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మంచి జరిగితే కృతజ్ఞతలు తెలుపుతాము, కానీ నష్టం కష్టం కలిగితే కృతజ్ఞతలు తెలపడం అంటే ఆశ్చర్యం కలుగుతుంది కదా. చిన్నగా కష్టం నష్టం జరిగింది, అంతకన్నా పెద్ద కష్టం నష్టం జరగనందుకు కృతజ్ఞతలు తెలిపాలి అంటుంది ఇస్లాం. నిద్ర లేవగానే దైవ స్తోత్రంతో తమ జీవితాన్ని ప్రారంభించాలి, ఎందుకంటే ప్రపంచంలో ఎంతోమందికి అదే చివరి నిద్ర అవుతుంది. అలా కాకుండా మనకు మరో అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ లేవాలి. అలాగే బాత్రూం వెళ్ళి వచ్చాక కూడా కృతజ్ఞతలు తెలియజేయడం నేర్పింది ఇస్లాం. ఎందుకో తెలుసా? తిన్నది అరగక మలమూత్ర విసర్జనల కోసం అల్లాడేవారు ఎందరో ఉన్నారు. వారిలో మనల్ని ఒకరిని చేయకుండా పొట్ట శుభ్రమైనందుకు కృతజ్ఞతలు తెలపాలి అంటుంది ఇస్లాం. అలాగే ఆహారం తినే ముందు, తిన్న తర్వాత కూడా ఆ సృష్టికర్తకు మనము కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ముద్ద అన్నం కోసం ఈ లోకంలో కోట్లాది మంది అలమటిస్తున్నారు. అలాంటిది మనకు ఆహారం లభించినందుకు ఆహారం తినే ముందు, తిన్న తర్వాత కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే దుస్తులు ధరించే సమయంలో, వాహనం ఎక్కే సమయంలో, ఇలా జీవితంలో అడుగడుగున ఆ దైవానికి కృతజ్ఞులై జీవించడం వల్ల ఇహపరాలలో జీవితం హాయిగా సాఫీగా సాగిపోతుంది. అల్లాహ్ మనకు సదా కృతజ్ఞతలై జీవించే సౌభాగ్యాన్ని ప్రసాదించుకాక.
1: మీరు ఇంతవరకు శ్రీమతి పర్వీన్ సుల్తానా సమర్పించిన సుభాషితం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతు సమాచారం. పంట పొలాల్లో పాములు జాగ్రత్తలు ఈ అంశంపై ఈనాటి మన రైతు సమాచారం కార్యక్రమంలో తెలుసుకుంటారు.

వానాకాలం మొదలవ్వగానే ఖాళీ స్థలాలన్నీ గడ్డి మొక్కలతో చిత్తడిగా మారి నీటి మడులు పెరిగి కప్పలు కూడా బయటికి వస్తాయి. ఈ క్రమంలోనే ఆయా ప్రదేశాల్లో విషపురుగులు సంచరిస్తూ ఉంటాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కాటేసే ప్రమాదం ఉంటోంది. అందుకే ముఖ్యంగా రైతులు, కూలీలు, అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండేవారు, నివాసాల సమీపంలో పొలాలు, పొదలు ఉన్నవారు అతి జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటవీ ప్రాంతాలు పొలం గట్లు పొదల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. మన ప్రాంతాల్లోనైతే తాచుపాము, కట్లపాము, రక్తపింజర ఇలాంటి విషపూరిత పాములు ఎక్కువగా ఉండగా వాటి కాటుకు గురైన బాధితులకు వెంటనే వైద్యం అందకపోతే ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. పాములకు చెవులు ఉన్నప్పటికీ వాటి శరీరం కింద భాగంలో ఉండే ప్రత్యేక పొలుసుల ద్వారా శబ్ద ప్రకంపనలను గ్రహిస్తాయి. వేడి రక్తం ప్రవహించే జంతువులు, మనుషులు సమీపిస్తే వెంటనే గుర్తించి కాటువేస్తాయి. సాధారణంగా పంట పొలాల్లో, కాలువల్లో తిరిగే పాములు చాలా వరకు విషపూరితమైనవి కావు.

ములకు ప్రాణభయం ఉన్నప్పటికీ ఏకాంతానికి భంగం వాటిల్లినప్పుడు, ఎవరైనా తొక్కినప్పుడు, వేటాడేటప్పుడు మాత్రమే కాటువేస్తాయి. మరి కాటువేసిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు. రాత్రి సమయంలో పొలాల్లో తిరిగేవాళ్లు, అక్కడే నిద్రించేవారు తమ వెంట టార్చ్ లైట్ ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. పెట్రోల్, కిరోసిన్, వెల్లుల్లి వాసనలను పాములు భరించలేవు. పాములు ఎక్కువగా ఉండే చోట సమయానుకూలంగా వీటిని ఉపయోగించాలి. రాత్రి సమయంలో పొలాలు, గడ్డివాముల్లో రోజూ తిరిగే రైతులు, కూలీలు మోకాళ్లదాకా రబ్బరు బూట్లు ధరించడం ఎంతైనా మంచిది. గడ్డిలో పనిచేసేవారు చేతికి రబ్బరు తొడుగులు కూడా తొడగాలి. ఇల్లు, కార్యాలయాలు, పాఠశాలల వద్ద పొదలు లేకుండా చూసుకోవాలి. ఇక ప్రథమ చికిత్స విషయానికి వస్తే, పాముకాటుకు గురైన వ్యక్తి ఆందోళన చెందకూడదు. పక్కన ఎవరైనా ఉంటే బాధితులకు ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించాలి. కాటువేసిన పైభాగంలో వెంటనే తాడు, గుడ్డ పీలికలతో కొంత శరీరాన్ని రక్తం ఆడకుండా బిగించి కట్టువేయాలి. కాటువేసిన శరీర భాగంలో పదునైన బ్లేడుతో గాయం చేసి రక్తం కారనివ్వాలి. పాముకాటుకు గురైన వ్యక్తిని నడిపించొద్దు, పరుగు పెట్టించొద్దు. పసర్లు కాని, నాటుమందులు కాని, మాత్రలు అని కాలయాపన చేయకుండా తక్షణమే దగ్గరలోని వైద్యశాలకు తీసుకెళ్లాలి. కాటువేసిన పాము అంతకుముందు ఆహారం తీసుకున్నా, మరో జీవిని కాటువేసినా విషం తీవ్రత తక్కువగా ఉంటోంది. ఏది ఏమైనా ఈ వర్షాకాలంలో విషపురుగులు కాటేసే కాలం ఇది కాబట్టి అన్నదాతలు జర జాగ్రత్తగా ఉండాలి.

మీరు ఇంతవరకు పంట పొలాల్లో పాములు జాగ్రత్తలు ఈ అంశంపై వివరాలు విన్నారు. ఈనాటి మన రైతు సమాచారం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ప్రసార వివరాలు. ఈనాటి మా ప్రసారంలో ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 చిత్రగీతాలు. అనంతరం 7:30 విజయపదం. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ IFS మెయిన్స్ పరీక్షా విధానం ప్రిపరేషన్ విశ్లేషణ ప్రత్యేక కార్యక్రమం వ్యాఖ్యానం శ్రీమతి బి శృతి ఎస్ శ్యాంప్రసాద్. ఈ కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. అనంతరం చిత్రగీతలు వింటారు. ఇక ఉదయం 8:00 సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 8:30 విద్య ఉద్యోగ సమాచారాన్ని అందించే ఉద్యోగవాణి ప్రసారం అవుతుంది. ఇక 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం. అనంతరం శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతల కార్యక్రమం కిన్నెరలహరి ప్రసారమవుతుంది. అనంతరం 9:30 ఏకచిత్రగానం వింటారు.

ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో ఒక్క క్షణం ఆలోచిద్దాం ప్రసంగం వింటారు. ఇంకా భారతీయ కుటుంబ వ్యవస్థ ఈ అంశంపై శ్రీమతి కె సరిత గారి ప్రసంగం వింటారు. ఇక 1:10 ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 వనితలోకం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, అనంతరం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 1:00

ఇక 2 గంటల 30 నిమిషాలకు శ్రోతలు తమకు ఎంతగానో నచ్చిన పాటను టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం మీ మాటతో ఓ పాట ప్రసారమవుతుంది. అనంతరం 3 గంటల 30 నిమిషాలకు ఏకచిత్రగానం.

శ్రోతలకు శ్రోతలు, తమకు ఎంతగానో నచ్చిన పాటను టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం మీ మాటతో ఓ పాట ప్రసారమవుతుంది. అనంతరం 3:30 ఏకచిత్రగానం, ఇక 5:45 నిమిషాలకు జానపద గేయాలు వింటారు.

ఇక సాయంత్రం ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7 మార్కెట్ ధరలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం. ఈనాటి కార్యక్రమంలో సోలార్ విద్యుత్ ద్వారా వ్యవసాయం పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక జీవ నియంత్రణ పద్ధతిలో పురుగుల నివారణ, ఇక జానపద గేయాలు. అనంతరం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:45 వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. ఇక 8:00 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. అనంతరం 8:15 పార్లమెంట్ సమీక్ష ప్రసారమవుతుంది.

ఇక 8:45 సమాచార సంధ్య, 9 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్లైట్, ఇక రాత్రి 10 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలీ అవుతాయి. ఇవి ఈనాటి మా ప్రసారంలోని వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం నేర్పించే మతాన్ని నేను ఇష్టపడతాను అని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలంలో సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 ఢిల్లీ కేంద్రం నుండి సంస్కృతంలో వార్తలు వింటారు. ముందుగా వినండి ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూడడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పోలవరం జిల్లాలో జరిగే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను అందించడంలో ఎలాంటి రాజీ ఉండబోదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై స్పందించారు. నిన్న రాత్రి విడుదల చేసిన వీడియో సందేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ గత 2.5 నెలలుగా ఈ ఘటనకు సంబంధించి పలు కీలక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. లీకుకు బాధ్యులైన వారిని అరెస్టు చేసి ప్రస్తుతం జైల్లో ఉంచినట్టు చెప్పారు. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూడడం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించిన బిల్లుపై కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నామని, అనంతరం బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతామని ప్రధానమంత్రి తెలుపుతూ,
1: मैं जानता हूं कि पेपर लीक एक कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विहित कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है.

0: वे जेल में पड़े हैं। हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का एक वर्ष बर्बाद न हो। सरकार ने अभी कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए इसका प्रबंध किया।
1: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. రంపచోడవరంలోని ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సమావేశమై విద్యా ప్రగతిపై సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను ఆధునికీకరించి సాంకేతికత ఆధారిత పోలీసింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పోలీసు రిట్రీట్ 2026 ఫ్యూచర్ పోలీసింగ్ సదస్సు ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచిస్తూ
2: పోలీసులు ప్రజల్లో పాజిటివ్గా ఉండాలి, అదే సమయంలో రౌడీలకి భయం ఉండాలి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని మనం డీల్ చేయడంలో ఫర్మగా చేసి ఈ రెండు గాని చేయగలిగితే చాలా వరకు ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడు మనం కొంచెం మూవ్ అయ్యాం, కొన్ని రిజల్ట్స్ వచ్చాయి. బట్ అల్టిమేట్ గా ఇక్కడ మీరు చూసినప్పుడు టెక్నాలజీ వల్ల ఏం లాభం వస్తుందన్నప్పుడు విక్టిమ్స్ జర్నీ కింద చాలా బ్యూటిఫుల్ గా వేశారు.
1: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను అందించడంలో ఎలాంటి రాజీ ఉండబోదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థుల యూనిఫామ్ల సరఫరాపై సంబంధిత అధికారులతో హైదరాబాద్లో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యూనిఫామ్ల పంపిణీలో జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి యూనిఫామ్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థుల నుంచి అభిప్రాయాలు సేకరించి వాటి ఆధారంగా వచ్చే ఏడాది యూనిఫామ్ల రూపకల్పన పంపిణీ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు డ్రోన్లు అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్టం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధంపై అటవీశాఖ ఉన్నతాధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ మన ఎర్రచందనం అక్రమ నిల్వలో ఉన్నా ఇతర రాష్టాల అధికారులతో సమన్వయం చేసుకుని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. స్మగ్లింగ్ ముఠాల వెనుక ఉన్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను భూ వివాదాల రహిత రాష్టంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో దృశ్య మాధ్యమ విధానంలో మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్టంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. కొత్త వ్యవస్థతో భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించి అవకతవకలను నియంత్రిస్తామని చెప్పారు.
3: భారత్ యూకే మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సెటాపై ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ FAPCCI కార్యదర్శి పి వైదేహి గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: విదేశీ పెట్టుబడులు బాగా సులభతరం చేయడానికి కుదిరే ఒక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం దేశాలకి చాలా ఉపయోగపడుతున్నాయి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడులతో 1037 పరిశ్రమలు వచ్చాయని రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి ఆర్ లోకేష్ తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న జరిగిన మంత్రుల బృందం సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రతి పారిశ్రామిక ప్రాజెక్టును వేగంగా ఏర్పాటు చేసేలా భూ కేటాయింపులు అనుమతుల విషయంలో శాఖల మధ్య సమన్వయం ఉండాలని చెప్పారు. హైదరాబాద్లోని నిరుపేదలకు నగరంలోనే సొంత ఇంటిని అందించాలనే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు నిర్మాణ పనులపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని ఇందుకోసం నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని కార్యాచరణ అమలు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం స్థానిక మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి సూచించారు. అలాగే మీసేవ వాట్సాప్ నంబర్ 8096958096 వెబ్సైట్ ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ జీఎస్టీఏటీ విజయవాడ విశాఖ

పట్నం బెంచ్లో నిన్న ప్రారంభమయ్యాయి. కేంద్ర జీఎస్టీ ఏటీ ఉపాధ్యకులు వి భాస్కర్ రెడ్డి ఈ బెంచ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీఎస్టీ వివాదాల పరిష్కార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇది గొప్ప ముందడుగునే అన్నారు. దీంతో పన్ను చెల్లింపుదారులకు వేగవంతమైన పారదర్శకమైన న్యాయ సేవలు అందడంతో పాటు జీఎస్టీ అప్పీల పరిష్కారం మరింత సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఆంధ్ర గ్రంథాలయ పితామహుడుగా పేరుగాంచిన అయ్యంకి వెంకటరమణయ్య జయంతి ఈరోజు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకా కొంకుదురు గ్రామంలో 1899 జూలై 24 తేదీన ఆయన జన్మించారు. 1934-48 సంవత్సరాల మధ్య కోస్తాంధ్ర ప్రాంతంలో అనేక గ్రంథాలయాలు నెలకొల్పిన ఆయన విజయవాడలోని రామ్మోహన్ పుస్తక భాండాగారానికి కార్యదర్శిగా వ్యవహరించారు. గ్రంథాలయ ఉద్యమానికి వెంకటరమణయ్య చేసిన కృషి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. దేశంలో పూర్తి స్థాయిలో గ్రంథాలయాలను నెలకొల్పిన వ్యక్తిగా పేరు పొంది ప్రజా గ్రంథాలయమే ప్రజల విశ్వవిద్యాలయం అని చాటి చెప్పిన అయ్యంకి వెంకటరమణయ్య 1979 మార్చి 7వ తేదీన తుది శ్వాస విడిచారు. బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన భట్టిప్రోలు బౌద్ధ స్థూపం సమగ్ర అభివృద్దికి సహకరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. భట్టిప్రోలు స్థూపం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రాచీన బౌద్ధ క్షేత్రాల్లో ఒకటని చెప్పారు. తెలుగు లిపి మూలాలకు బ్రాహ్మీ లిపి ఆధారమైన ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని కృష్ణప్రసాద్ వివరించారు. వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు డ్రోన్ సిటీలో క్లస్టర్ ఏర్పాటుపై ఆస్ట్రా ఎనలిటికా సంస్థ ప్రతినిధులు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో అమరావతిలో నిన్న సమావేశమయ్యారు. డ్రోన్ పరిశోధన, తయారీ, టెస్టింగ్, శిక్షణ తదితర అంశాలపై సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూడడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పోలవరం జిల్లాలో జరిగే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను అందించడంలో ఎలాంటి రాజీ ఉండబోదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు అత్యాధునిక సాంకేతికతతో నిఘాను మరింత పటిష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో.

0: कार्यं करिष्यति। दिल्ली उच्च न्यायालयेन सार्वजनिक परीक्षा अनुचित साधन निवारण अधिनियम 2024 इत्यस्य अन्तर्गतं प्रकरणानां श्रवणार्थं तक्षण प्रभावेण नूतनः फास्ट्रैक इति शीघ्र न्यायालयः स्थापितः। उच्च न्यायालयस्य अधिसूचनानुसारं राउज़ एवेन्यू न्यायालये न्यायाधिकारिणः अनु ग्रोवर बलीगा इत्यस्याः न्यायपीठं विशेषरूपेण नाम निर्दिष्टः शीघ्र न्यायालयः भविष्यति। अत्र सार्वजनिक परीक्षास अधिनियम सम्बद्ध प्रकरणानां तथा तैः सह सम्बद्धानां अपराधानां श्रवणं भविष्यति। 30,000 न्यायालयस्य मध्यस्थता केन्द्रस्य प्रभारयुक्ता न्यायाधीशा अनु ग्रोवर बलीगा अस्य प्रयोजनस्य कृते विशेष न्यायाधीशरूपेण राउस एवेन्यू न्यायालयं स्थानान्तरिता। अस्य निर्णयस्य उद्देश्यं सार्वजनिक परीक्षासु अनुचित साधन सम्बद्ध प्रकरणानां शीघ्र निर्णयं सुनिश्चेतुम् अस्ति। एषा अधिसूचना प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना प्रश्नपत्रस्य अनधिकृत प्रकाशन प्रकरणेषु संलिप्तानां व्यक्तिनां शीघ्रं कठोरदण्ड विधानार्थं शीघ्र न्यायालय स्थापनायाः घोषणानन्तरं कतिपय होरानन्तरम् एव प्रख्यापिता। केन्द्रेण विभिन्नेषु मन्त्रालयेषु विभागेषु च सचिवाः नियुक्ताः सन्ति। विनीत जोशी यः सम्प्रति शिक्षामन्त्रालयस्य उच्चशिक्षासचिवः अस्ति सः पञ्चायतीराजमन्त्रालयस्य सचिवः अभवत्। नरेशपालः गंगवारः नूतनः उच्चशिक्षासचिवः भविष्यति। टीके अनिलकुमारः विद्यालयशिक्षायाः साक्षरतायाः च सचिवः भविष्यति। आवासन्नगरकार्यविभागस्य सचिवः किथलाज श्रीनिवासः पूर्वोत्तरक्षेत्रस्य विकासमन्त्रालयस्य सचिवत्वेन नियुक्तः अभवत्। केशवचन्द्रा इत्येषः खननमन्त्रालयस्य सचिवः भविष्यति। चन्द्रभूषणकुमारश्च श्रमाजीविकामन्त्रालयस्य सचिवः भविष्यति। सुशीलकुमारलोहानी इत्येषः पशुपालनस्य दुग्धव्यवसायस्य च सचिवः भविष्यति। सत्येन्द्रसिंहः नगरविकासविभागस्य सचिवत्वेन भविष्यति। पीयूषगोयलः राष्ट्रियमानवाधिकार आयोगस्य महासचिवः भविष्यति। मन्त्रिमण्डलस्य नियुक्तिसमित्या एतेषां नियुक्तिः स्वीकृता अस्ति। दिल्ली मेट्रो रेल निगमः DMRC इत्येषः सूचितवान् यत् अद्य प्रातः 7:30 राष्ट्रिय राजधान्यां सुरक्षाकारणात् अग्रिमनिर्देशपर्यन्तं 17 मेट्रो स्थानकानि पिहितानि भविष्यन्ति। एतेषु स्थानकेषु लोककल्याणमार्गः राजीवचौक पटेलचौक आश्री रामकृष्ण आश्रम मार्गः बाराखम्भा मार्गः सर्वोच्च न्यायालयः सेवातीर्थादि स्थानकानि सन्ति इति वार्ताः।
1: ఆకాశవాణి మహబూబ్నగర్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ జి రవికుమార్ యాదవ్.
2: కాలుష్యరహిత రాష్ట్రం, కాలుష్యరహిత దేశ నిర్మాణానికి వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని తగ్గించడం అత్యంత అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా గ్రామీణ మండలం దివిటిపల్లి సమీపంలోని అమర రాజా సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వాహనాలకు అత్యంత కీలకమైన బ్యాటరీల తయారీ యూనిట్ను దివిటిపల్లిలో ఏర్పాటు చేయడం ఆనందదాయకమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత పెరుగుతుందని, అందుకు అవసరమైన ఆధునిక సాంకేతికత రాష్ట్రంలో అందుబాటులోకి రావడం శుభ పరిణామమని అన్నారు. మహబూబ్ నగర్ దేవరకద్రా నియోజకవర్గంలోని దుప్పల్లి గ్రామంలో రాష్ట మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఒక సంకల్పంతో యజ్ఞంలా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఇళ్ల మంజూరులో ఎలాంటి అవినీతికి లేకుండా ఒక రూపాయి కూడా తీసుకోకుండా పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. పద్మశ్రీ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ పి విజయానందరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తనకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేయడం ఆనందంగా ఉందని, ప్రజలకు ముఖ్యంగా క్యాన్సర్ బాధితులకు మరింత అంకిత భావంతో వైద్య సేవలు అందిస్తానని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్ నుంచి తెలంగాణ చౌరస్థ వరకు నషాముక్త సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జానకి హాజరై ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు, యువత, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా

0: నినాదాలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేసే దిశగా నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ న్యాయస్థాన భవనాన్ని తెలంగాణ హైకోర్టు మహబూబ్ నగర్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ ఎస్వి శ్రవణ్ కుమార్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి హైదరాబాద్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం ప్రేమలత దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వ్యాపార సంస్థలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు భద్రత పరంగా అత్యంత కీలకమని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి జానకి తెలిపారు. మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాపారవేత్తలకు సీసీటీవీ కెమెరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో ప్రతి షాపింగ్ కాంప్లెక్స్, గోదాం, వాణిజ్య సంస్థల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అవసరంగా మారిందని తెలిపారు. నేరాల నివారణ, నేరస్తుల గుర్తింపు, అనుమానాస్పద కదలికల పర్యవేక్షణలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా తప్పులు లేకుండా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా కోరారు. ఎస్ఐఆర్ పురోగతి, భారత ఎన్నికల సంఘం ప్రకటించిన తాజా మార్పులపై కలెక్టర్ కార్యాలయంలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన గడువును పొడిగించినట్లు కలెక్టర్ తెలిపారు. బీఎల్ఓల ఇంటింటి సర్వే గడువును జూలై 24 నుంచి ఆగస్టు 3 వరకు, పోలింగ్ స్టేషన్ల హేతుబద్దీకరణ ప్రక్రియను కూడా ఆగస్టు 3 వరకు పొడిగించినట్లు చెప్పారు. జూనోసిస్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా పిలుపునిచ్చారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అధికారుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే జూనోసిస్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ప్రజల్లో అవగాహన పెంపొందించడం ద్వారా అనేక ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చని ఆమె పేర్కొన్నారు. ఒకప్పుడు డార్క్ మండలంగా పేరొందిన మిడ్జిల్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో నిర్వహించిన కృతజ్ఞతాభినందన సభలో ఆయన మాట్లాడారు. 2006 జూలై 4 మిడ్జిల్ మండలం నుంచే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని, ఇక్కడి ప్రజలు జడ్పీటీసీగా గెలిపించినందువల్లే ఈరోజు ముఖ్యమంత్రిగా సేవ చేసే అవకాశం లభించిందని ముఖ్యమంత్రి తెలిపారు. మిడ్జిల్ మండలానికి గొప్ప చరిత్ర ఉందని, ఈ నెల నుంచి బోరుగుల రామకృష్ణారావు, జైపాల్ రెడ్డి, ద్యాపా గోపాల్ రెడ్డి వంటి మహనీయులు ఎదిగారని గుర్తు చేశారు.
1: మహబూబ్ నగర్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ జి రవికుమార్ యాదవ్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్, రొమేనియా దేశాలు శాస్త్ర సాంకేతిక, విద్య, క్రీడా రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. పేపర్ లీకేజీ ఘటనలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహిస్తుంది. హరారేలో నిన్న జరిగిన మొదటి T20 మ్యాచ్లో భారత్ జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్, రొమేనియా దేశాలు శాస్త్ర సాంకేతిక, విద్య, క్రీడా రంగాల్లో పరస్పర సహకారం కోసం 3 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నిన్న బుకారెస్ట్లో రాష్టపతి ద్రౌపది ముర్ము, రొమేనియా అధ్యకులు నికుసర్దాన్ మధ్య జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఈ ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ, భారత్, రొమేనియా దేశాల మధ్య గత 7 దశాబ్దాలుగా పరస్పర నమ్మకం, గౌరవం, బలమైన ప్రజా సంబంధాలతో కూడిన సన్నిహిత శాశ్వత స్నేహబంధం ఉందని పేర్కొన్నారు. కాలక్రమేణా ఈ భాగస్వామ్యం మరింత బలోపేతమైందని చెప్పారు. ప్రస్తుతం ఈ భాగస్వామ్యం మరింత ప్రతిష్టాత్మక లక్ష్యాలు, బలమైన సహకారం, భవిష్యత్తుపై ఉమ్మడి దృక్పథంతో సరికొత్త దశలోకి ప్రవేశిస్తోందన్నారు. భారత్, EU ఉచిత స్వేచ్ఛ వాణి

0: వాణిజ్య ఒప్పందం ద్వారా పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన నిపుణులకు అపూర్వమైన అవకాశాలు లభిస్తాయని రాష్టపతి పేర్కొన్నారు. ఉత్పాదక రంగం, ఫార్మాస్యూటికల్స్, హెల్త్ కేర్, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్, ఏఐ వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించడానికి ఇరు దేశాలు అంగీకరించాయని ద్రౌపది ముర్ము వివరించారు.
1: సంస్కృతి తథా పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ భారత్ రొమానియా సంబంధో కి ఆధారశిలా హే ఔర్ ముజే ఖుషీ హే కి ఆజ్ హమ్నే ఇన్ దోనో మే తీన్ మహత్వపూర్ణ సాజేదారీ పర్ హస్తాక్షర్ కియే హే హమ్ ప్రోగ్రామ్ ఆఫ్ కోఆపరేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కే అంతర్గత జాయింట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కా విస్తార్ కరెంగే. బుకారెస్ట్ యూనివర్సిటీ మే ఇండియా కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ के सहयोग से इंडिया स्टडी चेयर की स्थापना की जा रही है. हम आज हस्ताक्षरित हुई एमओयू के जरिए स्पोर्ट्स के क्षेत्र में भी अपना सहयोग बढ़ाएंगे.
0: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఉభయ సభల్లోనూ విపక్షాలు సృష్టించిన గందరగోళం కారణంగా నిన్న ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకుండానే వాయిదా పడ్డాయి. నీట్ పేపర్ లీకేజీ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ పదే పదే హామీ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం తమ డిమాండ్లకే పట్టుబట్టాయి. రాజ్యసభలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ప్రతిపక్షాలు ముందస్తు షరతులు విధిస్తూ నీట్ పేపర్ లీకేజీ అంశంపై చర్చ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దీనికి రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ చర్చకు భయపడ్డం లేదని, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోక్సభలో కూడా ఇదే విధమైన వాతావరణం కనిపించడంతో సభ వాయిదా పడింది. పేపర్ లీకేజీ ఘటన జరిగి 2.5 నెలలు కావస్తున్న నేపథ్యంలో ఈ కాలంలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని, నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా చూడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, అందుకే వెంటనే పరీక్షలు నిర్వహించడం అత్యవసరంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ అనేది చిన్న విషయం కాదని, దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని తనకు తెలుసని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనను సిద్ధం చేయాలని నిన్ననే తాను సంబంధిత శాఖలను ఆదేశించానని, ఆయా విభాగాలు నిరంతరం శ్రమించి నిన్న అర్ధరాత్రి కల్లా డ్రాఫ్ట్ను తనకు సమర్పించాయని మోదీ వెల్లడించారు. కేబినెట్ సహచరుల సూచనలను పరిగణలోనికి తీసుకున్న తర్వాత దీనికి తుది రూపమిస్తామని చెప్పారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఈ బిల్లును వీలైనంత త్వరగా ఆమోదింపజేయడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
2: ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ కే విభాగో కో నిర్దేశ్ దియే థే విభాగో నే లగాతార్ మెహనత్ కర్కే దేర్ రాత్ ముజే ముసద్దా భీ దే దియా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఔర్ కఠోర్ सजा के प्रावधान के साथ का यह मुसद्दा कैबिनेट में चर्चा होगी. कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा.
0: प्रमुख सामाजिक कार्यकर्ता सोनम वांगचुक तना 26 रोजुल निराहार दीक्षनु निन्न रात्रि गुरुग्राम लोनी ओक प्राइवेट आस्पत्रिलो विरमिंचारु. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో ఆయన ఈ దీక్షను ముగించారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని, పరీక్షల పేపర్ లీకేజీలపై జవాబుదారీతనం పెంచాలని డిమాండ్ చేస్తూ వాంగ్చుక్ గత నెల 28 నుండి ఈ నిరాహార దీక్షకు దిగారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులనేవి స్థిరమైన అభివృద్ది, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక స్థిరత్వం, మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్యదేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు.

సమగ్ర పారదర్శక నిబంధనల ఆధారిత బహుళపక్ష వాణిజ్య వ్యవస్థకు తాము కట్టుబడి ఉన్నామని భారత్ పునరుద్ఘాటించింది. జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన భారతదేశ 8వ వాణిజ్య విధాన సమీక్షా సమావేశంలో కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఈ విషయాలు స్పష్టం చేశారు. డబ్ల్యూటీఓలో తీసుకొచ్చే సంస్కరణలు అభివృద్ది ఆధారంగా ఉండాలని, అభివృద్ది చెందుతున్న దేశాల విధానపరమైన స్వేచ్ఛను కాపాడాలని చెప్పారు. అలాగే ఈ సంస్థ విశ్వసనీయతను బలోపేతం చేస్తూ ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. ఈ నెల 21-23 తేదీల్లో జరిగిన 2 సమీక్ష సమావేశాల్లో 68 డబ్ల్యూటీఓ సభ్యదేశాలు పాల్గొన్నాయి. హరారేలో నిన్న సాయంత్రం జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని మొదటి టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత జట్టు జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత జట్టు 126 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే సునాయాసంగా ఛేదించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ సిరీస్లోని 2వ మ్యాచ్ రేపు ఇదే వేదికపై జరుగుతుంది. తూర్పు రాజస్థాన్, గుజరాత్, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, సౌరాష్ట, కచ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఈరోజు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్, కేరళ, మాహే ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. 33వ ఆసియాన్ రీజనల్ ఫోరం సమావేశంలో పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఆ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని, సమర్థించలేనివని స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తూ అబద్దాలను ప్రచారం చేయడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుండడం నుంచి ప్రపంచం దృష్టిని మరలించడం కోసం పాకిస్తాన్ అలవాటుగా మార్చుకుందని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, రొమేనియా దేశాలు శాస్త్ర సాంకేతిక, విద్య, క్రీడా రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. పేపర్ లీకేజీ ఘటనలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట భైరవ ద్వీపం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం మాధవపెడ్డి సురేష్.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: నాగోటు శృతిలోనా
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
1: నాగుండె లయలోనా పాడవే పాడవే కోయిలా.
2: మాటలు మీవి, పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్

0: చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 2950039.
2: ఒక మాట పది మాటలై అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ఆకాశవాణి విజయపథం కెరీర్ డెవలప్మెంట్.

0: ಪ್ರೋಗ್ರಾಂ ನಿರ್ವಹಣ ಶ್ರೀ ಕೊಲಿಪಾಕ ಶಂಕರರಾವ್, ವ್ಯಾಖ್ಯಾನಂ ಶ್ರೀ ಸೊಂಗ ಶ್ಯಾಮ್ಪ್ರಸಾದ್, ಶ್ರೀಮತಿ ಬಿಶ್ರುತಿ ಬಿನಂಡಿ, ಕೆರೀರ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಪ್ರೋಗ್ರಾಂ ವಿಜಯ ಪಥಂ.
1: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆల్ ఇండియా సర్వీసుల్లో ప్రతిష్టాత్మకమైంది. సైన్స్, టెక్, మ్యాథ్స్, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు పోటీ పడే పరీక్షే ఐఎఫ్ఎస్. యూపీఎస్సీ ప్రతి సంవత్సరం 3 దశల్లో నిర్వహించే ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా ఉన్నత కొలువులు సొంతం చేసుకోవచ్చు. అటవీ శాఖలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్గా కెరియర్ ప్రారంభించే అవకాశం లభిస్తోంది. ఇటీవల ఐఎఫ్ఎస్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. 1000 మందికి పైగా అభ్యర్థులు తదుపరి దశ మెయిన్స్ కు ఎంపికయ్యారు. నవంబర్ 22 నుంచి మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఐఎఫ్ఎస్ మెయిన్స్ పరీక్షా విధానం, సిలబస్ స్వరూపం, ప్రిపరేషన్ ఈనాటి మన విజయ పదంలో.
2: ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ లో సైన్స్ నేపథ్యం ఉన్నవారికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందనే అభిప్రాయం ఉంది. అయితే సైన్స్, టెక్, మ్యాథ్స్ నేపథ్యంతో సివిల్స్ కు పోటీ పడే అభ్యర్థుల్లో అధిక శాతం మంది ఐఎఫ్ఎస్ కూడా హాజరవుతున్నారు. ఈ సర్వీస్ కు ఉన్న ప్రాధాన్యం, లభించే హోదాలే, దీంతో ఈ పరీక్షకు పోటీ కూడా ఎక్కువే. అందుకే ఐఎఫ్ఎస్ మెయిన్స్ కు సన్నద్ధమయ్యే అభ్యర్థుల పటిష్ట వ్యూహంతో ప్రిపరేషన్ సాగించాలి.
1: ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 80 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష 3 దశల్లో ఉంటుంది. సివిల్స్ ప్రిలిమ్స్ నే ఐఎఫ్ఎస్ ప్రిలిమ్స్ గా పేర్కొంటున్నారు. ఈ ప్రిలిమ్స్ లో ప్రతిభ చూపిన వారిని ఒక్కో పోస్టుకు 12 లేదా 13 మందిని 2 దశ మెయిన్స్ కు ఎంపిక చేస్తారు. ఇలా తాజాగా విడుదలైన ప్రిలిమ్స్ ఫలితాల ఆధారంగా మొత్తం 1046 మంది మెయిన్స్ అర్హత సాధించినట్లు యూపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. మెయిన్స్ లో ప్రతిభ చూపిన వారికి 300 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
2: ఐఎఫ్ఎస్ మెయిన్స్ పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలోనే జరుగుతుంది. మొత్తం 6 పేపర్లుంటాయి. పేపర్ 1 జనరల్ ఇంగ్లీష్ 300 మార్కులకు, పేపర్ 2 జనరల్ నాలెడ్జ్ 300 మార్కులకు, పేపర్ 3 ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ 1 200 మార్కులకు, పేపర్ 4 ఆప్షనల్ సబ్జెక్ట్ 1, పేపర్ 2 200 మార్కులకు, పేపర్ 5 ఆప్షనల్ సబ్జెక్ట్స్ 2, పేపర్ 3 200 మార్కులకు, పేపర్ 6 ఆప్షనల్ సబ్జెక్ట్స్ 2, పేపర్ 4 200 మార్కులకు ఉంటాయి.
1: ఏవైనా 2 సబ్జెక్టులను ఆప్షనల్ గా ఎంపిక చేసుకోవాలి. ఒక్కో సబ్జెక్టులో 2 పేపర్ల చొప్పున మొత్తం 4 ఆప్షన్స్ పేపర్లు ఉంటాయి. యూపీఎస్సీ నిర్దిష్టంగా పేర్కొన్న సబ్జెక్టుల నుంచే ఆప్షనల్స్ ను ఎంపిక చేసుకోవాలి. అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, బాటనీ, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఫారెస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ ఇవన్నీ కూడా ఆప్షనల్ సబ్జెక్టులుగా ఉంటాయి.
2: ఆప్షనల్ సబ్జెక్టులను ఎంచుకునే విషయంలో కొన్ని సబ్జెక్ట్ కాంబినేషన్లను యూపీఎస్సీ అనుమతించదు. అగ్రికల్చర్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్సెస్, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఈ సబ్జెక్ట్ కాంబినేషన్లను ఆప్షనల్ సబ్జెక్ట్స్గా ఎంచుకునే వీలు లేదు. ఇంజనీరింగ్ సంబంధించి ఏదైనా ఒక ఇంజనీరింగ్ బ్రాంచ్నే ఆప్షనల్ గా ఎంచుకునే అవకాశం ఉంది. 2 ఆప్షనల్ గా వేరే సబ్జెక్ట్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఐఎఫ్ఎస్ మెయిన్ లో విజయానికి అభ్యర్థులు సబ్జెక్ట్ అవగాహనతో పాటు సమకాలీన అంశాలపైన పట్టు సాధించాల్సి ఉంటుంది. అకాడమిక్ గా బ్యాచిలర్, పీజీ స్థాయిలో తాము చదివిన స్పెషలైజేషన్లపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. అదేవిధంగా వాటిని సమకాలీన పరిస్థితుల్లో అన్వయించే నైపుణ్యం పొందాలి.
1: మెయిన్లోని 2 ఆప్షనల్ సబ్జెక్టులు విజయంలో అత్యంత కీలకం. కాబట్టి ఈ 4 పేపర్ల కోసం ప్రత్యేక వ్యూహంతో ప్రిపరేషన్ సాగించాలి. ఒక ఆప్షనల్ ను తమ అకాడమిక్ నేపథ్యం ఉన్న సబ్జెక్టును ఎంచుకుంటున్నారు. 2 ఆప్షనల్ గా కొత్త సబ్జెక్టును ఎంచుకోవాల్సి ఉంటుంది. దీంతో 2 ఆప్షనల్ సబ్జెక్టు పూర్తిగా కొత్తగా ఉంటుంది. కాబట్టి ముందుగా తమ అకాడమిక్ నేపథ్యానికి సంబంధం లేని కొత్తగా ఎంపిక చేసుకున్న సబ్జెక్టుతో మెయిన్స్ ప్రిపరేషన్ ప్రారంభించాలి. మెయిన్స్ ప్రిపరేషన్ లో అప్లికేషన్ ఓరియంటేషన్ కు ప్రాధాన్యం ఇవ్వాలి. సబ్జెక్టుకు సంబంధించిన బేసిక్స్, కాన్సెప్ట్స్ పై పట్టు సాధించాలి. వాటిని వాస్తవ పరిస్థితుల్లో అన్వయించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ఆయా రంగాల్లో తాజా పరిణామాల గురించి తెలుసుకోవాలి. వాటిని సబ్జెక్టు నేపథ్యానికి అనుగుణంగా అన్వయించుకోవాలి.
2: తమ అకాడమిక్ నేపథ్యం ఉన్న సబ్జెక్టును ఆప్షనల్ గా ఎంచుకున్న అభ్యర్థులు ఈ సబ్జెక్టుల ప్రిపరేషన్ విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలి. బేసిక్స్, కాన్సెప్ట్స్, ఫార్ములాస్, థీరమ్స్ వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. వాటిని ప్రాక్టికల్

0: అప్రోచ్ తో అధ్యయనం చేయాలి. ప్రిపరేషన్ సమయంలోనే కీలక అంశాలను షార్ట్ కట్ మెథడ్లో సొంత నోట్స్లో రాసుకోవాలి. ఫ్లో చార్ట్స్, పై చార్ట్స్, డయాగ్రామ్స్ రూపంలో రూపొందించుకుంటే పరీక్షకు ముందు రివిజన్కు ఎంతో దోహదపడతాయి. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్, జువాలజీ, బోటనీ సబ్జెక్టులలో ఇది ఎంతో ఉపకరిస్తుంది.
1: అభ్యర్థులు జనరల్ నాలెడ్జ్ పేపర్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ పేపర్లో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ తదితర కోర్ సబ్జెక్టులు మొదలు కాంటెంపరీ ఇష్యూస్ వరకు అన్నింటిపైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఆయా సబ్జెక్టులకు సంబంధించి బేసిక్స్ పై అవగాహన పెంచుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో సంబంధిత విభాగాల్లో జరుగుతున్న పరిణామాలను విశ్లేషించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. జనరల్ ఇంగ్లీష్ కు సంబంధించి ఎస్ఏ రైటింగ్, కాంప్రహెన్షన్, ప్యాసేజ్ రీడింగ్, వొకాబులరీ తదితర నైపుణ్యాలు అలవర్చుకోవాలి. అదేవిధంగా ప్రెసెస్ రైటింగ్ పై పట్టు సాధించాలి. ఇందుకోసం పోటీ పరీక్షలకు నిర్దేశించిన ప్రామాణిక ఇంగ్లీష్ పుస్తకాలను, అదేవిధంగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్లను అనుసరించడం ఉపయుక్తంగా ఉంటుంది.
0: ప్రిపరేషన్ పరంగా అనుసరించాల్సిన మరో వ్యూహం రైటింగ్ ప్రాక్టీస్. అభ్యర్థులు ప్రతిరోజు ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ఒక టాపిక్ ను చదవడం పూర్తి చేసుకున్నాక ఆ టాపిక్ పై అడిగే అవకాశం ఉన్న ప్రశ్నలకు సమాధానం ప్రాక్టీస్ చేయాలి. ఫలితంగా సదరు టాపిక్ పై తమకున్న పట్టు తెలుస్తుంది. అదేవిధంగా తాము మెరుగుపరుచుకోవాల్సిన నైపుణ్యాలపైన అవగాహన ఏర్పడుతుంది.
1: ఐఎఫ్ఎస్ మెయిన్స్ అభ్యర్థులు ప్రిపరేషన్లో అన్ని సబ్జెక్టులను సమయం కేటాయించేలా టైం ప్లాన్ రూపొందించుకోవాలి. కనీసం రోజుకు 10 గంటలు చదివేలా సమయ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ప్రతి సబ్జెక్టుకు నిర్దిష్టంగా సమయం కేటాయించుకోవాలి. ఒక సబ్జెక్టు పూర్తి కాగానే మరో సబ్జెక్టు వైపు దృష్టి పెట్టాలి. ఇలా అక్టోబర్ చివరి వారం నాటికి ప్రిపరేషన్ పూర్తి చేసుకుని మిగతా సమయం రివిజన్కు కేటాయించాలి.
0: ఐఎఫ్ఎస్ అభ్యర్థుల్లో అధిక శాతం మంది సివిల్ సర్వీసెస్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఐఎఫ్ఎస్తో పాటు సివిల్స్ మెయిన్స్ కూడా ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తమ మొదటి లక్ష్యమైన ఐఎఫ్ఎస్ పైనే దృష్టి పెట్టాలనేది నిపుణుల సలహా. 2 పరీక్షలకు ఒకే ఆప్షన్లను ఎంపిక చేసుకున్న అభ్యర్థులు 2 పరీక్షల సిలబస్ను బేరీజు వేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. ఈ ఏడాది సివిల్స్ మెయిన్ పరీక్షలు 2021 నుంచి, ఐఎఫ్ఎస్ మెయిన్ పరీక్షలు 2022 నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో అభ్యర్థులు ముందుగా సివిల్స్ మెయిన్స్కు హాజరవ్వాల్సి ఉంటుంది. అందుకే సమయపాలన, సబ్జెక్టులు కేటాయించుకునే సమయం, ప్రాధాన్యత విషయంలో జాగ్రత్త వహించాలి. ఐఎఫ్ఎస్నే ప్రధాన లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులు ఆ సబ్జెక్టులకే ప్రాధాన్యం ఇవ్వాలి. సివిల్స్లో అదనంగా ఉండే జీఎస్ పేపర్లకు సమయం సరిపోకపోయినా ఒత్తిడికి గురికాకూడదు.
1: మరి విన్నారుగా, ఫారెస్ట్ సర్వీసుల్లో ఉద్యోగం సాధించడానికి సబ్జెక్టుపై అవగాహనతో పాటు సమకాలీన అంశాలపై కూడా అవగాహన పెంచుకోండి, విజయాన్ని సాధించండి. ఇదే ఈనాటి విజయపదం.
2: మీరింతవరకు కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విజయపదం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, వ్యాఖ్యానం శ్రీ సొంగ శ్యాంప్రసాద్, శ్రీమతి బిశ్రుతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
5: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
8: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
9: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. చంద్రలేఖ చిత్రం నుండి రాజేష్ సుజాత పాడిన పాట

నేటి మంచి మాట, మనిషి దీపమన్నా కావాలి లేక అద్దమన్నా కావాలి. ఒకటి వెలుగునిస్తుంది, మరొకటి దానిని ప్రతిబింబిస్తుంది. ప్రతివారు దీపం కాకపోవచ్చు, కానీ అద్దం కాగలరు. తనకు తెలిసిన జ్ఞానాన్ని మరొకరికి పంచడమే జీవితం. శ్రోతలు 100.1 మెగాహెచ్పై చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట స్వయం కృషి చిత్రం నుండి జానకి పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రగీతల కార్యక్రమంలో ఇప్పుడు వినండి, కేవీ మహాదేవన్ సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట, చిత్రం శుభలేఖ.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: నాగోటు శృతిలోనా
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: నాగుడె లయలోనా పాడవే పాడవే కోయిలా
2: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
2: మరొక నెంబర్ 2950039.
1: ఒక మాట పది మాటలే అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
1: పాడుతూ పరవశించు జన్మ జన్మ.

లక్ష్మి స్త్రీల కార్యక్రమంలో ఒక్క క్షణం ఆలోచిద్దాం ప్రసంగం వింటారు. ఇంకా భారతీయ కుటుంబ వ్యవస్థ ఈ అంశంపై శ్రీమతి కె సరిత గారి ప్రసంగం ప్రసారం అవుతుంది. అలాగే ఇక సాయంత్రం 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం ఈనాటి కార్యక్రమంలో సోలార్ విద్యుత్ ద్వారా వ్యవసాయం పరిచయం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇంకా జీవ నియంత్రణ పద్ధతిలో పురుగుల నివారణ వివరాలు తెలుసుకుంటారు.

రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు అని అన్నారు స్వామి వివేకానంద.

మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. మరిన్ని చిత్రగీతాలను ఈ ప్రసారంలో ఉదయం 8:40 ప్రసారమయ్యే కిన్నెర లహరి కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:00 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ముందుగా వినండి సమాచార ప్రభాత్.

ആകാശവാണി. വിദ്യ ഉദ്യോഗ സമാചാരം ഉദ്യോഗവാണി.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ కోసం అర్హులైన అవివాహితులైన స్త్రీ పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఉంది. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో 90 ఖాళీలు, పైలట్లో 25 ఖాళీలు, నేవల్ ఎయిర్ ఆపరేషన్ ఆఫీసర్ అబ్జర్వర్లో 18 ఖాళీలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లో 15, లాజిస్టిక్స్లో 10, నేవల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్టర్ కేడర్లో 14, ఎడ్యుకేషన్లో 13, ఇంజనీరింగ్ బ్రాంచ్ జనరల్ సర్వీసులో 24, ఎలక్ట్రికల్ బ్రాంచ్ జనరల్ సర్వీసులో 32, నేవల్ కన్స్ట్రక్షన్లో 18, సబ్మెరైన్ టెక్నికల్లో 8, సబ్మెరైన్ ఇంజనీరింగ్లో 8 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు కనీసం 60% మార్కులతో బీఈ బీటెక్ పాస్ అయి ఉండాలి. అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, ఎస్ఎస్పి ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా www.joinindiannavy.gov.in. ఈ వెబ్సైట్ను చూడవచ్చు. www.joinindiannavy.gov.in ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్లో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ జూలై 27, 2026. మరొక ప్రకటన.

0: భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్ వారు తన యూనిట్లలో 1600కి పైగా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. రిఫైనరీలు బొంగేగాం, గౌహతి, గుజరాత్, మధుర, పారదీపుల్లో ఉన్నాయి. విభాగాల విషయానికి వస్తే అటెండెంట్ ఆపరేటర్, బాయిలర్, సెక్రటేరియల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫిట్టర్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగాలు ట్రేడ్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. విద్యార్హతలు, మార్కులు, డాక్యుమెంట్స్ పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://www.iocl.com. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://www.iocl.com. ఈ వెబ్సైట్ ద్వారా మీరు పూర్తి సమాచారాన్ని సేకరించవచ్చు. ఆన్లైన్లో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ జూలై 28, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ఆనందమానందమాయే మదియాశల నందనమాయే.
0: శుభాకాంక్షలు శ్రోతలు, గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం.
2: ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గోపాలపురం గ్రామ వాస్తవ్యులు నెమలికంటి నాగాచారి గారు 72వ వసంతంలోకి అడుగుతున్న సందర్భంగా వారికి ఎల్లవేళలా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వారి కుటుంబ సభ్యులు సతీష్, త్రివేణి, వీరబ్రహ్మచారి, మహేశ్వరి, భార్గవాచారి, రమేష్, రామలక్ష్మి, కాపర్తి బాబుచారి, సత్యనారాయణ, వీరి స్నేహితులు.

0: ఇవి ఈరోజు శుభాకాంక్షలు. ప్రతిరోజు ఉదయం 8:35 శుభాకాంక్షల సమయం శ్రోతలు గమనించాలి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి.
0: అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989670076.
0: మరొక నెంబర్ 7989701158.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బిఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఈనాటి మన కార్యక్రమంలో మన మొదటి ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్నగర్ మండలం గరిపేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, ఇంకా శనిత, శ్రీకాంత్, వీరస్వామి.

సుశీల, శేషాద్రి, హనుమంతరావు వీరంతా వినిపించమంటున్న పాట నాగమల్లి చిత్రం నుండి రాజన్ నాగేంద్ర సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. మరి మీరు కొన్నట్టుగా నాగమల్లి చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

సరిగమలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం రవి. ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్. మరి మీరంతా కోరినట్టుగా సరిగమలు చిత్రం నుంచి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు 100.1 MHz పై ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమం కిన్నెర లహరి వింటున్నారు. కార్యక్రమంలో మన తర్వాతి ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెహ్రూ బస్తీ నుంచి ఏనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్ నందన్, ఇంకా వేదాంశ్, మోహిత్ సిద్ధార్థ, కార్తిక్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ వినిపించమంటున్న పాట ఆత్మగౌరవం చిత్రం నుంచి ఘంటసాల సుశీల పాడిన పాట. ఈ చిత్రానికి సంగీతం అందించిన వారు ఎస్ రాజేశ్వరరావు. మరి మీరంతా కోరినట్టుగా ఆత్మగౌరవం చిత్రం నుంచి ఈ పాట

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
7: కార్యక్రమంలో మన తర్వాతి

ఉత్తరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరంతా కోరుతున్న పాట బావ బావ మరది చిత్రం నుంచి రాజ్ కోటి సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను మీరు వినిపించమన్నాడు కోరుకుంటున్నారు. మరి మీరు కోరినట్టుగా బావ బావ మరది చిత్రం నుంచి ఈ పాట

ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం అందించిన కోకిలమ్మ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుంచి శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాత్విక, శ్రీరామ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఇంకా ఆర్థిక్చారి, శ్రీకాంత్ చారి, శ్రీనివాస్చారి, సన్నిచారి, డాక్టర్ భాగ్యవీర్ చారి, ఇంకా సతీష్ రెడ్డి, మరి మీరెంత కోరుతున్నట్టుగా కోకిలమ్మ చిత్రం నుంచి ఈ పాట

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: కిన్నెర లహరి కార్యక్రమంలో ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం రాఘవాపురం నుండి గుండేటి వెంకట్రాములు, అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడాల కళ్యాణిదేవి, ఇంకా చక్రవర్తి, శ్రీవర్లి, యోగేంద్ర, లక్ష్మీప్రసన్న, మంగమ్మ, దుర్గారావు, నాగమణి, మంజుల, ఆది, ఎం స్వరూప, నాగయ్య, పుల్లారావు వీరంతా వినిపించమంటున్న పాట దళపతి చిత్రం నుండి ఇళయరాజా సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కేజే యేసుదాస్ పాడిన పాట.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
5: 100.1 మెగాహెచ్ పై ఉత్తరాల ద్వారా కూరిన చిత్రగీతల కార్యక్రమం కిన్నెర లహరి వింటున్నారు. కార్యక్రమంలో మన

0: ఉత్తరం. నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఇంకా ఋషికేష్, అక్షయ్ వీరంతా వినిపించమంటున్న పాట పెద్ద మనుషులు చిత్రం నుండి. పిఠాపురం కృష్ణవేణి పాడిన పాట. సాహిత్యం కోసరాజు, సంగీతం ఓ రామచంద్రారావు. మరి మీరంతా కొన్నట్టుగా పెద్ద మనుషులు చిత్రం నుంచి ఈ పాట.
1: సహితహ ధిత్తహితహ ధిత్తహితహ సత్తై ధిత్తై ధిత్తై సత్తై

అప్పులు తేగలని లలనా హాయ్ హాయ్ హాయ్ హాయ్ అప్పులు తేగలని లలనా అనుభవింపగలనే అట్టిట్టయితే అయితి ధింతన తక ధింతన ధింతన ధింతన ధింతన ధింతన అట్టిట్టయితే అయితి కోర్టుకు హాజరు కాగలని ఓ లలనా హాజరు కాగలని ధింత

0: தகலனை தீம் கிடத தீம் தீம் தக்க தக்க தக்க தீம் தக்க தக்க தக்க தீம் ஆடு வா வா வா வா பாடு ஆட்டா பாட்டா ஹை டு வை டு அந்த ரைட் வெரி குட் ரெடி ஒன் டூ ஸ்டார்ட் ஸ்டார்ட் ஓகே ஓகே ஓகே
1: కార్యక్రమంలో ఇప్పుడు జేవి రాఘవులు సంగీత నిర్వహణలో ఎస్బి బాలసుబ్రహ్మణ్యం శైలజ పాడిన పాట సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి చిత్రం దేవాంతకుడు ఈ పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు సంగారెడ్డి జిల్లా హతినూర మండల్ చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య లావణ్య లక్ష్మణ్ మీనా లోకేశ్వర్ ఇంకా విక్రాంత్ జగన్ దుర్గయ్య రాజేశ్వర్ లక్ష్మీ దుర్గయ్య మరి మీరెంత కోరినట్టుగా దేవాంతకుడు చిత్రం నుంచి ఈ పాట

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి

0: ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ని సంప్రదించగలరు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: మీరు ఇంతవరకు శ్రోతలు ఉత్తరాయణ ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమం కిన్నెర లహరి విన్నారు.

ఈనాటి మా ప్రసారంలో మధ్యాహ్నం 12:40 ప్రసారమయ్యే ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో ఒక్క క్షణం ఆలోచిద్దాం ఈ అంశంపై ప్రసంగం వింటారు. ఇంకా భారతీయ కుటుంబ వ్యవస్థ శ్రీమతి కె సరిత గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అలాగే 2:30 శ్రోతలు తమకు ఎంతగానో నచ్చిన పాటను టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం మీ మాటతో పాటు ప్రసారమవుతుంది. ఇక సాయంత్రం ప్రసారంలో 7:15 రైతే రాజు వ్యవసాయ ధరలకు సమగ్ర సమాచారం ఈనాటి కార్యక్రమంలో సోలార్ విద్యుత్ ద్వారా వ్యవసాయం ఈ అంశంపై పరిచయం వింటారు. ఇంకా జీవ నియంత్రణ పద్ధతిలో పురుగుల నివారణ ఈనాటి మా ప్రసారంలో ప్రసారమయ్యే కార్యక్రమాలు

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఏకచిత్రగానం ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన శ్రీ సారథి స్టూడియోస్ వారి ఆత్మబంధువు చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు కేవి మహదేవన్, సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి, కోసరాజు శ్రీశ్రీ, గాయని గాయకులు ఘంటసాల సుశీల, పిబి శ్రీనివాస్, కె జమునారాణి. వినండి ఈనాటి ఏకచిత్రగానం శ్రీ సారథి స్టూడియోస్ వారి ఆత్మబంధువు చిత్రంలోని పాటలు.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన శ్రీ సారథి స్టూడియోస్ వారి ఆత్మబంధు చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం అందించారు కేవి మహదేవన్, సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి, కోసరాజు శ్రీశ్రీ, గాయని గాయకులు ఘంటసాల సుశీల, పిబి శ్రీనివాస్, కె జమునరాణి. మరి ఈనాటి ఏకచిత్రగానం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: నాగోటు శృతిలోనా
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: నాగుడె లయలోనా పాడవే పాడవే కోయిలా
2: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
2: మరొక నెంబర్ 2950039.
1: ఒక మాట 10 మాటలై అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
1: పాడుతూ పరవశించు జన్మ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మంచి మనుషులు చిత్రం నుండి కేవీ మహదేవన్ సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట

ఇప్పుడు వినబోతున్న పాట ఎంఎం కీరవాణి సంగీతం అందించిన రామ్ బంటు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట, సాహిత్యం వేటూరి సుందర రామూర్తి.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు.
1: మీ మాటలు మా పాటలు.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

మీరు విన్న ఆ పాట ఇళయరాజా సంగీతం అందించిన శివ చిత్రం కోసం మనో జానకి పాడిన పాట. శ్రోతలు 100.1 మెగాహెచ్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మణిశర్మ సంగీత నిర్వహణలో ఉదిత్ నారాయణ్, ఎస్పి శైలజ పాడిన పాట చిత్రం మృగరాజు.

0: ముచ్చట
1: నా గుండె లయలో నా పాడవే పాడవే కోయిలా.
2: మాటలు మీవి, పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
2: మరొక నెంబర్ 2950039.
1: ఒక మాట పది మాటలే అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
1: పాడుతూ పరవశించు జన్మ.

చిత్రగీతల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మురారి చిత్రం కోసం మణిశర్మ సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనురాధ శ్రీరామ్ ఆలపించిన పాట.

మీరు విన్న ఆ పాట ఎస్ఎస్ తమన్ సంగీత నిర్వహణలో ఆగడు చిత్రం కోసం రాహుల్ నంబియర్ పాడిన పాట. చిత్రగీతల కార్యక్రమంలో ఇప్పుడు వినండి టిల్లు స్క్వేర్ చిత్రం నుండి రామ్ మిరియాల పాడిన పాట.

గంటిసెల జానకి పాడిన పాట వినండి. చిత్రం అగ్గిపిడుగు. పాటకు రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. సంగీతం రాజన్ నాగేంద్ర.

రైతు బిడ్డ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట వినండి. పాటకు రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం ఎస్ హనుమంతరావు.

ఇప్పుడు వినండి సుశీల పాడిన పాట చిత్రం పిడుగు రాముడు. ఈ పాటకు రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతాన్ని అందించారు టీవీ రాజు.

జానకి పాడిన పాట జమీందారు చిత్రం నుండి వినండి. పాటకు రచన కొసరాజు, సంగీతం టి చలపతిరావు.

పునర్జన్మ చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట వినండి. పాటకు రచన శ్రీశ్రీ, సంగీతాన్ని అందించారు టి చలపతిరావు.

ఆత్రేయ రాసిన పాటకు సంగీతాన్ని అందించారు మాస్టర్ వేణు. చిత్రం పేరు తోటి కోడళ్ళు. పాడినవారు ఘంటసాల. వినండి.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట చిత్రం నాగమల్లి.

0: అల్లరి అల్లుడు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.
1: చూచు చూ

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12 గంటలు కావస్తుంది. ముందుగా హిందీలోనూ అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం.

0: వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగులో తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. PMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, Standup India, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మీరింతవరకు రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం విన్నారు. శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో 23వ కామన్వెల్త్ క్రీడలు నిన్న సాయంత్రం ఓవో హైడ్రో వేదికగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే కార్గిల్ యుద్దంలో దేశం కోసం ప్రాణాలర్పించిన భారత సాయుధ దళాల అమరవీరులకు సభ ఘనంగా నివాళులర్పించింది. ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, ఈ ఏడాది జూలై 26 నాటికి కార్గిల్ విజయ్ దివస్ 27వ వార్షికోత్సవం పూర్తవుతుందని గుర్తు చేశారు. ఈరోజు మన జవాన్ల అజేయమైన ధైర్య సాహసాలకు, శౌర్యానికి, అత్యున్నత త్యాగానికి చిహ్నంగా నిలుస్తుందని కొనియాడారు. అనంతరం అమరవీరుల స్మృత్యర్థం సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు.
1: దినాంక 26 జూలై 2026 కో కార్గిల్ విజయ దివస్ కి 27వీ వర్షగాంఠ హై. యే సభా భారతీయ సశస్త్ర బలో కే ఉన్ వీర్ జవానో కో శ్రద్ధాపూర్వక్ నమన్ కర్తీ హై.
0: అటు రాజ్యసభలను సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, 1999 కార్గిల్ యుద్దంలో భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా ఈ రోజును జరుపుకుంటామని, అసాధారణ సవాళ్లను ఎదుర్కొని దేశ సమగ్రతను కాపాడిన సాయుధ దళాల నిశ్చయానికి సభ కృతజ్ఞతలు తెలుపుతోందని పేర్కొన్నారు. ఎగువ సభ కూడా అమరవీరుల గౌరవార్థం కొద్దిసేపు మౌనం పాటించింది.
2: On this occasion, this house pays its respectable homage to the gallant martyrs who made the supreme sacrifice in service of the nation. We also express our profound gratitude to all the members of the armed forces whose indomitable courage, steadfast determination and selfless dedication in the face of extraordinary challenges.
0: నివాళుల అనంతరం స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను ప్రారంభించడానికి ప్రయత్నించగా, ప్రతిపక్ష సభ్యులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని చైర్మన్ కోరినప్పటికీ విపక్షాలు వినకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన దేశ విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. దీనివల్ల పేపర్ లీకేజీలకు పాల్పడే నిందితులకు కఠినమైన శిక్షలు ఖరారవుతాయని, అలాగే ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఇదొక బలమైన నిరోధకంగా పనిచేస్తుందని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ సమస్య వల్ల నష్టపోయిన యువ విద్యార్థులకు వేగవంతమైన న్యాయం అందేలా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు చూస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ ఘటన జరిగి 2.5 నెలలు కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుందని, నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా చూడడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని, అందుకే వెంటనే పరీక్షలు నిర్వహించడం అత్యవసరంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ అనేది చిన్న విషయం కాదని, దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని తనకు తెలుసని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను సిద్దం చేయాలని నిన్ననే తాను సంబంధిత శాఖలను ఆదేశించానని, ఆయా విభాగాలు నిరంతరం శ్రమించి నిన్న అర్ధరాత్రి కల్లా డ్రాఫ్ట్ను తనకు సమర్పించాయని మోదీ వెల్లడించారు. కేబినెట్ సహచరుల సూచనలను పరిగణలోనికి తీసుకున్న తర్వాత దీనికి తుది రూపమిస్తామని చెప్పారు.
3: सजा के प्रावधान के साथ का ये मुसद्दा कैबिनेट में चर्चा होगी. कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाए.
0: सामाजिक कार्यकर्ता सोनम वांगचुक निराहार दीक्षण विरमितुवालने निर्णय

విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడంలో ప్రభుత్వం చూపిస్తున్న దృఢ సంకల్పంపై ఆయనకున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా అన్నారు. పేపర్ లీకేజీలపై నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తామని, పరీక్షల సంస్కరణలను బలోపేతం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం వ్యక్తపరుస్తున్న బలమైన సంకల్పాన్ని సింధియా తన సోషల్ మీడియా పోస్టులో గుర్తు చేశారు. దేశ పురోగతిని నడిపించే ప్రధాన శక్తి భారత యువత అని, వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేసేందుకు ప్రయత్నించే ఎవరైనా సరే కఠినమైన శిక్షను ఎదుర్కొంటారని హెచ్చరించారు. దేశ యువత ప్రయోజనాలు కాపాడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈరోజు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమాపేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమాపేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమాపేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులనేవి స్థిరమైన అభివృద్ది, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక స్థిరత్వం, మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమాపేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమాపేశంలో 10 బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆదాయం పన్ను శాఖ ఏర్పాటు, దాని వృద్ధిని స్మరించుకోవడంతో పాటు పారదర్శకమైన, సాంకేతిక ఆధారిత పన్ను చెల్లింపుదారులకు అనుకూలమైన పన్ను పరిపాలన వైపు దేశం సాగించిన ప్రయాణాన్ని ఈ సందర్భం ప్రతిబింబిస్తుంది. దశాబ్దాలుగా భారతదేశ పన్ను వ్యవస్థ అద్భుతమైన మార్పులకు లోనైంది. ముఖ్యంగా 1981లో పన్ను పరిపాలనలో కంప్యూటరీకరణను ప్రవేశపెట్టడం ఒక పెద్ద మలుపుగా నిలిచింది. పన్ను చలనాల ఎలక్ట్రానిక్ ప్రాసెసింగ్ సాంకేతికత ఆధారంగా సంస్కరణలకు పునాది వేసింది. ఆ తర్వాత 1995లో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ను ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక లావాదేవీల ట్రాకింగ్, అనుసంధానం మరింత సులువైంది. ఇక ఆదాయం పన్ను రిటర్నుల ఆన్లైన్ ఫైలింగ్ ప్రారంభంతో డిజిటల్ విప్లవం మరింత వేగాన్ని పుంజుకుంది. ఇటీవలి కాలంలో ఆదాయం పన్ను శాఖ పన్ను నిర్వహణను మరింత బలోపేతం చేయడానికి ఏఐ, మిషన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతికతలను కూడా స్వీకరిస్తోంది. స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో 23వ కామన్వెల్త్ క్రీడలు నిన్న సాయంత్రం ఓవో హైడ్రో వేదికగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III, రాణి కెమెల్లా, బ్రిటిష్ ప్రధాని యాండీ బర్న్హోమ్, కామన్వెల్త్ స్పోర్ట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ రుకారే సమక్షంలో ఈ క్రీడలు ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు జరగనున్న ఈ ఈవెంట్లో 74 దేశాలు పాల్గొంటున్నాయి. భారత బృందానికి పతాకధారిగా మీరాబాయి చాను, అధికారిక బ్యాటన్ బేరర్గా లవ్లీనా బోర్గోహైన్ నాయకత్వం వహించారు. ప్రారంభ వేడుకలకు ముందే భారత్ తన పతకాల ఖాతాను ఖాయం చేసుకుంది. మహిళల 75 కేజీల బాక్సింగ్ విభాగంలో కేవలం 5 అథ్లెట్లు మాత్రమే బరిలో ఉండడంతో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ కు బై లభించి నేరుగా సెమీఫైనల్ కు చేరుకుంది. మరోవైపు లాన్ బౌల్స్ పోటీల్లో భారత జట్టు తొలి రోజే ఆడిన 2 మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. ఈరోజు పురుషుల టీం వ్యక్తిగత రౌండ్లలో జిమ్నాస్టులు తపేశ్వర్ నాథ్ దాస్, స్వాతిష్ కెపి, తపన్ మొహంతి, యోగేశ్వర్ సింగ్ తమ పోటీలు ప్రారంభించనున్నారు. పారా స్విమ్మర్ ఆర్వీవి బీకే బుడిగిన పురుషుల 100 మీటర్ల ఫ్రీ స్టైల్ S13 విభాగంలో పాల్గొంటారు. రాత్రి ఫైనల్స్ జరుగుతాయి. అలాగే శ్రీహరి నటరాజ్ 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ హిట్స్ లో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ పేపర్ లీకేజీ అంశం, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన విద్యా వ్యవస్థలో ఒక మైలురాయి అని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభివర్ణించారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదాయం పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఒక్క క్షణం ఆలోచిద్దాం. ప్రసంగం వింటారు హీరో చచ్చిపోతా అనద్దు మేడం, హీరోయిన్ బతికి ఏం చెయ్యాలి, హీరో బతుకు కోసమే బతుకు మేడం. ఇటీవల వచ్చిన కుబేరా సినిమాలోని ఓ సన్నివేశంలో డైలాగ్స్ ఇవి. అనుకున్నది జరగలేదనో, ఆర్థిక పరిస్థితులు బాగలేవనో, వ్యక్తిగత సంబంధాలు వికటించాయనో సమాజంలో వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడడం చూస్తున్నాం. ఆత్మహత్య అనేది తాత్కాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం లాంటిదని సైకాలజీ చెప్తోంది. మానసిక సంక్షోభంతో ఓ ప్రముఖ వ్యక్తి ఆత్మహత్య. వ్యక్తిగత సంబంధాల్లో ఇబ్బందితో ఓ జర్నలిస్ట్ బల్వన్ మరణం. వృత్తిలో ఒత్తిడి తట్టుకోలేక ఓ పోలీసు అధికారి సూసైడ్. ఇలాంటి మాటలన్నీ తరచూ వింటూ ఉంటాం, న్యూస్ పేపర్లో చదువుతూ ఉంటాం. వీళ్లందరూ కూడా జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చినవారే. బలమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్లే. సమాజంపై ఎంతో కొంత ప్రభావం చూపినవారే. 10 మందికి ప్రేరణగా నిలిచినవారే అయినప్పటికీ కొన్ని బలహీన క్షణాల్లో ఆత్మహత్యకు పాల్పడడం చూస్తూ ఉంటాం. దీన్ని గమనిస్తే అర్థమయ్యేది ఏమిటంటే, ఆత్మహత్యకు పాల్పడడం అనేది హోదాతోనూ వృత్తితోనూ విద్యాస్థాయితోనూ సంబంధం లేదని. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల రేటు భారతదేశంలో అత్యధికంగా ఉండడం కలవరపరిచే అంశం. ప్రపంచంలో జరిగే ప్రతి 3 ఆత్మహత్యలలో ఒకటి మనదేశంలో జరుగుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీటిలో ఎక్కువ శాతం 30 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్నవారే కావడం గమనార్హం. ఆత్మహత్యకు పాల్పడేవారు వారి ప్రవర్తన, మాటల ద్వారా తమ ఆలోచన తెలియజేస్తారు. వాటిని సైకాలజీలో ఆత్మహత్య హెచ్చరికా సంకేతాలు అంటారు. ఈ సంకేతాలపై అవగాహన ఉంటే ఆత్మహత్య ఆలోచన ఉన్నవారిని గుర్తించి కాపాడే అవకాశం ఉంటుంది. ఈ సంకేతాలేంటో తెలుసుకుందాం. ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రతపై ఆసక్తి సన్నగిల్లడం, ఆకర్షణీయంగా కనిపించాలనే ఆసక్తి లేకపోవడం, తరచుగా ఆరోగ్య సమస్యలపై ఫిర్యాదు చేయడం, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం, ప్రవర్తన మూడ్లో ఆకస్మిక మార్పులు, తమకు తామే హాని చేసుకోవాలనుకోవడం, ఇష్టమైన కార్యకలాపాలను వదిలివేయడం, వారికి ఎంతో ఇష్టమైన వస్తువులు ఇతరులకు ఇవ్వడం, పార్టీలు ఫంక్షన్లకు దూరంగా ఉండడం, ప్రతికూల ఆలోచనలు, ఇవన్నీ శారీరకంగా కనిపించే లక్షణాలు. ఇక ఆలోచనాపరంగా అయితే ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా ఉండడం, సమస్యలకు పరిష్కారం కనిపించకపోవడం, తనపై తాను నిందలు వేసుకోవడం ఆలోచనాపరంగా వీరిలో కనిపించే లక్షణాలు. ఇక అనుభూతులైతే భవిష్యత్తుపై ఆశ సన్నగిల్లడం, సాయం చేసేవారు లేరనే భావన, జీవితం నిస్సారంగా ఉందని అనిపించడం. ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన ఉన్నవారు ఈ సంకేతాల్లో ఏవో కొన్ని తమ సన్నిహితులకు అందిస్తూ ఉంటారు. వాటిని గుర్తించి వారితో మాట్లాడడం, వారు చెప్పేది వినడం చేస్తే ఆత్మహత్య ఆలోచన తగ్గి జీవితాన్ని నిలబెట్టే అవకాశం ఉంటుంది. ఆత్మహత్యకు పాల్పడడం అనేది వయసుతోనూ హోదాతోనూ సంబంధం లేకుండా ఉంటుంది. వారి వృత్తిలో టాప్ పొజిషన్లో ఉన్నారు, బాగా ధైర్యవంతులు, మొండి వ్యక్తిత్వం ఉన్నవారు అని అనుకోవడానికి వీల్లేదు. ఎంతటి వారైనా మానసికంగా బలహీనపడే క్షణాలు ఉంటాయి. ఆ క్షణంలో వారికి ఆసరాగా నిలిచేవారు వారి బాధను ఆవేదనను ఎటువంటి జడ్జిమెంట్ లేకుండా అర్థం చేసుకునేవారు అవసరం అవుతారు. అలాంటివారు అందుబాటులో ఉంటే ఆత్మహత్య ఆలోచన తగ్గిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మన కుటుంబంలోనో, బంధువుల్లోనో, స్నేహితుల్లోనో, సహ ఉద్యోగుల్లోనో ఎవరైనా ఇలాంటివారు అటువంటి ఆలోచనలతో తారసపడితే మనం చేయాల్సింది వారు చెప్పే విషయాలను జోగ్గా తీసుకోకుండా నిశితంగా పరిశీలించాలి.

చాలి. ఫీలింగ్స్ ను పంచుకోవడానికి ప్రోత్సహించాలి. వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామనే నమ్మకాన్ని కలిగించాలి. ఆత్మహత్య ఆలోచన ఉన్న వ్యక్తులకు ప్రమాదకరమైన వస్తువులను దూరంగా ఉంచడం మంచిది. వారిని ఒంటరిగా వదిలిపెట్టకుండా ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుగా ఉండేలా చూడాలి. సమస్యల నుంచి బయటపడే మార్గాలను సానుకూలంగా వివరించాలి. ఆత్మహత్య ఆలోచన రావడం వ్యక్తిగతమేమోగాని ఆత్మహత్యకు పాల్పడడం మాత్రం సామాజికమే. ఎక్కువ మంది అసహాయంగా నిరాశగా భావించినప్పుడు ఆత్మహత్యకు పాల్పడతారు. ఈ రెండూ అందించలేకపోవడం ఖచ్చితంగా చుట్టూ ఉన్నవారి వైఫల్యమే. మనుషులు పోయిన తర్వాత సంతాప సందేశాలను సోషల్ మీడియాలో పెట్టే కంటే వాళ్లు ఉన్నప్పుడే గమనించి ఒక్క క్షణం వారు చెప్పేది మనసు పెట్టి వినగలిగితే ఓ ప్రాణాన్ని నిలబెట్టే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత స్థాయిలో సమస్యను మనం పరిష్కరించలేమని అనిపించినప్పుడు మానసిక వైద్య నిపుణుల సహాయం తీసుకోవడానికి ప్రోత్సహించడం కూడా మన బాధ్యత.

పోయిన తర్వాత సంతాప సందేశాలను సోషల్ మీడియాలో పెట్టే కంటే వాళ్లు ఉన్నప్పుడే గమనించి ఒక్క క్షణం వారు చెప్పేది మనసు పెట్టి వినగలిగితే ఓ ప్రాణాన్ని నిలబెట్టే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత స్థాయిలో సమస్యను మనం పరిష్కరించలేమని అనిపించినప్పుడు మానసిక వైద్య నిపుణుల సహాయం తీసుకోవడానికి ప్రోత్సహించడం కూడా మన బాధ్యత. జీవితంలో పరుగు సహజం, పక్కన వారిని పట్టించుకోకపోవడం మాత్రం సహజం కాదు. పరుగును ఒక్క క్షణం ఆపుదాం, విందాం, ఓ జీవితాన్ని నిలబెడదాం. అందరూ కలిసికట్టుగా ప్రయత్నిస్తే ఆత్మహత్యకు పాల్పడడం అనే సమస్యకు కూడా ఓ పరిష్కారం ఉంటుంది. సమస్యపై కంటే పరిష్కారంపై ప్రభుత్వాలు, ప్రసార మాధ్యమాలు ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తే ఆత్మహత్యలను అదుపులోకి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. నేటి సమాజానికి ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఎంతైనా అవసరం ఉంది. ఒకప్పుడు ప్రజల్లో పెద్దలంటే భయభక్తులు, దేవుడంటే నమ్మకం ఉండేవి. దైవభక్తి ఉన్నవారిలో పాపభీతి కూడా ఉండేది. ఆత్మహత్య మహాపాతకం అని నాటి పెద్దల మాటమీద నమ్మకం ఉండేది. అందుకే ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా స్థైర్యంతో ఎదుర్కోగలిగిన మనోనిబ్బరం, సహనం ఉండేవి. అప్పట్లో ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ కూడా వెన్నుదన్నుగా ఉండడం వలన తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. నేటి ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ అనేది పూర్తిగా హ్రస్వమైపోయింది. తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, పిన్ని, బాబాయ్, మామయ్యలు అందరితో కళకళలాడే నాటి నిండు కుటుంబాలు సినిమాల్లో తప్ప నిజ జీవితంలో మచ్చుకైనా కానరావడం లేదు. నేటి ఒంటికాయ సొంటికొమ్ము బతుకులు మనుషుల జీవితాల్లో నిరాశ, నిస్పృహలనే మిగులుస్తున్నాయి. చదువులు పెరిగాయి, జీతాలు పెరిగాయి, జీవితావసరాలు ఉన్నవాటికన్నా రెట్టింపు పెరిగాయి, సౌకర్యాలు, సౌలభ్యాలు అంతకంతకూ పెరిగిపోయాయి. దానితోపాటు మనిషికి మనిషికి మధ్య సంబంధ బాంధవ్యాల దూరాదూరాలు కూడా చాలా చాలా పెరిగాయి. దానివలన మనుషుల్లో అభద్రతాభావం అధికంగా పెరిగిపోయింది. ప్రపంచాన్నంతా గుప్పెట్లో కుదించగల ఆధునిక విజ్ఞానం గుప్పెడంత మనిషి మనసుని కంట్రోల్ చేయలేకపోతోంది. యూనివర్సిటీల్లో అపార జ్ఞానపారావరాన్ని ఔపాసన పట్టి చాంతాడంత పొడుగు డిగ్రీలు తమ పేరు వెనుక తగిలించుకున్న వారు కూడా ఆత్మజ్ఞాన ప్రబోధాన్ని అందుకోలేకపోవడమే నేటి ఆత్మహత్యలకు కారణం. సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన గొప్ప గొప్ప సంస్థలకు అధిపతులైన సినీ కళాకారులు, రచయితలు, ఇలా ఏ కోవకు చెందినవారైనా ఆత్మహత్యలకు అధికంగా పాల్పడడానికి కారణం ఒక్కటే, ఒత్తిడి, భరించలేని మానసిక ఒత్తిడి. ఉన్నదాన్ని నిలుపుకోలేక, లేనిదాన్ని అందుకోలేక నడుమ నలిగే మానసిక సంఘర్షణకి చర్మగీతం ఆత్మహత్య అన్న భావనలోకి లోనవుతున్నారు. ఇటీవల మనస్తత్వ శాస్త్రవేత్త విశ్లేషకుడు ఒక ఆయన నేటి ఆత్మహత్యల వెనుకనున్న కారణాలను విశ్లేషిస్తూ, మెదడులోని కొన్ని రసాయనిక పదార్థాలు లోపించడం వలన రక్తప్రసరణ మెదడుకు అందక ఆ అస్తవ్యస్త పరిస్థితిలో ఆత్మహత్యలకు పాల్పడతారని చెప్పారు. అంటే ఇంచుమించు బ్రెయిన్ డెడ్ లాంటిదనమాట. బ్రెయిన్ డెడ్ అంటే మనిషి జీవత్సవమే కదా. ఈ దయనీయ స్థితికి కారణం అధిక మానసిక ఒత్తిడి, భరించలేని, తట్టుకోలేని మానసిక ఒత్తిడి అంటాడు ఆయన. అటువంటి స్థితిలో ఎవరైనా దగ్గర ఉంటే వారి స్థితిని గ్రహించి స్వాంతన పలుకుతూ వెన్ను తట్టి నీకు భయం లేదు, నేనున్నాను అని ప్రోత్సహిస్తే కొంత ఒత్తిడి తగ్గి మెదడులో చలనం కలగవచ్చు. లేదంటే తమకు అత్యంత ప్రియమైన వారి ఫోటోలను తదేకంగా చూస్తూ వారి కోసం నేను బ్రతకాలి అనే భావంతో కొంత ఒత్తిడి తగ్గించుకోవచ్చట. అటువంటి సమయాల్లో ఒంటరితనం అభద్రతాభావాన్ని పెంచుతుంది. ఏదేమైనా క్షణికోద్రేకానికి లోనై తప్పుడు పనులు చేయడం, క్షణికమైన ఆవేశానికి లోనై హత్యలు చేయడం, క్షణికమైన ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకోవడం వివేకవంతుల లక్షణం కాదు. వారు సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నవారే కావచ్చుగాక, ఒక్క క్షణాన్ని తమ చెప్పు చేతల్లోకి తీసుకోలేని వారు అంతకుముందు సమాజానికి ఏమి చెప్పినా ఏమి చేసినా నిరర్ధకమే. మాటలు కాదు చేతలు, నీవే ఒక ఉదాహరణగా మారు అన్నారు. లోకజ్ఞానం సముద్రమంత ఉన్నా బిందువంత ఆత్మజ్ఞానం లోపిస్తే మనిషి జీవితానికి అర్థం ఉండదు. అందుకే కేవలం మనోవికారాలకు లోనయ్యే ప్రపంచ జ్ఞానం కన్నా మనలో ప్రకాశాన్ని వికాసాన్ని కలిగించే ఆధ్యాత్మిక పరిజ్ఞానం

నేటి సమాజానికి ఎంతైనా అవసరం. అందుకే సినారే గారు నీలో దీపం వెలిగించు, నీవే వెలుగై వ్యాపించు అన్నారు. మీరింతవరకు ఒక్క క్షణం ఆలోచిద్దాం, ప్రసంగం విన్నారు.

0: కార్యక్రమంలో మరొక అంశం భారతీయ కుటుంబ వ్యవస్థ. శ్రీమతి కె. సరితగారి ప్రసంగం వింటారు.
1: ప్రపంచంలో అత్యంత విశిష్టమైనది భారతీయ కుటుంబ వ్యవస్థ. కుటుంబంలోని వ్యక్తుల మధ్య విడదీయరాని అనుబంధం ఆ వ్యవస్థ ప్రత్యేకత. భారతీయ సమాజంలో తండ్రి, కుటుంబ యజమాని, కుటుంబ సభ్యులందరి బాధ్యత ఆయనదే. ఆయన మాటకు అందరూ కట్టుబడి ఉంటారు. పూర్వం భారతీయ కుటుంబం సమిష్టిగా ఉండేది. కుటుంబం అంటే భార్య, పిల్లలు, భర్త మాత్రమే కాదు, తాత, ముత్తాతలు, అమ్మమ్మలు, జేజమ్మలు, నాయనమ్మలు, పినతండ్రులు, అన్నలు, వదినలు, అక్కా చెల్లెళ్ళు, బావలు, ఇలా మొత్తం బంధువర్గంతో ఉండేది. కుటుంబంలోని బంధుత్వాలు కుటుంబ వ్యవస్థల మధ్య సంబంధాన్ని, ఆత్మీయతను, గౌరవాన్ని పెంపొందిస్తాయి. ఇలాంటి ఉమ్మడి కుటుంబాలు తరతరాలుగా కొనసాగుతూ ఉండేవి. అన్ని రకాల వరుసలు, పిలుపులతో ఇల్లంతా సందడిగా ఉండేది. కాలానుగుణంగా వచ్చే మార్పులని ఉమ్మడి కుటుంబాలు తగ్గుతూ వచ్చాయి. ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు తరతరాలుగా కొనసాగుతున్నాయంటే అందుకు కారణం కుటుంబ వ్యవస్థే. కుటుంబ సంక్షేమం కోసం పురుషుడు చేసే ప్రతి పనిలోనూ భార్య భాగం పంచుకునేది. భర్తకు సన్మానం చెయ్యవలసి వస్తే భార్యను పక్కన కూర్చోబెట్టి సత్కారం చేస్తారు. పురుషుడు ఉన్నత పదవులు అలంకరిస్తే అతని భార్యకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాహం స్త్రీస్థాయిని, స్థానాన్ని పెంచుతుంది. అంతవరకు ఒకరికి కూతురుగా, ఒక ఇంట్లో సభ్యురాలుగా ఉన్న ఆమె పెళ్లి కాగానే ఒకరి ఇల్లాలుగా, ఒక ఇంటికి యజమానురాలుగా మారుతుంది. ఆమె ఇల్లు, ఇంటి పేరు, గోత్రం మారిపోతాయి. అతిథుల్ని, బంధువుల్ని, ఇల్లాలు ఆదరించే తీరు సంఘంలో ఇంటి యజమాని గౌరవాన్ని నిర్ణయిస్తుంది. భారతీయ సమాజంలో తల్లి బిడ్డల అనుబంధం కూడా ప్రతిష్టమైంది. తల్లి ప్రాణప్రదంగా బిడ్డల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది. బాల్యదశ దాటిన తర్వాత కూడా పిల్లల్ని పసికందులుగా భావించి జాగ్రత్తలు తీసుకోవటం భారతీయ మహిళ ప్రత్యేకత. తల్లిలో సద్గుణాలు, ఉత్తమ సంస్కారం ఉంటే బిడ్డలు ఆదర్శప్రాయులై వ్యక్తులుగా అభివృద్ధి చెందుతారు. మహాత్మాగాంధీ, ఛత్రపతి శివాజీ జాతిని నడిపించే నేతలుగా పెంపొందటానికి వాళ్ల మాతృమూర్తులు బోధనలే ప్రధాన కారణమయ్యాయి. సోదరి సోదరుల మధ్య అనుబంధం భారతీయ జీవనంలో మరో ముఖ్యాంశం. ఇంటి ఆడపడుచుల యోగక్షేమాలు చూడవలసిన బాధ్యత అన్నాదమ్ములదే. ఏ కష్టం వచ్చినా అండగా నిలిచేది అన్నాదమ్ములే. సోదరి సోదరుల అనుబంధానికి ప్రతీక నిలిచే రక్షాబంధనానికి కూడా భారతీయ కుటుంబ జీవనంలో ప్రముఖ స్థానం ఉంది. ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమి నాడు ఈ పండుగ జరుపుకుంటారు. సంఘ జీవనానికి పట్టుగొమ్మ కుటుంబం, కుటుంబానికి పర్యాయ పదం పరివారం. సమాజంలో మంచి గౌరవం పెంపొందేందుకు ప్రతి వ్యక్తి మంచి నడవడికను, అలవాట్లను కలిగి ఉండాలి. ఎంతటి శక్తియుక్తులు ఉన్నా మన అభిప్రాయాల్ని ఇతరుల సలహాలలో సమన్వయపరుచుకోవాలి. మనం చేస్తున్న పనులకు పెద్దలు బాసటగా ఉన్నప్పుడు మంచి ఫలితాలు సాధిస్తాం. 2-3 తరాల వాళ్ళు అంటే తాత, బామ్మలు, వాళ్ల సంతానం, మనుమలు కలిసిమెలిసి ఉండేదే కుటుంబం. పశువులకు, పక్షులకు, సమస్త జీవరాశికి కుటుంబం ఉంటుంది. మానవ కుటుంబంలో జ్ఞానంతో కూడింది కనుక ఎంతో విశిష్టమైనది. వ్యక్తి వికాసం తద్వారా కుటుంబ వికాసానికి పూర్వీకులు కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, సత్సంప్రదాయాలు ఏర్పరిచారు. పెద్దల్ని గౌరవించాలి, కుటుంబ సభ్యులు చెప్పే మాటల్ని త్రికర్ణ శుద్ధిగా పాటించాలి, సత్యమే పలకాలి, ధర్మాన్ని కాపాడాలి, తోటి వాళ్లకు సహాయపడాలి. అలాగే మంచి చెడల్ని నిర్ధారించవలసి వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఒక కీటకం తుమ్మెదల గుంపులో చేరుతుంది. తన చుట్టూ అనుక్షణం తుమ్మెదలు చేసే శబ్దాన్ని విని కీటకం కూడా తుమ్మెదగా మారిపోతుంది. ఈ సందర్భంగా గ్రహించవలసినది ఏమిటంటే

పరిసరాల ప్రభావం కీటకంపైనే ఉన్నట్లుగా మానవుడి పైన కూడా ఉంటుంది. మానవుడు సంఘజీవి, వాతావరణాన్ని బట్టి అలవాట్లు ఏర్పడతాయి. ప్రతి వ్యక్తికి తొలి పాఠశాల కుటుంబం. అనుకరణ మానవ నైజం అయినందున పెద్దలు ఆదర్శప్రాయంగా ఉండాలి. నిద్రలేవటం మొదలు రాత్రి పడుకునే వరకు అన్ని విధులు సక్రమంగా నిర్వహించే పెద్దలు ఉండే కుటుంబాలు సుఖసంతోషాలతో జీవనం సాగిస్తాయి. సత్ప్రవర్తన వల్ల కలిగే మంచి విషయాలు పెద్దలు చెప్తున్నప్పుడు పిల్లలు తెలుసుకోవాలి. రామాయణంలో తండ్రి పట్ల శ్రీరామచంద్రుడు నడుచుకున్న తీరు, తల్లిపై చూపిన ప్రేమ, భార్యతో అనుబంధం, సోదరి ప్రేమ, స్నేహబంధం, రాజనీతి మొదలైన అంశాలు తెలుసుకోవటం వల్ల పిల్లలు ప్రయోజకులుగా తయారవుతారు. కుటుంబ వికాసంలో తల్లిది ప్రధాన భూమిక. అందుకే వేదాలు, పురాణాలు మాతృదేవోభవ అని మొట్టమొదట తల్లినే ప్రస్తావించాయి. ఈ సృష్టిలో మాతృప్రేమకు మించిన మరొకటి లేదు. తల్లికి పిల్లలపై ఉండే అనురాగం ఎంత చెప్పినా తక్కువే. తల్లి పెంపకాన్ని బట్టి పిల్లల నడవడిక ఉంటుంది. స్వామి వివేకానంద గొప్ప దార్శనికుడు. హిందూ సంప్రదాయ ధర్మాన్ని, విశిష్టతను, గొప్పతనాన్ని తన దేశాల వాళ్లకు తెలియచేసి భారతీయుల గౌరవ ప్రతిష్టలు పెంచాడు. వివేకానందుడు పేరు ప్రతిష్టల వెనక ఆయన తల్లిదండ్రుల పాత్ర, ముఖ్యంగా తల్లి పాత్ర ఎంతో ఉంది. వివేకానందుడి అసలు పేరు నరేంద్రుడు, తండ్రి విశ్వనాథుడు, తల్లి భువనేశ్వరి. వృత్తిరీత్యా విశ్వనాథుడు న్యాయవాది, భువనేశ్వరి మహాభక్తురాలు. రామాయణ, భారత భాగవత గాథల్ని కంఠస్థం చేసింది. ప్రతిదినం వివేకానందుడితో పాటు చుట్టుపక్కల పిల్లల్ని కూడా కూర్చోబెట్టుకుని పురాణాల కథలు చెప్తూ ఉండేది. భారత భాగవత రామాయణ కథలలో వ్యక్తమయ్యే నీతుల్ని, మంచి చెడుల్ని తల్లి వివరించి చెప్పినందువల్లనే వివేకానందుడు అంత గొప్ప మానవతవాదిగా ఎదిగాడు. తల్లి బోధనలు వివేకానందుణ్ణి ఎంతటి ఉన్నత స్థానానికి తీసుకువెళ్లాయో మంచి సంప్రదాయాలని, ఆచార వ్యవహారాలని గ్రహించటంతో పాటు ఆచరణలో పెట్టగలిగినప్పుడే కుటుంబ వికాసం చెందుతుంది. కుటుంబ వాతావరణంలో ప్రేమ, వాత్సల్యం, ఆప్యాయతలు ఉంటేనే పిల్లలు మంచి సంస్కారవంతులు అవుతారు. పెద్దల పట్ల గౌరవం, మర్యాదలతో పాటు సమాజం పట్ల పిల్లలు బాధ్యతతో వ్యవహరించేటట్లు చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. చిన్ననాటి నుంచి కుటుంబంలో వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యత ఇస్తూ కుటుంబ వికాసానికి ద్రోహదపడాలి. కుటుంబ వికాసం ద్వారానే సమాజ వికాసం కలుగుతుంది. చెడు వినవద్దు, చెడు అనవద్దు, చెడు కనవద్దు అనే మహాత్మాగాంధీ సూక్తిని మనమందరం పాటించాలి. భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు. భారతీయ సంస్కృతి దేశానికే కాక ప్రపంచానికే ఆదర్శం. అందుకే విదేశీయులు కూడా ఈ సంస్కృతిపై పరిశోధనలు చేసినారు. కుటుంబం అనే పదానికి భారతీయ జీవన వ్యవస్థలో విశిష్ట స్థానం ఉంది. ఏ వ్యక్తి తన కోసం మాత్రమే జీవించలేడు. భార్యాభర్తలు, పిల్లలు కలిసి ఉండేది మాత్రమే కుటుంబం కాదు. తల్లిదండ్రులతో పాటు తప్పొప్పులు చెప్పే తాతాబామలు, పండుగలకు పబ్బాలకు వచ్చే మేనమామలు, మేనత్తలు, కుటుంబ పరంగా జరిగే కార్యక్రమాలు హాజరయ్యే పెదనాన్నలు, చిన్నాన్నలు, వాళ్ల కుటుంబ సభ్యులు అందరినీ చేర్చి కుటుంబం అంటారు. బంధాలు, బంధుత్వాలు కలకాలం నిలవాలనే సదుద్దేశంతో పూర్వీకులు శుభ అశుభ కార్యాలలో రక్త సంబంధుల్ని పిలుచుకునే సంప్రదాయంతో కుటుంబ వ్యవస్థను ప్రతిష్టం చేశారు. తరచూ అందరూ కలిసి ఆయా కార్యక్రమంలో పాల్గొంటే పిల్లలు సత్సంప్రదాయాలను ఆచరించటం చేత కుటుంబ గౌరవం పెరుగుతుంది. సంస్కారంలో ముందుగా తెలుసుకోవలసినది నమస్కారాన్ని గురించి. పెద్దలు, గురువులు, ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు ఎదురు పడగానే నమస్కారం చేయటం సంస్కారం. ఈ సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. పూర్వం రాజులు, రాజుద్యోగులు, ప్రజలు వినయంగా నమస్కరించేవాళ్ళు. ఋషులు వస్తున్నారంటే రాజులు ఎదురు వెళ్లి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి నమస్కరించేవాళ్ళు. ఋషుల్ని ఉన్నత స్థానాలపై కూర్చోబెట్టి సకల మర్యాదలు చేసేవాళ్ళు. నమస్కారం అనేది వినయ విధేయతలకు గుర్తు. ఎదుటి వ్యక్తి ఏదో ఒక విషయంలో మనకంటే గొప్పవాడై ఉంటాడు. ఆయనను గౌరవించటం సంస్కారవంతుడి లక్షణం. వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు, తల్లిదండ్రులు మున్నగున్న వాళ్లకు నమస్కారం చేయటం మన సంస్కారం. ఒక మనిషి సభ్యత్వం, సంస్కారం అతడు పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి ఉంటుంది. పెద్దల మాట వినే వాళ్లకు శాంతి, సౌఖ్యాలు లభిస్తాయి. పెద్దవాళ్ళు మాటలు, భావాలు ఈ కాలానికి పనికిరావనే వాళ్ళు ఉంటారు. అయితే జీవితాన్ని కాచి వడపోసిన వాళ్ల అనుభవం పరిపక్వమై విశాలంగా ఉంటుంది. అందుకే పెద్దల్ని సేవిస్తూ వాళ్ళ అడుగుజాడల్లో నడిచిన వాళ్ళు మంచి సంస్కారవంతులు అవుతారు. వాళ్ళ జీవన ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. అందుకే పెద్దల శుద్ధలు పెరగన్నం ముద్దలు అంటారు. ఉపకారం చేసిన వాళ్లకు ప్రత్యుపకారం చేయటం సనాతన ధర్మం. చేసిన మేలు మర్చిపోవటం

0: మహాపాపం. అనేక పాపాలకు పెద్దలు ప్రాయశ్చిత్తం చెప్పారు, కానీ కృతజ్ఞతకు ప్రాయశ్చిత్తం చెప్పలేదు. చేసిన మేలు గుర్తు పెట్టుకుని తిరిగి ఉపకారం చేయటం కృతజ్ఞత, మరిచిపోవటం అకృతజ్ఞత. భారతీయ కుటుంబ వ్యవస్థకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇందులో మంచి చెడుల అనుభవం భారతీయులందరికీ. ఒక మొక్కకు పోషణ ఎంత అవసరమో మనిషి సంస్కారం కూడా అంతే అవసరం. ఒక వ్యక్తి వినయ విధేయతలతో ఉత్తమ పౌరుడుగా తయారు కావటానికి కుటుంబమే పట్టుగొమ్మ. వ్యక్తిత్వం వికాసం, కుటుంబ వికాసం, సమాజ వికాసం అనే పదాలని మనం తరచూ వింటూ ఉంటాం. అవి అర్థం చేసుకోవాలంటే ముందుగా వికాసం అనే పదాన్ని గురించి తెలుసుకోవాలి. వికసించటం అనే పదం వికాసనం నుంచి పుట్టింది. ముఖ్యంగా పువ్వులకు సంబంధించి ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. పువ్వు బాగా వికసించింది అంటే విచ్చుకున్నదని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే అన్ని విధాల అభివృద్ధి చెందటమే వికాసం. కుటుంబ సభ్యులందరూ అన్ని రకాలుగా వృద్ధి సాధించటమే కుటుంబ వికాసం. విద్యా విషయంలో, సంస్కృతి విషయంలో, ఆర్థిక వ్యవహారాలలో కుటుంబ సభ్యులందరూ అభివృద్ధిని సాధిస్తే సమాజం అభివృద్ధి చెంది తీరుతుంది. అలాగే కుటుంబంలోని వ్యక్తులందరూ క్రమశిక్షణ, ప్రేమానురాగాలు, సహకారం మొదలైన సద్గుణాలు అలవర్చుకోవాలంటే సమాజంలో మానవ సంబంధాలు మెరుగుపడతాయి, సుఖశాంతులు వర్ధిల్లుతాయి. కుటుంబ సభ్యులందరూ ఉత్తమ సంస్కారాన్ని పెంపొందించుకుంటే సమాజం ఎంతటి ఆనందాన్ని పొందగలుగుతుందో చెప్పలేం. భారత స్వాతంత్ర సమరానికి ప్రధాన సారథిగా కీర్తి పొందిన మహాత్మా గాంధీ తల్లి ప్రోత్సాహం వలనే ఉత్తమ వ్యక్తిత్వాన్ని పొందగలిగారు. విదేశీ సంస్కృతి సంప్రదాయాలపై వ్యామోహం చూపని ఇంగ్లాండ్కు వెళ్లే ముందు మహాత్ముడు తన తల్లికి మాట ఇచ్చి వెళ్తారు. మహాత్ముడు అంతటి నిష్ఠ గరిష్ఠుడుగా ఉండటానికి ఆయన తల్లి పెంపకమే కారణమని చెప్పవచ్చు. అటువంటి ఉత్తమ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కావటం వలనే ఆయన భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా రూపొందించగలిగిన స్థాయికి ఎదిగారు. భారత స్వతంత్ర సంగ్రామంలో మహాత్మాగాంధీ పాత్ర మహోన్నతమైనది. పూర్వం చాలా కుటుంబాలలో అతిథులు లేకుండా భోజనం చేసేవాళ్లు కాదు. అతిథులు భోజనం చేసి ఆనందించి ఆశీర్వదిస్తే తమ జన్మ ధన్యమైనట్టుగా భావించేవాళ్లు. ఒక వేటగాడు వేటకు వెళ్లాడు. కష్టపడి వేటాడి ఒక పావురాన్ని పట్టుకున్నాడు. దాన్ని బుట్టలో వేసుకుని తిరిగి వస్తుండగా గాలివాన మొదలైంది. వానకు తడిసి చనికి వణుకుతూ బోయవాడు ఒక చెట్టు కింద చేరుకున్నాడు. బోయవాడు నిల్చున్న చెట్టుపైన ఒక ఆడపావురం ఉంది. వేటకు వెళ్లిన తన భర్త గాలివానలో ఎక్కడ చిక్కుకున్నాడో అని ఆడపావురం ఆందోళన చెందసాగింది. బోయవాడు బుట్టలో చిక్కుకున్న మొగపావురమే ఆ ఆడపావురం భర్త. నేను ఇక్కడే ఉన్నాను, నా కోసం విచారించవద్దు అంటూ భార్యను ఊరడించింది. మొగపావురం మన చెట్టు కిందికి వచ్చిన అతిథికి ఆతిథ్యం ఇవ్వమని కూడా ఆదేశించింది. మొగపావురం అప్పుడు ఆడపావురం వెళ్లి ఎండుపుల్లలు తెచ్చి చలిమంట వేస్తుంది. మంట వద్ద వేటగాడు చలికాచుకున్నాడు. వేటగాడి ఆకలి తీర్చమని మొగపావురం చెప్పిందే తడువుగా ఆడపావురం మంటల్లోకి దూకి అతడికి ఆహారమైంది. ఈ దృశ్యం చూసిన వేటగాడు హృదయం ద్రవించిపోతుంది. పక్షులలోనే ఇంతటి త్యాగగుణం ఉంటే మనుషులలో ఇంకెంత త్యాగగుణం ఉండాలి అని ఆలోచించి మొగపావురం బుట్టలో నుంచి బయటకు వదులుతాడు. చెర నుంచి బయటకు వచ్చిన మొగపావురం భార్యను మర్చిపోలేక తాను కూడా మంటల్లో దూకి ప్రాణాలు విడిచిపెడుతుంది. ఈ సన్నివేశం చూసి వేటగాడు అంతటితో వేటకు స్వస్థ చెప్పి సాధువుగా మారిపోయాడు. అతిథి మర్యాదలు ప్రతి ఒక్కరికి కనీస ధర్మం. కుటుంబ వ్యవస్థ పరమార్థం ఇదే. అతిథుల్ని తృప్తిపరిచినప్పుడే కుటుంబ సభ్యుల జన్మ సఫలం అవుతుంది. ప్రపంచ దేశాలలో అత్యంత ప్రాచీనమైనది భారతీయ జీవనం. ఎన్నో సత్సంప్రదాయాలు కలిగిన భారతీయ సమాజంలో పరిణితి చెందిన మహనీయ దృక్పథం ఆవిర్భవించింది. భారతీయ కుటుంబ వ్యవస్థ మన దేశానికి అత్యంత పవిత్రతను, ప్రపంచ దేశాలలో గౌరవాన్ని చేకూర్చింది. ప్రాచీన భారతదేశంలో కుటుంబ జీవనం అత్యంత ఉత్తమంగా, ఆదర్శప్రాయంగా ఉండేది. తల్లిదండ్రులను గౌరవించటం, భార్యాభర్తల అన్యోన్యత, సోదరుల మధ్య ప్రేమ భారతీయ కుటుంబ జీవనంలోని ప్రధానాంశాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ అంటారు పెద్దలు. అంటే మొట్టమొదట పూజించదగిన వాళ్ళు తల్లిదండ్రులు. ఇందుకు సంబంధించిన చిన్న చిన్న కథలు పురాణాల్లో ఉన్నాయి.
1: మీరింతవరకు భారతీయ కుటుంబ వ్యవస్థ శ్రీమతి కె. సరిత గారి ప్రసంగం విన్నారు.

0: ప్రియదర్శిని, స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బా?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు
4: ఏమైంది నాన్న?
1: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బీఐ అంటుంది
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: PM జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 1:10 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరిజ్యోత్స్న. ముఖ్యాంశాలు. నీట్ అంశంపై విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పార్లమెంటులో చర్చకు సిద్దమని, పరీక్షల వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీ, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ ఛార్జీకి నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం చేపట్టిన ధర్నాలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పేపర్ లీకేజీలకు కేటీఆర్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఈరోజు డిమాండ్ చేశారు. ఈరోజు రేపు రాష్టంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

0: ఢిల్లీలో కేంద్ర మంత్రి విలేకరులతో మాట్లాడుతూ పేపర్ లీక్ వెలుగులోకి రాగానే నిందితులను అరెస్టు చేసి పరీక్షను పకడ్బందీగా తిరిగి నిర్వహించామని చెప్పారు. పేపర్ లీక్లపై కఠిన చర్యల కోసం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని తీసుకొచ్చామని వెల్లడించారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించిన కిషన్ రెడ్డి, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పార్లమెంట్లో చర్చకు సిద్దమని, పరీక్షల వ్యవస్థలో అవసరమైన సంస్కరణలను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
1: సిబిఐ దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. 17 మందిని ఈ యొక్క నీట్ పేపర్ సంబంధించినటువంటి లీకేజ్ లో అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో ఉన్నారు. వాళ్ళను ఫాస్ట్ ట్రాక్ చట్టం కింద చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏ క్వశ్చన్ పేపర్ కూడా లీక్ కాకుండా జీరో టాలరెన్స్ పాలసీ తీసుకొస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి సహకరించి విద్యార్థులకు విశ్వాసం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది.
0: నీట్ పేపర్ లీకేజీ ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జీకి నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు పాల్గొన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటన, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన పోలీసు చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. విద్యార్థుల హక్కులను కాపాడాలని, పరీక్షల వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచాలని కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వైఖరికి వ్యతిరేకంగా వికారాబాద్లో బీజేపీ, బీజేవైఎం, ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీజేఆర్ చౌరస్తాలో జరిగిన ధర్నాలో కార్యకర్తలు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు జోక్యం చేసుకుని సుమారు 150 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో పలువురు బీజేపీ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు విద్యాసంస్థల బంద్ కొనసాగుతోంది. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల ఐక్య వేదిక ఈ బంద్కు పిలుపునిచ్చింది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, పీడీఎస్యు సహా పలు విద్యార్థి సంఘాలు ఇందులో భాగస్వామ్యం అయ్యాయి. లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటూ పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. బంద్ నేపథ్యంలో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయు పరిధిలో శుక్రవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు. హైదరాబాద్లోని ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావును అడ్డుకునేందుకు బయలుదేరిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో జరిగిన నిరసనలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పేపర్ లీకేజీలకు కేటీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు వారసత్వాన్ని భావితరాలకు చేరవేసేలా హనుమకొండ జిల్లా వంగరలో నిర్మిస్తున్న పివి విజ్ఞాన కేంద్రాన్ని తీర్చిదిద్దాలని రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న విజ్ఞాన కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని సూచించారు. సింగరేణి సంస్థలో భూగర్భ శాస్త పరిశోధనలు, ఖనిజాల విశ్లేషణను ఆధునికీకరించే లక్ష్యంతో కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక జియో సైన్స్ లెబారటరీని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం అందులోని ఆధునిక పరికరాలు, బొగ్గు నాణ్యత నిర్ధారణ, ఖనిజాల విశ్లేషణ, భూగర్భ శాస్త్ర పరిశోధనలకు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ లెబారటరీ ద్వారా బొగ్గు నాణ్యత నిర్ధారణ, ఖనిజాల నమూనాల విశ్లేషణ, భూగర్భ పరిశోధనలు మరింత వేగంగా, ఖచ్చితత్వంతో నిర్వహించవచ్చని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి జిల్లా అభివృద్ది ప్రాజెక్టులకు సంబంధించిన వినతి పత్రాలు సమర్పించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అంశాలను చర్చించారు. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి పలు జాతీయ రహదారుల నిర్మాణంపై విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వ సహకారం కోరుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశారు. ముంబై హైదరాబాద్ ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ కారిడార్లో సంగారెడ్డిలో స్టేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

0: అలాగే జహీరాబాద్లోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని బుల్లెట్ ట్రైన్ స్టాప్తో పాటు రైల్వే ర్యాక్ పాయింట్ మంజూరు చేయాలని కోరారు. ఈరోజు రేపు రాష్టంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్టంలో ఒకటి రెండు చోట్ల గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మరింత మెరుగుపరచాలన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ పీజీఐపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ఇంగ్లీషు, గణితం, సైన్సు సబ్జెక్టులో విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనపరిచేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని నల్గొండ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ పిలుపునిచ్చారు. పానగల్ అర్బన్ హెల్త్ హాస్పిటల్లో 14 ఏళ్లలోపు బాలికలకు నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కౌమార దశలోని బాలికలకు ప్రభుత్వం హెచ్పీవీ వ్యాక్సిన్ను ఉచితంగా అందిస్తోందని తెలిపారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు. వక్ఫ్ ప్రొటెక్షన్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ సమాపేశంలో ఆయన మాట్లాడుతూ వక్ఫ్ భూములకు సంబంధించిన వివాదాలు తలెత్తినప్పుడు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. భారత ఆహార సంస్థకు సరఫరా చేయవలసిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే సమాచారంతో సూర్యాపేట జిల్లా బాలెంల గ్రామంలోని 2 రైస్ మిల్లులపై విజిలెన్స్ పౌర సరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. 2 మిల్లుల్లో కలిపి 29,187 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు అధికారులు తెలిపారు. పరకాలలో ఇందిరా మహిళా డైరీని త్వరగా ఏర్పాటు చేసేందుకు చర్యలు వేగవంతం చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్తో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేషన్ కార్డుదారుల ఈ కేవైసీ 81% పూర్తయిందని రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఎల్ బుచ్చిబాబు తెలిపారు. మిగతా 19% నమోదుకు ఈ నెలాఖరు వరకు అవకాశం ఉందని చెప్పారు. అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన జీవనం, మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రాముఖ్యతను ఈరోజు తెలియజేస్తుంది. రోజు వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, మానసిక ప్రశాంతత, ఒత్తిడిని తగ్గించుకోవడం, ధ్యానం చేయడం, ఇష్టమైన పనులకు సమయం కేటాయించడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, శరీరం చెప్పే సంకేతాలను గమనించడం అనేవి స్వీయ సంరక్షణకు మార్గాలుగా నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లో పేదలకు గౌరవప్రదమైన సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ టవర్స్ కోసం మీసేవ కేంద్రాలు, మీసేవ వాట్సాప్ నంబర్, వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 5 లక్షల రూపాయల ప్రభుత్వ సబ్సిడీతో 40-60 లక్షల రూపాయల విలువైన ఇళ్లను లబ్దిదారులకు కేవలం 6 లక్షల రూపాయలకే అందిస్తున్నామని చెప్పారు. నీట్ అంశంపై విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పార్లమెంట్లో చర్చకు సిద్దమని, పరీక్షల వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీ, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జీకి నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం చేపట్టిన ధర్నాలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పేపర్ లీకేజీలకు కేటీఆర్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఈరోజు డిమాండ్ చేశారు. ఈరోజు రేపు రాష్టంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తల బులెటిన్ వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 1:20.

0: ఇప్పుడు వనితా లోకం మహిళల కార్యక్రమం.
1: ఆకాశవాణి ఈనాటి వనితా లోకం కార్యక్రమంలో బ్రాడ్కాస్టింగ్ డే సందర్భంగా దూరదర్శన్ విశ్రాంత వ్యాఖ్యాత పురాణం విజయదుర్గ గారితో పరిచయం రెండో భాగం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి.
2: అమ్మా, మనం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వేరుంటాయి, బహిరంగ ప్రదేశాల్లో జరిగే కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలు వేరుంటాయి, కళాకారులతో జరిగే కార్యక్రమాలు వేరుంటాయి, సంతాప సభలు కూడా కొన్ని కొన్నిసార్లు ఆకాశవాణి దూరదర్శన్ ఎప్పుడు ఎక్కడ జరిగినా కూడా సంతాప సందేశాలు కూడా ఇవ్వాల్సిన టైంలో మార్నింగ్ మ్యూజిక్స్ వేస్తాం. అప్పుడు మనం చాలా విభిన్నంగా మనం అనౌన్స్మెంట్ కూడా చేయాల్సి వస్తుంది, వ్యాఖ్యానాలు కూడా. ఇవన్నీ ఎట్లా మీరు మేనేజ్ చేశారు? అక్కడ వేదిక మీద మన పెర్ఫార్మెన్స్ మనం సరిగా ప్రజెంట్ చేయకపోతే ప్రోగ్రామ్ అంతా కొలాప్స్ అవుతుంది. ప్రజలకి ఆదుకుని మనకు ఒక వ్యక్తిత్వాన్ని, ఒక అస్తిత్వాన్ని ఇచ్చిన రంగం అంటే మనకి ఉద్యోగ ధర్మం వెనుకుంటుంది. ఈ రెంటికి మధ్య వారధి సారధి మీరే, వ్యాఖ్యానం ఎవరైనా సరే. అలాంటప్పుడు ఎట్లా మేనేజ్ చేశారు మీరు మన పర్సనల్ ఎమోషన్స్ ని మైక్ ముందు కెమెరా ముందు కనిపించకుండా ఛాలెంజింగ్ గా చేసిన సంఘటనలు ఏంటి?
3: ఒకటండి, మీకు ఇక్కడ ఆకాశవాణి అనేటప్పటికీ ఓన్లీ వాయిస్ తెలుస్తుంది,
2: అవును,
3: మొహం తెలియదు. దూరదర్శన్ అనేటప్పటికి ఏంటంటే ఫేస్ కనిపిస్తుంది, ఫేస్ లో విషాద ఛాయలు కనిపించకూడదు. అయితే ఏంటంటే ఒక్కసారి మేకప్ వేసుకుని మనం కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు నాకు జీవితంలో అర్జునుడికి కనుక పక్షికన్ను ఒకటే కనిపించినట్టు ఆ కెమెరా నా ఉద్యోగం, నేను చేయవలసిన కార్యక్రమం, అదే గుర్తుండేది. మిగతా అవేమీ గుర్తుండేవి కాదు నాకు, నిజంగా చెప్తున్నాను. ఇందిరాగాంధీ గారు పోయినప్పుడు మనకు తెలుసు కదా మార్నింగ్ ప్రోగ్రామ్స్ అంటే వయలిన్ వేస్తాము, అంత ఒక వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటిస్తాము. అమ్మ, మార్నింగ్ ప్రోగ్రాము ఇందిరాగాంధీ పోయిందని చెప్పాలి అని చెప్పారు. నేను మేకప్ వేసుకోనండి అన్నాను, జస్ట్ పౌడర్ ఊరికే రాసుకున్నాను, వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి మన ప్రియతమ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ లేరు అన్నాను, కళ్ళ మీద నీళ్ళు బడబడ బడబడ
2: కారిపోయినాయి.
3: ఇందిరాగాంధీ ఇంకా లేరు అని చెప్పేసి అక్కడి నుంచి ఆవిడ గురించి ఒక నాలుగైదు వాక్యాలు చెప్పి వైండప్ అనగానే వైండప్ చేసి ఇప్పుడు లైవ్ ఇచ్చారు ఢిల్లీ నుంచి. ఇంకోటి ఎలా ఉండేదంటే దూరదర్శన్ కొత్తల్లో అండి, అప్పుడప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న రోజుల్లో మేము జాయిన్ అయ్యాం. 79 నేను జాయిన్ అయింది. మేకప్ వాళ్ళకి మేకప్ ఎలా వేయాలో తెలియదు దూరదర్శన్ కి, ఎందుకంటే వాళ్ళందరూ స్టేజ్ మేకప్ చేసి వచ్చిన వాళ్ళు తప్పితే వాళ్ళకి తెలియదు. ఇటు స్టేజ్కి అటు సినిమాకి మధ్యలో ఉంది దూరదర్శన్.
2: అయితే నాది ఇంకొక ప్రశ్న ఉందండి, గ్లామర్ కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం మీకు.
3: కరెక్ట్,
2: మాకు కాదు, మాకు వాయిస్ తో సంబంధం ఉంటుంది కాబట్టి పర్వాలేదు. తొలి దశలో మీరు జాయిన్ అయ్యారు కాబట్టి చాలా మందికి మీరు ఒక ఆరాధనీయులు, వాటి బయట ప్రపంచంలోకి వెళ్ళినా ఎక్కడున్నా కూడా గుర్తుపట్టి చాలా ఒక విధమైన చూడాలి, మిమ్మల్ని మీతో మాట్లాడాలి అంటే చాలా పోటా పోటీగా తరంకి వచ్చిన రోజులు ఉన్నాయి కదా, దాని నుంచి మీరెట్లా ఇది చేసుకునేవారు? మీకు గుర్తున్న ఒక సంఘటన చెప్పండి.
3: చాలా ఉండేవండి అటువంటి సంఘటనలు, కొల్లలు
2: వందల వందల ఉత్తరాలు వచ్చాయి మీకు అని
3: చెప్పండి.
2: లవ్ లెటర్ విపరీతంగా వచ్చాయని చెప్పి
3: మా అమ్మకి ఇచ్చేదాన్ని, ఏమిటి ఇవి అనేది, ఏవో లవ్ లెటర్స్ అమ్మా, ఏం చేసుకుని నువ్వు చదివి తిప్పేసేదా? టైం ఉండేది కాదండి.
2: మీ నాన్నగారి గురించి చెప్తా అన్నారు, అది నాలుగు భాషలు వచ్చు, ఇంత బాగా మిమ్మల్ని పెంచారు, ఒక వ్యక్తిత్వంతో ఇంత కమిటెడ్ గా నిలబట్టడానికి ఆయన ఒక పునాది రాయి అయ్యారు, ఎంత గొప్ప క్యారెక్టర్ అమ్మా, అంత పెద్ద ఇందిరాగాంధీ గారి దగ్గర మళ్ళా అంత పెద్ద గుర్తింపు పొందారు,

0: ఇవన్నీ పెంపకం మీద చాలా ఆధారపడి ఉంటుంది మన మన జీవితం.
1: మా నాన్నగారు మా అన్నయ్యకి భగవద్గీత నేర్పారండి 5వ ఏట. 7వ ఏట వాడు మా అన్నయ్య భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తొలి రాష్ట్రపతి ఆయన దగ్గర అవార్డు తీసుకున్నాడు. రేడియో కాబట్టి నేను మెడల్ పట్టాలేదు కానీ ఆ ఫోటోలకు తెచ్చి వినోబా భావే గారు భూదానోద్యమం చేసిన వారు ఆయన, ఆయన దగ్గర భగవద్గీత చదివాడు మా అన్నయ్య. ఫోటోలు అన్నీ ఉన్నాయి ఇప్పటికీ నా దగ్గర. ఆయన వాల్మీకి రామాయణం చదివారండి. ఆయనకి విశ్వాస నిశ్వాసాలు, మా అమ్మ అనేవారు సీతమ్మ గురించి మాట్లాడుతూ ఎన్ని కథలు చెప్పేవారంటే నాన్నగారు కూర్చోబెట్టి. నాన్నగారు అయోధ్యకి 2 సార్లు వెళ్లారు, అయోధ్య కలెక్టర్ 2 సార్లు ఇన్వైట్ చేస్తే. కనక భవన్లో నాన్నగారు రామాయణం 2 సార్లు చదివారు, సంస్కృత రామాయణం చదివి అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు హిందీలో
0: ప్రవచనం.
1: నేను దూరదర్శన్లో ఉద్యోగం చేసినప్పుడు చేసి ట్రాన్స్మిషన్ చేసి వచ్చాక ఒక్కొక్కసారి 9:30 అయ్యేది, ఒక్కొక్కసారి 10 అయ్యేది, ఒక్కొక్కసారి డైలీ ప్రోగ్రామ్స్ ఉండేవి. అట్లా వచ్చిన తర్వాత కాలు చేతులు కడుక్కొని మేకప్ తీసేసుకున్నాక రాత్రిపూట ఒక వేడి గ్లాస్ వేడిపాలు తాగేదాన్ని, గ్లాస్ వేడిపాలు అదే నా డైట్ నైట్. ఒక గ్లాస్ వేడిపాలు తాగి పడుకుండేదాన్ని. మా నాన్నగారు వచ్చి అమ్మ వచ్చావా అనేవారు. హా నాన్నగారు అనేదాన్ని, ఇంకా దిండు చంకలో పెట్టుకుని వెళ్ళిపోయేదాన్ని, అరుగు మీద నేను పడుకునేదాన్ని, నాన్నగారు మనసు మీద పడుకుండేవారు. తర్వాత నాన్నగారు ఫలానా నాకు ఇవాళ నేను ఈ ప్రోగ్రాం చేయాలి నాన్నగారు అంటే నీకు వాళ్ళ గురించి ఈ విషయాలు తెలుసా అని అడిగేవారు. లేదు నాన్నగారు అనేదాన్ని. ఖైరతాబాద్ లైబ్రరీకి వెళ్ళి ఆ బుక్స్ తీసుకొచ్చి ఆ బుక్స్ లో పేజ్ నెంబర్స్ తో సావేసి అక్కడ ఇవి చదువుకో, ఇవి చదువుకుంటే నీకు మొత్తం సబ్జెక్ట్ తెలిసిపోతుంది అనేవారు.
0: గొప్ప క్యారెక్టర్.
1: ఇక సినిమాలు చేసినప్పుడు మా అన్నదమ్ములండి వాళ్ళు ఎన్సైక్లోపీడియా, వాళ్ళకి సినిమాల గురించి విపరీతమైన
0: నాలెడ్జ్.
1: అప్పుడు ఈ గూగుల్ కానీ ఇంటర్నెట్ ఇవ్వండి, టెక్నాలజీ ఏది లేదు. సో నేను ఇవాళ నేను నాగేశ్వరరావు గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నా, భానుమతి గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను, వీళ్ళని ఇంటర్వ్యూ చేయబోతున్నానంటే వీళ్ళు చెప్పేవాళ్ళు ఆ పాయింట్స్. అట్లాగా
0: ఒక కుటుంబం,
1: ఒక పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటే, ఒక స్త్రీ విజయం వెనక ఇంతమంది కుటుంబ సభ్యులు ఉండాలి.
0: ఎంత అదృష్టం తెలుసా అండి, అసలు అది ఒక్కటి ఫైట్ చేస్తాం కంటే కూడా మన వెనకాల ఒక కుటుంబం ఉంది, మనతో పాటు నమ్మకం నమ్ముతుంది, మన భరోసా ఇస్తుంది, భద్రత చూస్తుంది అంటే ఇంకా జీవితం ఎంత గొప్ప జీవితం.
1: ఆ ఉద్యోగానికి పంపించిన నా తల్లిదండ్రుల ధైర్యానికి వాళ్ళకి నా మీద ఎంత నమ్మకం.
0: నమ్మకం అది అది ముఖ్యం.
1: ఆ నమ్మకం
0: కాపాడుతున్నారు అలాగే.
1: అటు నా వ్యవస్థ నమ్మకాన్ని కాపాడుకోవాలి, ఇటు నా తల్లిదండ్రుల నమ్మకాన్ని కాపాడుకోవాలి. ఒకసారి నేను స్క్రీన్ మీదకి వచ్చాక ఎవరన్నా చేయకూడని కామెంట్ చేస్తే నా అన్నదమ్ములకి నా బంధువులకి ఎవరికి తలవంపులు రాకుండా అక్కడ నా వ్యక్తిత్వాన్ని నేను కాపాడుకోవాలి. ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ఉద్యోగం చేస్తోంది, ఈ ఉద్యోగం అంటే ఎన్ని రకాల ఆలోచించి తన వ్యక్తిత్వాన్ని నగిశీలు చెక్కుంటూ మెట్టు మెట్టుగా ఒక్కొక్కటి దాటుకుంటూ తను తను మోల్డ్ చేసుకుంటే కానీ నిలబడలేదండి.
0: అమ్మా మీకు చాలా అవార్డ్స్ వచ్చాయి, కుముద్ బెన్ జోషి గారి దగ్గర నుంచి అందరికీ అందరి దగ్గర అవార్డ్స్ తీసుకున్నారు. ఒకసారి నాకు ఒక అవార్డ్స్ విషయాలు కూడా కొన్ని పంచుకుందాం, కానీ అందరి దగ్గర తీసుకున్నది ఒక ఎత్తు కాళోజీ నారాయణరావు గారి చేతుల మీదుగా తీసుకున్నది ఒక ఎత్తు, అది నాకు బాగా గుర్తుండిపోయింది. ఆ సంఘటన ఏంటి అసలు, ముందుగా ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారో చెప్పండి.
1: వెరీ ఫస్ట్ అవార్డ్ వచ్చి కుముద్ బెన్ జోషి గారండి, రాష్ట్ర గవర్నర్ గా
0: చేశారు,
1: అక్కడి నుంచి తీసుకున్నాను. తర్వాత
0: మరి చెన్నారెడ్డి గారి దగ్గర,
1: ఆయన గవర్నర్ గా చేసినప్పుడు ఆయన దగ్గర నుంచి, రోసయ్య గారు గవర్నర్ గా ఉన్నప్పుడు, రమాదేవి గారు గవర్నర్ గా ఉన్నప్పుడు ఆవిడ దగ్గర నుంచి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు తీసుకున్నా. ఇట్లా గవర్నర్స్ ప్లస్ చీఫ్ మినిస్టర్స్ నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకున్నాను, చాలా మంది దగ్గర నుంచి అవార్డు తీసుకున్నాను. కాళోజీ నారాయణరావు గారంటే అప్పటికే వారు వయోవృద్ధులండి, వరంగల్లో ఒక సాంస్కృతిక సంస్థ వాళ్ళు అవార్డ్స్ ఇస్తున్నారన్నప్పుడు ఇక్కడి నుంచి ఒక చిన్న మినీ బస్సు లాంటి దాంట్లో హైదరాబాద్ నుంచి ఆర్టిస్టులను తీసుకెళ్లారు. తీసుకెళ్తే మేము వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయింది, 5:30 6 అయిపోయింది, 6:30

0: అయిందో. అయ్యాక మేము వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకుని వేదిక దగ్గరికి వెళ్ళేటప్పటికి 8 అయిపోయింది నైట్.
1: అబ్బో,
0: అప్పటికి వీళ్ళందరూ అతిథులందరూ వచ్చి కూర్చున్నారు. కాళోజీ నారాయణరావు గారు ఆ రోజున నాకేంటంటే ఆయన సాహిత్యం చదవటం, ఆయన గురించి వినటం, ఆయన్ని చూడాలి అనే ఒక ఆయన చేతి మీదుగా అవార్డు తీసుకోవటం అంటే చాలా గొప్ప విషయం కదండి. అందుకని సరే అనుకున్నాను, వెళ్ళాను. మీరు ఇక్కడ ఏమనుకోకూడదు, చిన్న విషయం చెప్తా. ఎవరో అన్నారు పూలదండలు వేస్తూ ఉంటే విజయదుర్గ అట్లా ఎవరు పడితే వాళ్ళు పూలదండలు వేస్తే వేయించుకోకు, అది మన సంస్కృతి కాదు అని చెప్పారు. అంతకుముందు నాకు అవార్డు ఇచ్చేటప్పుడు ఎవరన్నా పూలదండ వేసి షాల్ వేసి ఇచ్చేవారు, కొంతమంది బొకే ఇచ్చేవారు, పుష్పగుచ్చాన్ని ఇచ్చి వేసి ఇచ్చేవారు. కాళోజీ నారాయణరావు గారు నా మెళ్ళో దండ వేయబోయారు. నేను ఆయన పాదాలకు నమస్కరించాను. అప్పుడు పుంభావ సరస్వతి,
1: అయ్యో గొప్ప వ్యక్తి, గొప్ప వ్యక్తిత్వం ఆయనది.
0: ఆయన గురించి చెప్పాలంటే ఒక మొత్తం ఓ రోజలా సరిపోతుంది, అటువంటి వ్యక్తి. సో అనేటప్పటికే, సార్ దండ వెయ్యొద్దు సార్ అన్న. దండ వద్దు సార్? అదేమిటండి స్వేర్? ఇవాళ చెప్తున్నా, అదేంటండి అలా అంటారమ్మా? మీరు వస్తున్నారని నేను ఎంతసేపు కూర్చున్నానమ్మా, మీ గురించే కూర్చున్నాను. ఎంత చక్కటి భాష మాట్లాడతారమ్మా, ఎంత చక్కగా మాట్లాడతారమ్మా, అంత స్పష్టమైన తెలుగు వింటూ నేను ఎన్నిసార్లు మిమ్మల్ని టీవీలో చూశానమ్మా, కేవలం మిమ్మల్ని చూడాలనే ఉండిపోయానమ్మా అన్నారు. మీరు నమ్మండి, నమ్మకపోండి,
1: చాలా
0: కళ్ళ వెంబడి ఇంకా దుఃఖం ఆగలేదు. అంత నిజంగా అప్పుడు దండ వేయించుకున్నాను, ఆయన పాదాలకు మరొకసారి నమస్కరించాను. నా జన్మ ధన్యమైపోయిందండి.
1: ఆయన అసలే ముక్కుసూటి మనిషి.
0: అలాగే జంజాల పాపయ్య శాస్త్రి గారు కరుణశ్రీ, ఆయన పేరు తెలియని వాళ్ళు
1: ఎవరు ఉంటారు తెలుగు దాంట్లో?
0: పుష్ప విలాపం, కుంతి కుమార్ పద్యాలు, ఇవన్నీ తెలుగు వాళ్ళందరికీ కొన్ని జనరేషన్స్ వరకు అవన్నీ కూడాను అట్లా హృదయాన్ని స్పృశించినాయండి. స్పృశించటం కాదు, చెరగని ముద్ర వేసినాయి. ఆయన కూడా ఇలాగే, నిన్ను మా ఇంట్లో అందరూ అక్క అక్క అని పిలుస్తారమ్మా, పిల్లలు ఎంత చక్కగా మాట్లాడతావమ్మా నువ్వు తెలుగు, నా తెలుగు భాషని అందరూ మెచ్చుకున్నారంటే నిజంగా పూర్వజన్మ సుకృతం అండి అది. అలా అనుకుంటాను. అలాగే ఆయన దగ్గర నుంచి అవార్డు తీసుకున్నాను, మరెన్నో అవార్డ్స్ తీసుకున్నాను, బెస్ట్ అనౌన్సర్గా, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ కూడా చాలా తీసుకున్నాను. అన్నీ మరపురానివి, మరువలేనివి. మొట్టమొదట ఇంటర్వ్యూ సావిత్రి గారిని చేశాను దూరదర్శన్లో చేయనప్పుడు, ఆ తర్వాత అనేక మంది సినిమా వాళ్ళని చేశాను, సినీ దర్శకుల్ని,
1: గాయకుల్ని,
0: కేబీ తిలక్ గారు, దాసనారాయణరావు గారు, జంధ్యాల గారు, అందరినీ ఇంటర్వ్యూ చేశానండి. ఇంకొకటి ఏంటంటే నన్ను నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళందరికీ ఆల్రెడీ నేను బాగా తెలిసిందాన్ని కావటంతో నేను అడగగానే వాళ్ళు ఎంతో సహృదయతతో ఇంటర్వ్యూస్ ఇచ్చారు. హిందీ వాళ్ళని నేను రికార్డింగ్ చేశాను, మాధురి దీక్షిత్, రవీనా టాండన్, అనిల్ కపూర్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా నేను న్యూ ఇయర్స్ డేకి చేయటం జరిగిందండి. అలా చేస్తే చాలా చాలా కార్యక్రమాలు చేశాను.
1: చూసుకుంటే అదొక చరిత్ర,
0: అన్ని అద్భుతమైన జ్ఞాపకాలేనండి. అందులో బాధ పెట్టేవి కూడా కొన్ని ఉన్నాయి, కానీ ఎప్పుడైనా బాధను మర్చిపోవాలి, ఆనందాన్ని వెతుక్కోవాలి,
1: అది జీవితం,
0: లేకపోతే సర్వైవ్ కాలేము, మనం బ్రతకలేమండి.
1: మీరు మాతృదేవభవ షార్ట్ ఫిలిం ఈ మధ్య మీరు చేసిన దానికి అవార్డు వచ్చింది.
0: అవునండి,
1: తెలంగాణ ప్రభుత్వం మీకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఈ షార్ట్ ఫిలిమ్స్ వైపు మీ ఒపీనియన్స్ అన్ని కూడా, మీ ఆలోచనలు, ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారా?
0: అవునండి, ఎందుకంటే షార్ట్ ఫిలిం అనేది కొన్ని కొన్ని ప్రజలకి చెప్పవలసిన బాధ్యత,
1: చాలా
0: ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉండి మన యువతలకు వచ్చాము. అండ్ నాట్ ఓన్లీ దాట్, సమాజ నిర్మాణంలో కానివ్వండి దేనిలోనైనా మహిళలదే ముఖ్యమైన పాత్ర అన్నది నేను నమ్ముతాను. ఈనాటికి
1: 100% నమ్ముతాను.
0: ఒక ఇల్లు నిలబడాలంటే ఆడవాళ్లు నిలబెట్టాలి, సమాజం నిలబడాలంటే ఆరోగ్యకరమైన సంతానాన్ని సమాజానికి ఆడవాళ్లు ఇవ్వాలి. అందువల్ల నేను ఈ మాతృదేవోభవ, దీనికి ముందర కొత్త జీవితాలని షార్ట్ ఫిల్మ్ అడిగితేను, సరే నేను ఇంతవరకు దూరదర్శన్

0: కనిపించను తప్ప నేను బయట ఎక్కడ కనిపించలేదంటే వాళ్ళు బాగా కావలసిన వాళ్ళు, సన్నిహితులు. సర్లేండి అన్నాను. వాళ్ళేదో స్క్రిప్ట్ ఇచ్చారు, నేను అది రిపేర్ చేశాను. విషయం ఏంటంటేనండి, మగవాడు ఎప్పుడైనా తను అనుకున్నట్టుగా బతికేస్తాడు. పుట్టినప్పటి నుంచి ఆఫ్టర్ రిటైర్మెంట్ చచ్చిపోయే వరకు కూడా తను అనుకున్నట్టు స్వతంత్రంగా బ్రతకగలడు. ఆడవాళ్లు కొన్ని, ఇప్పుడు జనరేషన్ గురించి నేను మాట్లాడలేదండి, ప్రస్తుతం ఉన్న వర్తమాన తరం ఆడవాళ్ల గురించి నేను మాట్లాడను కూడా. సో నా వరకు నాకు తెలిసింది, ఎందుకంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవండి, ఉద్యోగినులకి ఉండేవి, చదువుకున్న ఆడపిల్లలకి ఉండేవి, అందరికీ ఉండేవి. పెళ్లిళ్ళయి పిల్లలు ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకుంటూ ఆడపిల్లలు అత్తగారిళ్ళకి వెళ్ళిపోయి ఇవాళ రేపు మగ పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యి ఇతర దేశాల్లో సెటిల్ అవుతూ ఉంటే భార్య ఒక్కతే ఉంటుంది ఒంటరిగా. టీవీ సెల్ ఫోను ఇవి ఓదార్పునియ్యవండి, ఏవి ఓదార్పునియ్యవండి. ఇంకొకటి ఏంటంటే, ఆడవాళ్లలో ఫిజికల్గా వచ్చే చేంజెస్ ఉంటాయండి, హార్మోనల్ చేంజ్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అది సైకలాజికల్ గా చాలా ఇబ్బంది
1: పెడుతుంది. ముఖ్యంగా మెనోపాజ్ స్టేజెస్ చాలా ట్రామా ఉంటది.
0: ప్రీ మెనోపాజల్, పోస్ట్ మెనోపాజల్ ఇవన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి అనుభవాలు కొంతమంది ఫేస్ చేస్తారండి. అటువంటి అప్పుడు భర్తలు, అరే ఇన్నేళ్లు నా పిల్లల్ని పెంచి పెద్ద చేసింది, ఇంత బాధ్యతగా నా కుటుంబాన్ని నడిపింది, నే పొద్దున ఆఫీస్కి వెళ్ళిపోయి రాత్రి వచ్చే వరకు కూడా తనే చూసుకుంది, ఇంట్లో ఏ విధంగా నా ఉద్యోగానికి ఇబ్బంది కలగకుండా తనంత కాపాడింది, కాబట్టి ఇప్పుడు నేను నా భార్యను నేను చూసుకోవాలి, నా భార్యతో ఒక 2 గంటలు కూర్చొని మాట్లాడాలి, నా భార్యకు ఓదార్పు ఇవ్వాలి, ఏం తిన్నావు, ఇవాళ నీ టైం ఎలా స్పెండ్ చేసావు, ఇదేంటి ఈ చీర 4 సార్లు కట్టుకున్నావు ఈ నెలలో, ఇంకే చీర లేదా ఎందుకు అని అడిగి చూసేవాళ్ళు ఎవరు లేరండి. నేను చాలా మందిని గమనించాను, దే ఇగ్నోర్ సింప్లీ. నాకు అది చాలా బాధ కలిగిందండి. చాలా మంది ఆడవాళ్లు బయటికి వ్యక్తం చేయలేక ఒంటరిగా ఒక సినిమాకి వెళ్ళలేక ఇప్పుడంటే పిల్లలు ఎలా కావాలంటే అలా బతికేస్తున్నారు.
1: అవును,
0: కొన్ని జనరేషన్స్ వరకు అలా బతకలేకపోయారట. సో అందుకని నేను అందులో ఏం చేశానంటే డాక్టర్ క్యారెక్టర్ తీసుకున్నాను, కావాలనే తీసుకున్నాను. తీసుకొని యాక్ట్ చేశాను. అందులో వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే కౌన్సిలింగ్ ఇస్తాను. ఆవిడ ఒంటరితనమే ఆవిడ జబ్బులకు కారణం అంటే, ఆవిడకి ఏ జబ్బు లేదు, ఆవిడని ఒంటరిగా ఉంచకుండా మరి మిమ్మల్ని నమ్ముకొని వచ్చింది, ఏ చిటికిని వేలు పట్టుకుని ఇంట్లోకి గృహప్రవేశం చేసిందో మీతో పాటు, చివరి వరకు ఆ చిటికిని వేలను వదలకూడదన్న బాధ్యత మీకు, ఆ స్పృహ మీకు ఉండాలి భర్తగా, ఆవిడ్ని చూసుకోండి మీరు. ఆవిడ వేళకి ఆవిడకి ఇష్టమైన రంగు ఏదండి అని అడుగుతా, తెలియదండి అంటాడు. ఆవిడ ఏది ఇష్టమైంది తింటుందండి అంటే తెలియదండి. మరి ఇన్నేళ్లు కాపురం చేసి 35 ఏళ్ల పైన కాపురం చేశారు, మీ భార్య అనుక్షణం మీతో బ్రతికే భార్య, మీ ఊపిరిలో ఊపిరిగా, మీ బాధ్యతల్లో బాధ్యత తీసుకుంటూ ఉన్న భార్య అలవాట్లు ఇష్టాలు ఏవో మీరు తెలియకుండా ఇలా ఉన్నారే, మిమ్మల్ని ఏమనుకోవాలండి అని అడుగుతా. ఇది నా మనసులో ఎప్పటి నుంచో రగులుతున్న క్వశ్చన్. అది ఆ విధంగా షార్ట్ ఫిల్మ్ లో పెట్టా.
1: సూపర్.
0: తర్వాత ఇంకో షార్ట్ ఫిల్మ్ నేను ఓన్ గా ఎందుకు తీసుకున్నానంటే, ఒక 7-8 ఏళ్ల క్రితం నేను ఒక సాఫ్ట్వేర్ పిల్లల్ని కలిశానండి, మా ఇంటికి వచ్చారు. వస్తే ఆ బాబు అన్నాడు, నేను ల్యాప్టాప్ ఏదో బాబు నాకు ఇదేదో కొంచెం ఇబ్బందిగా ఉన్నాను, ల్యాప్టాప్ కొంచెం బాగా చేయమంటే చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే ఈ సరోగసి మీద మాకు టాపిక్ వచ్చింది. వచ్చినప్పుడు ఇదేంటయ్యా సరోగసి అంటున్నారు ఇవాళ రేపు ఆడపిల్లలు అంట. ఆంటీ మీకు తెలియదు ఆంటీ, మా కలీగ్స్లో 2 ఆడపిల్లలు సరోగసికి వెళ్ళారు ఆంటీ, కడుపుతో ఉండి నిండి నల్లేసుకుని ఆఫీస్కి రావటం అసహ్యంగా ఉంటుంది, ఏ మన ప్రాజెక్ట్స్ మన టార్గెట్స్ అన్నీ కూడా పోతాయి. అప్పట్లో వాళ్ళకి జీతాలు కూడా 2-5 లక్షలు ఎంతో ఉండేవండి.
1: అవును,
0: మంచి అట్రాక్టివ్ శాలరీ కదండి వాళ్ళకి. అందువల్ల మనం సరోగసీకి వెళ్తే ఏముంది, ఎవరో అంటారు మన పిల్లల్ని మనం తెచ్చుకుంటాం కన్నాక మనకి డిస్టర్బెన్స్ ఉండదు, మన టార్గెట్స్ అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు అని మా ఫ్రెండ్స్ నాతో పాటు పనిచేసేవాళ్ళు ఇట్లా చేశారండి. తర్వాత నాకు 2-3 ఇలాంటివి ఇన్సిడెంట్స్ ఎదురైనాయి, నాకు చాలా బాధ కలిగింది. నేను ఇందులో ఏం మెసేజ్ ఇచ్చానంటే, అమ్మాయికి అంటే మీరు అడిగారు కనుక చెప్తున్నా నా ఉద్దేశం.

0: ఎందుకు వచ్చిందనే దానికి, అమ్మా సంపాదన అనేది ఆడవాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి, దురహంకారాన్ని పెంచకూడదు. ప్రపంచంలో ఏది సొంతం కాదండి, మనం కట్టుకున్న చీర సొంతం కాదు, నగల సొంతం కాదు, ఏది సొంతం కాదు. నువ్వు మాట్లాడే మాట, నువ్వు చూసే చూపు, నీ కడుపులోంచి వచ్చిన బిడ్డ నీ సొంతం. రేపు పొద్దున నువ్వు వృద్ధురాలివయ్యి నీ బిడ్డ మీద నువ్వు ఆధారపడవలసిన అవసరం వస్తే, అమ్మా 9 నెలలు నన్ను నీ కడుపులో మొయ్యలేక ఒక అద్దెగర్భాన్ని అరువు తీసుకొని నన్ను పెంచావే, నిన్ను నేనెందుకు మొయ్యాలమ్మా, నీ బరువు బాధ్యతలు నేనెందుకు తీసుకోవాలమ్మా అని అడిగితే ఏం చెప్తావు జనని? అమ్మాయికి అప్పటికే ఏడుపు వచ్చేస్తుంది, మాతృదేవోభవ అని పూజించే సంస్కృతి మమ్మనిది. ఆడదానికి అటువంటి అగ్రస్థానం ఇచ్చింది మన భారతదేశం. అటువంటి దాన్ని కాదనుకుంటావా? నువ్వు గుండెలకి హత్తుకొని నీ బిడ్డని వంక చూస్తూ అలా ఉంటే ఎంత ఆనందం ఉంటుందమ్మా, ఆ ఆనందాన్ని కాలదనుకుంటావా? వద్దమ్మా జనని, వద్దురా అని ఇలా అమ్మాయిని కన్విన్స్ చేసేటప్పటికే, లేదు నేనే తల్లిని అవుతాను, నా బిడ్డని నేనే కంటాను,
1: మంచి సందేశం
0: అని అంటుంది. అది ఆ సరోగసి అనే దాని మీద తీసుకొని.
1: అది ఏ ఇయర్ వచ్చిందమ్మా? ఇయర్నా?
0: మొన్ననే అండి. మొన్ననే రిలీజ్ అయింది. అయితే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్ పెట్టినప్పుడు ఇది నేను ఇచ్చాను అనమాట. ఇస్తే
1: ఇంకా మీ నుంచి రాబోయే ప్రాజెక్ట్స్ ఏంటి?
0: ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ప్లానింగ్ అంటే సమాజానికి ఉపయోగపడేవి, సమాజానికి పనికొచ్చేవి.
1: చాలా చాలా చాలా బాగుంది, చాలా అభినందనీయులు. మీరు ఆ తరం చూశారు, ఈ తరం చూస్తున్నారు. ఒక లెజెండరీ వ్యాఖ్యాన శిఖరం మీరు. ఆకాశవాణి, దూరదర్శన్ రెండు వ్యవస్థల్లో ఇప్పుడు బ్రాడ్కాస్టింగ్ డే సందర్భంగా రానున్న ఈ ప్రసార మాధ్యమ వ్యవస్థలోకి రానున్న వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏమిటి? అలాగే ప్రభుత్వ పరంగా ఈ ప్రసార మాధ్యమ వ్యవస్థలు గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నవి నిలబడాలంటే కూడా ఎలాంటి మార్పులు చేర్పులు అవసరం అన్నది కూడా మీరు సూచించాల్సిందిగా నేను కోరుతున్నాను.
0: ఒకటండి, ఎప్పటికప్పుడు ప్రజల నాడి తెలుసుకుంటూ మన కార్యక్రమాల్లో మార్పు తీసుకురావాలి. అలాగే మనం ప్రజల్లోకి మంచిని తీసుకెళ్లాలి తప్పితే చెడును తీసుకెళ్లకూడదు. అశ్లీలమైన భాష, ద్వంద్వార్థాల భాష రాదు. మన మాతృభాష తెలుగు. ఆ తెలుగుని కాపాడుకోవటంలో మనం శ్రద్ధ వహించాలి.
1: బాగుంది.
0: ఏ మాట మాట్లాడినా కూడా అలాగే ఇక్కడికి వచ్చేవాళ్ళు కూడా ఏదో గవర్నమెంట్ ఉద్యోగంలే చేసేసుకుందాం, 4 రాళ్ళు వేసుకుపోదాం, రిటైర్ అయ్యాక పెన్షన్ వస్తుందిలే అనే ఆలోచనతో కాకుండా మనం ఒక కార్యక్రమాన్ని చేసి ఈ వ్యవస్థకి, ఈ సంస్థని మనం ఒక ప్రాభవంలోకి తీసుకువెళితే ఇంకొక 10 మందికి ఉపాధి దొరుకుతుంది అనే ఆలోచనతో అందరూ కష్టపడాలి. మన తర్వాత తరానికి ఎవరైనా సరేనండి, నేను ఒకటే మాట చెప్తున్నా, ఒక విజయదుర్గలాగా ఉండాలి, ఒక శ్రీలక్ష్మిలాగా మాట్లాడాలి అనుకోని ఎవరైనా అనుకుంటే తప్పకుండా ఐఎమ్ దేర్ టు ఎంకరేజ్ దెమ్. గవర్నమెంట్ కూడా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని ఒక ఆకాశవాణి కానివ్వండి, ఒక దూరదర్శన్ కానివ్వండి, ఈ ప్రసార మాధ్యమాలని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ సంక్షేమ పథకాలు ఏవి ఉన్నాయో వాటిని డైరెక్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్లేవి ఈ రెండు మాధ్యమాలే కాబట్టి ఏకాగ్రతతోటి వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టి ఫోకస్ చేసి కార్యక్రమాలు రూపొందించాలి. ఇప్పుడున్న స్టాఫ్ సరిపోరు నా ఉద్దేశం ప్రకారం. ఎక్కువ మంది రిక్రూట్ చేసి కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త నీరు రానివ్వండి, వాళ్ళ కొత్త ఐడియాస్ చెప్పమనండి. ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే ప్రజల్లోకి మన కార్యక్రమాలు ఎడతాయి అన్నది కొత్త కొత్త వాళ్ళని రిక్రూట్ చేసేసి ప్రజల్లోకి తీసుకెళ్తే ఇంకా ఆకాశవాణి, దూరదర్శన్ ఎవర్ గ్రీన్ గా ఉంటాయన్నది నా ఉద్దేశం.
1: చాలా మంచి మాట చెప్పారు, నిజమే. ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేయడంలో ఆకాశవాణి, దూరదర్శన్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి కాబట్టి నేను ఎంకరేజ్ చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. స్వరం మంత్రిస్తుంది, నియంత్రిస్తుంది, నిరాకార భావానికి ఆకృతిని అందిస్తుంది అన్నట్టుగా మరి స్వరంతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూ చక్కటి సౌందర్యంతో ఆకట్టుకుంటూ తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించిన విజయదుర్గ గారి నుంచి మనం చాలా విశేషాలు తెలుసుకున్నాం. మరి బ్రాడ్కాస్టింగ్ డే సందర్భంగా ఆకాశవాణికి మీరు విచ్చేసినందుకు, మాతో ఇంత సమయాన్ని కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం.

0: తీసుకుంటున్నామమ్మా. నమస్కారం.
1: నేను ఇంతసేపు చెప్పిన వాటిలో మీకు నచ్చేవి, మీకు మంచి విషయాలు ఏమన్నా ఉంటే అవి తీసుకోండి. అవి మీకు మనసుకి ఏదైనా ఇబ్బంది కలిగించి కష్టం కలిగించి ఉంటే అవి మర్చిపోయి మీ విజయదుర్గని ఎప్పటిలాగే క్షమించేయండి, సరేనా?
0: ఎప్పటికీ ఆదరిస్తూనే ఉంటారమ్మా మీలాంటి వాళ్ళు, ఎప్పటికీ మాకు స్ఫూర్తిదాయకమే. నమస్కారం.
1: శ్రోతలకు చెప్పేది ఇదే, అందరికీ మరొకసారి నమస్కారం అండి.
2: మీరింతవరకు బ్రాడ్కాస్టింగ్ డే సందర్భంగా దూరదర్శన్ విశ్రాంత వ్యాఖ్యాత పురాణం విజయదుర్గ గారితో పరిచయం రెండో భాగం విన్నారు. పరిచయకర్త శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: శ్రోతలకు చెప్పేది ఇదే. అందరికి మరొకసారి నమస్కారం అండి.
1: మీరింతవరకు బ్రాడ్కాస్టింగ్ డే సందర్భంగా దూరదర్శన్ విశ్రాంత వ్యాఖ్యాత పురాణం విజయదుర్గ గారితో పరిచయం రెండో భాగం విన్నారు. పరిచయకర్త శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలా చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్ లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మై గౌ ఓపెన్ ఫోరంలో పోస్ట్ చేయండి, లేదా 1800-117-00-1800-1178-00 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:50. ఇప్పుడు ఉర్దూలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఈ కార్యక్రమానికి సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నారు పి ఆనంద్ గారు, ఎం కోటేశ్వరరావు గారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 08744295038, మరో నెంబర్ 295039.

0: ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాము. హలో
1: హలో
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, నేను సీతంపేట బంజారు నుంచి భద్రి మాట్లాడుతున్నా మేడం.
0: భద్రి గారు బాగున్నారండి?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా మేడం?
0: మేము కూడా బాగున్నాం. ఏం చేస్తున్నారు ప్రెజెంట్?
1: ఏం లేదు మేడం, వ్యవసాయము, ఇటు బరిగొడ్లు కాసుకుంటున్నా మేడం.
0: ఓహో, మీరు పశువులు కాస్తారా? ప్రజెంట్ పశువులు కాస్తూనే ఉన్నారా చేలో?
1: కాస్తూనే ఉన్నా మేడం, ఎండాకాలం కూడా కాయాలి కదా మేడం.
0: మరి అందరూ ఇప్పుడు నారు పోస్తారు కదా, పశువులను తోలుకొని వెళ్తే కష్టమవుద్ది కదా. మీరు ఎక్కడ మేపుతారు?
1: ఇక ఖాళీ ప్లేస్లో మేపుతాం మేడం, వరి పొలాలు ఇంకా ఖాళీగా ఉంటాయి.
0: ఓకే, ఎన్ని ఉన్నాయండి మీకు పశువులు?
1: 7-8 శాతం ఉన్నాయి మేడం.
0: ఓకే అండి. భద్రు గారు, మరి మీకు ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి?
1: నువ్వు అంటే నాకు ఇష్టం సినిమాలో నుంచి ప్రేమించి అనుకో గాని మనిషిచ్చే అనుకో అనే పాట అండి మేడం.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాటను వేస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నా పేరు యమున మేడం, సూరత్నగర్ నుంచి మాట్లాడుతున్నా.
0: యమున గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: మేము కూడా బాగున్నాము. ఏం చేస్తున్నారు?
1: అత్తిపేలో కలుపు తీస్తున్నాం మేడం.
0: కలుపు తీస్తున్నారా?
1: మేడం
0: కలుపు తీస్తూ పాటలు వింటున్నారా యమున గారు?
1: అవును మేడం.
0: మీరు ఒక్కరేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా?
1: చాలా మంది ఉన్నారు మేడం.
0: అందరూ వింటున్నారా రేడియో?
1: అందరూ వింటున్నారు మేడం. అందరికి హాయ్ చెప్పండి మేడం.
0: అందరికి మా ఆకాశవాణి తరపున హాయ్. యమున గారు, మరి ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: సింధూర పూజ సినిమాలో నుంచి పాట కావాలి మేడం.
0: ఏం పాట?
1: సింధూర పూజ.
0: పాడతారా యమున గారు? ఓకే.
1: పక్కన వాళ్ళు అడగమంటాడు.
0: ఎవరో మీ ఫ్రెండ్ పాడుతున్నారుగా పాట.
1: అవును మేడం.
0: ఓకే, ఆడుతూ పాడుతూ పనిచేస్తే అలుపు సలుపు ఉండదు కదండి. మనకు ఒక చిత్రగీతం కూడా ఉంది, మరి మీకోసం మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి? కాదర్ పాషా గారు బాగున్నారండి?
1: బాగున్నాను మేడం. ఇప్పుడే మసీద్ పూజ చేసాము ఫ్రైడే. అది మీతో మాట్లాడాలని అనుకున్నాము.
0: ఏం కోరుకున్నారు దేవుణ్ణి?
1: అందరు బాగుండాలని కోరుకున్నాం మేడం.
0: అందులో మీరు కూడా ఉండాలిగా. మరి
1: మేము ఆల్రెడీ ఉన్నాం కాబట్టి అందరి గురించే మేము అడగాలి.
0: ఓకే, మీ ఊర్లో వర్షం వస్తుందండి?
1: లేదు మేడం, మూమెంట్స్ చూపిస్తుంది కానీ పట్టంలే.
0: ఓకే, ఈరోజు మరి
1: రాదు.
0: ఓకే, రావాలని దేవుణ్ణి కోరుకుందాం.
1: కోరుకుందాం మేడం.
0: ఓకే అండి. మరి ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: ప్రేమనగర్ నుంచి తేట తేట తెలుగులా.
0: ఓకే కాదర్ పాషా గారు, మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తాము, వినండి.
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: హలో
1: హలో
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: సింగపూర్ నుంచి వరలక్ష్మిని మాట్లాడుతున్నా మేడం.
0: వరలక్ష్మి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: మేము కూడా బాగున్నాం. ఎలా ఉంది మీ టైలరింగ్?
1: బాగుంది మేడం, పర్లేదు, మంచిగానే వస్తున్నాయి గిరాకీ. ఇంటికాడే బ్లౌజులు కుట్టుకుంటూ ఇంటికాడే ఉంటున్నాం.
0: మరి ఇప్పుడు చాలామంది షాప్స్ పెట్టి కంప్యూటరు డిజైన్స్ వేస్తూ చేస్తున్నారు కదా, ఇంకా మీరు ఇంట్లోనే కుడుతున్నారు కదా, ఎలా అంటే వాళ్ళ పోటీ ఎలా తట్టుకుంటున్నారు మీరు?
1: వస్తూ ఉంటాం మేడం, ఎవరికి ఉంటే గిరాకీ వాళ్ళకే ఉంటారు కదా మేడం. ఎన్ని టైలరింగ్స్ ఉందా పర్లేదు, మన వరకు మావి వస్తూనే ఉంటాయి.
0: అంటే ఎప్పుడు కుట్టించుకునే వాళ్ళు మీ దగ్గరకే వస్తూ ఉంటారా?
1: అవును మేడం.
0: ఓకే వరలక్ష్మి గారు, ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: ముగ్గురు మనగాళ్ళలోంచి అమ్మంటే మెరిసే మీకం రిసీవ్ అలాంటి పాట కావాలి మేడం.
0: తప్పకుండా మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ అండి.

0: హలో,
1: హలో, శుభ మధ్యాహ్నం మేడం.
0: శుభ మధ్యాహ్నం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: చిన్నపాసి ఇల్లు బాటం సీట్ బస్తి.
0: చిన్నపాసి గారు ఎలా ఉన్నారు?
1: అదే పర్లేదు, నా కొద్దిగా ఈ మధ్య జలుబు బాగా అయింది, కొంచెం ఫీవర్ అయింది కొద్దిగా. కొద్దిగా జాగ్రత్త తీసుకోవడం వల్ల కొంచెం తగ్గింది మేడం.
0: వర్షంలో తడిసారా?
1: మొన్న పల్లెటూరు కంప్యూటర్ ఫిట్టింగ్ అది తడవటం వల్ల కొద్దిగా అనారోగ్యం ఖరాబ్ అయింది.
0: ఓకే ఓకే. చిన్నపాసి గారు, మరి ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: అనుబంధ చిత్రం నుంచి జిమ్ జిమ్ తారారు అనే పాట
0: పాడతారా? పాట
1: లేదు మేడం, పాట కోరడం.
0: ఓకే ఓకే. మరి మీకోసం మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: శారదా సంపత్ కుమార్ మాట్లాడుతున్నానండి.
0: పాల్వంచ నుంచి మాట్లాడుతున్నారు.
1: బాగున్నారా చంద్రకాంత గారు?
0: మేము కూడా బాగున్నాం. ఎలా ఉన్నారు మీరు?
1: బాగానే ఉన్నామండి.
0: ఏం చేస్తున్నారు?
1: ప్రస్తుతానికి మీ పాటలు వింటున్నాను.
0: పాటలు వినకముందు ఏం చేశారు? విన్న తర్వాత ఏం చేస్తారు?
1: పనులు ఉంటాయి కదండి, ఇంట్లో
0: అంతేనా?
1: పనులు చేసుకొని.
0: ఓకే అండి. మరి ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి?
1: ఇవాళ చదువుకున్న అమ్మాయిల చిత్రంలో ఘంటసాల గారు సుశీల గారు పాట పాట వినిపించండి.
0: మరి మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ అండి.

0: హలో,
1: నమస్కారం చంద్రకాంత్ గారు. నేను సుబ్బయ్య నుంచి అన్నప్పారావు మాట్లాడుతున్నాను. బాగున్నారండి?
0: బాగున్నామండి అప్పారావు గారు, మీరు ఎలా ఉన్నారు?
1: ఎలా ఉన్నాము? రైతుల పరిస్థితి అతలాకుతలంగా ఉంది. వర్షాలు పట్టలేదు, మబ్బులు అలా బలకరిస్తున్నాయి. ఏదో నాలుగు అక్షంతల్లాగా చినుకులు పడుతున్నాయి, ఎండలు కాస్తున్నాయి, మరో ఎండాకాలంలాగా అనిపిస్తుంది. గబగబా జూను మొదటి వారంలో లబ వర్షాలు కురిసే వరకు జనాలు పత్తి పైరు నాటారు, వేశారు. అవి మొలిచినాయి కానీ ఇది అయిపోయినాయి. ఒక 100 మంది పెసలు జల్లారు, అయ్యి దెబ్బతిన్నాయి.
0: ఇప్పుడు వర్షాల మీద ఆధారపడటం అంటే ఆధారపడ్డ వ్యవసాయమేనా, ఏమైనా నీటి సదుపాయం ఉందండి? చెరువులు
1: ఎక్కువ కంటే కొంతమందికి ఒక 30% బోర్లు అయ్యి బావిలు ఉంటాయి. ఈ బోర్లు బావిలు ఉన్న పైన అనేది ప్రకృతి అనుకూలించాలండి.
0: అంతేలేండి,
1: అండర్గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోతుంది. ఏదో నా మాత్రంగా పడుతుంటాయి.
0: తప్పకుండా అండి, మనందరి కోసం తప్పకుండా వర్షం పడాలని ఆ దేవుణ్ణి కోరుకుందాము. ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: ధర్మదాసలో నుంచి ఓ నాన్న నీ మనసే వెన్నా అనే పాట కోరుతున్నాను. ఈ పాట నాకు చాలా ఇష్టం అండి. మా నాన్నగారు కూడా అంతే బాధపడి మమ్మల్ని అంతే బాగా చూసుకున్నారు. కూడా వ్యవసాయం చేశారు, బాగానే అరకదున్నాడు. వ్యవసాయం చేసి మాకు ఆశ్చర్యంగానే చూసుకుంటూ వచ్చాడు అండి. అందుకని ఆ సందర్భంగా ఈ పాటను గుర్తు చేసుకుంటాను.
0: తప్పకుండా అండి, మీరు మీ నాన్నగారిని గుర్తు చేసుకుంటూ అడిగిన ఈ పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి. థ్యాంక్ యూ అండి.

0: నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాము. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: కాపర్తి బాబుచారి మేడం, ఖమ్మం జిల్లా రణమల్పాలెం మండలం ఈర్లపూడి గ్రామం. బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. మీరు చక్కటి అడ్రస్ చెప్తున్నారు, మీ ఫోన్ నెంబర్ ఒక్కటే మిస్ అవుతుంది మీ అడ్రస్లో.

0: మంచిదండి, ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం.
0: బాగున్నారా? ఎలా ఉంది మీ వెల్డింగ్ వర్క్?
1: వర్క్ బాగానే ఉంది మేడం. ఇప్పటికే 5-6 సంవత్సరాలు దాకా ఉన్నాయి మేడం. పని చేసుకుంటే దర్శనం చేశాను మేడం
0: అండి. ఓకే అండి, మరి ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: ఈరోజు నమ్మిన పాట చిత్రంలో నుంచి చెంగు చెంగు నా గంతులు వేయండి అనే పాట, సుశీల గారు పాడిన పాట కదా.
0: తప్పకుండా మీరు అడిగిన పాటను మీ అందరి కోసం వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే మేడం, మా ఈరప్పుడు గ్రామ ప్రజల కోసం, శ్రోతలందరి కోసం.
0: తప్పకుండా పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే మేడం.
0: ఓకే అండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: అట్లా సతీష్ మేడం, రాంపురం గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
0: సతీష్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం. వర్షం పడితే బాగుంది కానీ వర్షం పడట్లేదు, రావాలా వద్దా అన్నట్టు ఉన్నది. మా వరి పొలం కూడా దమ్ము చేసి రెడీ ఉంది. అయితే అసలు నీళ్లు ఉండేది ఉంటే ఒక 2-3 రోజులు నాటేసే వాళ్ళము వర్షం కోసం వెయిటింగ్. చెరువులో నీళ్లు కూడా లేవు,
0: బోర్స్ లేవండి.
1: బోర్ ఉన్నా కానీ వాళ్ళకి సరిపోదు మేడం, వాళ్ళకే సరిపోతాయి, మనకి ఇవ్వరు నీళ్లు.
0: ఓకే, మీరు ఏపించుకోలేదా?
1: ఎకరం అన్నట్టు ఇప్పుడు 1 ఎకరం 10 క్వింటలే ఉంది మాకు. ఎకరం కోసం 2 లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ 2 లక్షలు తీరాలంటే కనీసం 5-6 పంటలు వేస్తే అప్పుడు తీరుతుంది.
0: ఇప్పుడు పొలం అన్నది ఒక్కసారి తోటి అది మనకు వేస్ట్ అయిపోయేది కాదు కదండి, తరతరాలు ఉండేదే కదా.
1: అది ఒకటి ఏంటంటే ముందు పెట్టుబడి, అదే 2-3 ఎకరాలు ఉండాలి అయితే ఏం కదనుకోవచ్చు, కానీ ఉన్నది 1 ఎకరం 10 క్వింటలే కదా అన్నట్టు వెయిటింగ్ దాని గురించి.
0: ఓకే అండి. సతీష్ గారు ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి?
1: ఏఎన్ఆర్ నటించిన ప్రేమాభిషేకంలో కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్న పాట వినిపించండి మేడం.
0: ఓకే అండి.
1: వింటున్న వారందరి కోసం, అందుకని పాపం చాలా మంది కాల్స్ దొరకట్లేదు, వాళ్ళందరి కోసం వింటున్న వారందరికి పేరు పేరున ఇదే పాట డెడికేట్.

0: వాళ్ళకి కూడా.
1: ఓకే అండి, తప్పకుండా. మీరు మీరు అడిగిన పాటను మీకోసము మీ అభిమానులందరి కోసం వినిపిస్తున్నాము, వినండి.
0: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ.

0: హలో హలో
1: హలో,
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? అచ్చమ్మ గారు
1: మేడం చెప్పండి.
0: బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: మేము కూడా బాగున్నాము. అచ్చమ్మ గారు ఏం చేస్తున్నారు?
1: ఏం లేదు మేడం, కిరాణం షాప్ ఇంటికి రాయింది పని అంత.
0: ఓకే, మరి అచ్చమ్మ బాగున్నాం, మేము కూడా బాగున్నామండి. అచ్చమ్మ గారు, ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి? మీరు పాడతారు కదా, పాట పాడండి. పాడండి.
1: జాగిలమ్మ నీకు ఎంత కోపమా, జాగి పూల మీద జాలి. మేడం అంటే మేడం ఎక్కువ వాళ్ళేను,
0: మర్చిపోయారా? ఓకే అచ్చమ్మ గారు, మరి మీకోసం మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే మేడం, బాయ్.
0: బాయ్ అండి.

0: నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాము. హలో,
1: నమస్తే అండి. మేడం గారు
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: సిద్ధంపేట నుంచి సాగం నరసింహారావు.
0: నరసింహ గారు బాగున్నారండి?
1: బాగున్నా మేడం గారు, బాగున్నారా?
0: మేము కూడా బాగున్నా. ఏం చేస్తున్నారు ప్రజెంట్?
1: మేకలు మేపుతున్నా మేడం.
0: మేకలు ఎక్కడ మేపుతున్నారు?
1: మా గిల్లి అడిగింది మేడం, ఈ రెడ్డి పొలం పక్కన. పొద్దుటిల్లు అరకదుంటాం, ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు పచ్చి ఇచ్చినాం, 3 ఎకరాలు గోంగూర ఇచ్చినాం విత్తనాలకి. అరటి మేకలు మేపుకుంటాం.
0: మంచి రైతు అన్నమాట మీరు.
1: కౌలు భూమి చేసుకున్నాం మేడం.
0: ఓకే నరసింహ గారు, ఇప్పుడు మేకలు గడ్డి కంటే ఎక్కువ ఇట్లా చెట్ల కొమ్మలు తినడానికి ఇష్టపడతాయి కదా, మరి మీరు అంత దూరం తీసుకెళ్ళి ఆ వంకే కర్రతోటి వాటికి పెడుతూ ఉంటారా కొమ్మలు వంచి?
1: పెడతాం మేడం. ఇప్పుడైతే ఇప్పుడు అడిగిలో చెట్లు నరకొద్దు అంటున్నారు, అట్లనే కిందకి అయ్యే తింటాయి ఇక, మేము ముట్టుకోవట్లేదు ఇప్పుడు చెట్లు. ఇక అయ్యి అందిన కాడికి అడవిలో చెట్లు ఉంటాయి, అయ్యే తింటూనే ఉంటాయి ఇక.
0: మీరు ఒక్కలే వెళ్తారా ఇంకెవరైనా అందరూ కలిసి వెళ్తారా మేకలు మేపడానికి?
1: ఉన్నారు ఇంకో 2 3 ఉన్నారు మేడం గారు. వాళ్ళు అంటే ఇక అందరం ఎవరుకోవాలి, ఒబ్బిడ మేపుకుంటాం, ఏరేరే అన్ని కలపకుండా.
0: ఓకే, ఈ మేకలు ఎప్పుడైనా తప్పిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయండి?
1: ఎప్పుడైనా మనం దూరంగా ఉంటే కొన్ని మేసుకుంటూ ఆన్నే ఉంటాయి. మనం ఈ దారికి పోతే అవి అట్లా సాయ ఉరుకుతూ ఉంటాయి, ఒక్కోసారి ఇక వాటి దార పట్టుకొని ఉరుకొస్తా ఉంటాయి.
0: ఓకే, మీరుంటే మిమ్మల్ని ఫాలో అవుతాయా?
1: మేము వెనక కేకే అని పిలుస్తూ ఉంటాం, అవి అరిస్తే మేము పిలిస్తే వెనక వస్తూనే ఉంటాయి.
0: ఓకే, మీకు వాటి లాంగ్వేజ్ ఏదో మీరు సెట్ చేసుకున్నారు. హలో నరసింహ గారు.
1: మేడం గారు.
0: ఓకే, ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: అన్నల రాముడి సినిమాల నుంచి పాట అయింది మేడం గారు, జాబిల్లి రాగన్న పాట.
0: ఓకే, పాడతారా పాట? ఓకే, మరి మీకోసము పాట వినిపిస్తున్నాం, మీరు కోరింది వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాము. హలో,
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి. సార్, రేడియో కొంచెం దూరం పెట్టుకుంటారా, రీసౌండ్ వస్తుంది. ఓకే ఓకే, కొంచెం రీసౌండ్ వస్తూనే ఉందండి. ఓకే, కొంచెం దూరం పెట్టండి. హలో,
1: హలో మేడం, నమస్తే.
0: నమస్తే. ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలండి?
1: నేను నాగేశ్వరరావు ఎందుకంటే అండి, మౌరీ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: ఓకే, చెప్పండి.
1: మాకు మాకు ఈరోజు నత్తల సేవ సినిమాలో యోగి కోసం ఈ మందాటము ఒక పరివరించది చెలి అనే పాట.
0: తప్పకుండా అండి, చాలా బాగా పాడారు మీరు. థ్యాంక్ యూ అండి. నాగేశ్వరరావు గారు, మరి మీరు అడిగిన పాట మీకోసం వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే మేడం,
0: థ్యాంక్ యూ అండి.

0: హలో
1: హలో మేడం.
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్లవంచర నుండి. నా పేరు వేముల పరశురాం.
0: పరశురామ్ గారు
1: మేడం
0: బాగున్నారా అండి?
1: బాగున్నా మేడం. మీరు బాగున్నారా మేడం?
0: మేము కూడా బాగున్నామండి. పరశురామ్ గారు ఏం చేస్తూ ఉంటారు మీరు?
1: అది ఫోటో స్టూడియో ఉన్న జిరాక్స్ సెంటర్ మేడం.
0: మీరే నడుపుతూ ఉంటారా?
1: మేమే నడుపుతాం మేడం.
0: ఓకే, రెండు కంబైన్డ్గా పెట్టుకున్నారు. బాగా నడుస్తుందండి మరి షాపు?
1: బాగా నడుస్తుంది.
0: ఓకే, మరి ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు?
1: మేడం సినిమా పేరు తోడు నీడ. అందులో మనులున్నా మాన్యాలున్నా.

0: మీద మగ్గు ఉండాలి అనే పాట మేడం.
1: పాట పాడతారా?
0: పాడ మేడం, సుశీల గంటసాల పాడతారు మేడం, విందాం మేడం.
1: వాళ్ళు పాడితే వినడం, మరి మీరు కూడా పాడొచ్చు కదా మీకు ఇష్టమైన పాటలు.
0: పాడొచ్చు మేడం, ఇక చూద్దాం, అందరు వింటుంటారు మేడం, గొంతు మంచిగా ఉండక అట్లా.
1: ఓకే పరశురామ్ గారు, మరి మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తామో, వినండి.
0: ధన్యవాదాలు.
1: ధన్యవాదాలండి.

0: హలో,
1: హలో, శుభ మధ్యాహ్నం మేడం.
0: శుభ మధ్యాహ్నం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? వెంకటేష్ గారు. బాగున్నారండి? మేము కూడా బాగున్నాము. షాప్ నుంచి వచ్చేసారా? ఓకే, ఇంకా నడుస్తుందండి హాస్పిటల్?
1: నడుస్తుందమ్మా, ఇవాళ 130 రాశారు నెంబర్లు.
0: ఓ,
1: చాలా జనాలు ఉన్నారు.
0: ఓకే వెంకటేష్ గారు, మరి ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి?
1: అన్నమయ్య సినిమాలో విన్నపాలు వినపాలి. రేపు తొలి ఏకాదశి సందర్భంగా మీకు శుభాకాంక్షలమ్మా.
0: మీకు కూడా అండి. కాకపోతే శుభాకాంక్షలు చెప్పాలి అనుకుంటే మనకు శుభాకాంక్షల ప్రోగ్రాం ఉంది, తప్పకుండా మీరు తెలియజేయచ్చు. ఓకేనండి? మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి.
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.

0: హలో
1: హలో,
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నమస్తే మేడం, నా పేరు అనుమల మోహన్, మాది కొండ్రాయి గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
0: బాగున్నారండి?
1: బాగున్నాం మేడం. మీరు?
0: నేను కూడా బాగున్నా. ఏం చేస్తూ ఉంటారండి?
1: రైతు మేడం, వ్యవసాయం పని చేస్తాం.
0: ఓకే, అంటే వ్యవసాయం అంటే ఏం పంట సాగు చేస్తూ ఉంటారు?
1: పత్తి, మొక్కజొన్న, వరి, పసుపు అన్నీ వేస్తాం మేడం.
0: పసుపు కూడా సాగు చేస్తారండి?
1: చేస్తాం మేడం.
0: ఓకే, ఎలా ఉంది మీ పంటలు?
1: వర్షాలు పడుతున్నాయి మేడం, బాగానే ఉన్నాయి మేడం.
0: మీ సైడ్ మంచి వర్షాలు ఉన్నాయండి? ఓకే అండి. ఈరోజు ఏ చిత్రం నుండి ఏ పాట కావాలి మీకు? తప్పకుండా అండి, మీరు అడిగిన పాటను మీకోసం వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే మేడం.
0: ఓకే అండి.

మీరింతవరకు మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం విన్నారు. ఈ కార్యక్రమానికి సాంకేతిక సహకారాన్ని అందించారు పి ఆనందరావు గారు, ఎం కోటేశ్వరరావు గారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

మరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన ఎంఏవి పిక్చర్స్ వారి ముందడుగు చిత్రం నుండి పాటలు విన్నారు.

0: శ్రోతలు చిత్రగీతాలు వింటారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
1: 9989679076.
2: మరొక నెంబర్ 7989701158.

మీరు విన్నా పాట రెడీ చిత్రం నుండి నీరజ్ శ్రీధర్ దివ్య పాడిన పాట. ఇప్పుడు వినండి సూరజ్ సంతోష్ మాలవిక పాడిన పాట చిత్రం పవర్.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకొల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసై జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: రవివర్మ రేవతి పాడిన పాట వినండి. చిత్రం పేరు శివమణి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు చిత్రగీతలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శివరామరాజు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. శివయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
3: శ్రోతలు చిత్రగీతలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి స్నేహం కోసం చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: మీరింత వరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 5:45. ఇప్పుడు జానపద గేయాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: జానపద గేయాలు వింటారు.

0: కాల్గొచ్చి ఎత్తి అమో పూతలపై పెట్టి కండలు కరిగేలాగు నువ్వు కట్టబడితేనే కూడురాయిరా నీ జోరుగాల ఈ రాజున్నోడైరా ఈ రోజున్నోడైరా
1: మాయాదారి గాలి
0: ఈ రాజున్నోడైరా
1: మా అయ్యను మనకు
0: ఈ రోజున్నోడైరా.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 June 25 నుంచి August 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. పేపర్ లీకేజీ ఘటన అనంతరం వేగవంతమైన చర్యలు, ముందస్తు పరీక్షల నిర్వహణపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఔటర్ రింగ్ రోడ్ వద్ద ప్రభుత్వ భూములను కేటాయించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లింపుల విషయంలో ఆలస్యం చేస్తున్నారంటూ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న యువతకు మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు నాయకత్వం వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్పై అసత్య ప్రచారాలు చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వార్తల్లోని వివరాలు. పేపర్ లీకేజీ ఘటన జరిగిన గత 2.5 నెలల కాలంలో అనేక కీలక చర్యలు తీసుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు వెల్లడించారు. నిన్న రాత్రి ప్రసారమైన ఒక వీడియో సందేశంలో ప్రధాని మాట్లాడుతూ విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూసుకోవడం కోసం సాధ్యమైనంత త్వరగా పరీక్షలు నిర్వహించడమే ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని తెలిపారు. పేపర్ లీకేజీలు చిన్న విషయమేమీ కాదని, ఇవి లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎంతో ఆవేదన కలిగిస్తాయని తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి తగిన ప్రతిపాదనలు తయారు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. ఆయా శాఖలు రాత్రంతా శ్రమించి నిన్న అర్ధరాత్రి నాటికి ముసాయిదాను తనకు సమర్పించాయని చెప్పారు. సోమవారం నుంచి పార్లమెంట్ 2వ వారపు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ బిల్లును ఉభయ సభల్లో వీలైనంత త్వరగా ఆమోదింపచేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న నివాస ప్రాంతాల్లోని ఖాళీ ప్రభుత్వ స్థలాలను గుర్తించి నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడారు. హైదరాబాద్ సీయూఆర్ఈ కింద గృహ నిర్మాణాలకు అనువైన స్థలాలు సేకరించాలని సూచించారు. మొదటి విడతలో 17 నియోజకవర్గాల పరిధిలో 7680 ప్లాట్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కేవలం 12 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తూ 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని అసత్య ప్రచారాలు చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఆరోపించారు. ఆలేరు నియోజకవర్గంలోని సోలేపేట సబ్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యుత్ కోతలు, తాగునీటి ఎద్దడిపై ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. థర్మల్ పవర్ ప్లాంట్ల నిలిపివేత వల్ల కరెంట్, నీటి సరఫరా దెబ్బతిన్నాయని తెలిపారు. నిలిచిపోయిన మిషన్ భగీరథ, రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 20 లక్షల మందికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు సంబంధించిన 2000 కోట్లకు పైగా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థుల సర్టిఫికేట్లను కళాశాలలు నిలిపివేస్తున్నాయని, దీనివల్ల వారు ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి.

సంజయ్ ఈరోజు నాంపల్లి బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల భావోద్వేగాలతో ముడిపడి ఉందన్నారు. ఈ విషయంలో అందరికంటే ఎక్కువగా ప్రధాని మోదీ బాధపడుతున్నారని తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశామని, సీబీఐ ఇప్పటికే 11 మంది ఫ్యాకల్టీతో సహా 17 మందిని అరెస్టు చేసిందని తెలిపారు. విద్యార్థుల ఆందోళనను అర్థం చేసుకున్నామని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్షమాపణ చెప్పారని, విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా 40 రోజుల్లోనే పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించామని పేర్కొన్నారు. అయితే విద్యార్థుల ముసుగులో కమ్యూనల్ కమ్యూనిస్టు శక్తులు ఢిల్లీలో అరాచకాలు సృష్టించి పార్లమెంటుపై దాడికి కుట్ర చేశాయని బండి సంజయ్ మండిపడ్డారు. దేశ వ్యతిరేక నినాదాలు చేస్తూ పోలీసులు, జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులపై దాడులు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. అనంతరం గతంలో యూపీఏ హయాంలో 72 సార్లు పేపర్ లీక్ అయిందన్నారు. మరి ఆ రోజు మన్మోహన్ సింగ్ రాజీనామా ఎవరైనా రాజీనామా చేశారంటూ ప్రశ్నించారు. ఇక తెలంగాణలో కేసీఆర్ పాలనలో అనేక సార్లు అనేక పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని విమర్శలు చేశారు. పార్లమెంట్లో చర్చిస్తే వాస్తవాలు బయటకొస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఢిల్లీలోని ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు నేతృత్వంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. పేపర్ లీకేజీలపై ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరును తప్పుబట్టారు. విద్యార్థులపై పెట్టిన పోలీస్ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. విద్యార్థుల పోరాటానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని కె తారక రామారావు స్పష్టం చేశారు. కొల్లాపూర్లో జరుగుతున్న సమగ్ర ఓటర్ల సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి మిస్ కాకుండా చూసుకోవాలని, బీఎల్ఓలు కాంగ్రెస్ నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్థానికంగా అందుబాటులో లేని ఓటర్లను ఫోన్ ద్వారా సంప్రదించి యాప్ ద్వారా వారి దరఖాస్తులు పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఓటర్ల సంక్షిప్త సవరణ ప్రక్రియను 100% విజయవంతంగా పూర్తి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ పార్లమెంట్ ఎస్ఐఆర్ ఇన్ఛార్జ్ ఆరిపల్లి మోహన్ పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు సుగుణ నాయకత్వంలో జైనూర్, ఆసిఫాబాద్ మండలాల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా పర్యవేక్షిస్తూ ఎటువంటి తప్పులు దొర్లకుండా చూసుకోవాలని, అర్హులైన పౌరులు సమయానికి దరఖాస్తు చేసుకునేలా సహాయపడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా నీటి కొరత, భూగర్భ జలాలు తగ్గిపోతున్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని రైతుల పంటల మార్పిడి పద్దతులు పాటించాలని నల్గొండ మండల ప్రత్యేక అధికారి, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జీవి రమేష్ సూచించారు. వర్షాభావ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని వరి సాగును తగ్గించి కంది, మినుము, పెసలు, నువ్వులు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులను కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంపికల తేదీలను జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ జినుకాల శ్యామ్సుందర్ వెల్లడించారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఎంపికలు ఈ నెల 27-28 తేదీల్లో హనుమకొండలోని జీఎన్ స్టేడియంలో జరుగుతాయని తెలిపారు. బైరామల్గూడలోని హనుమాన్ గోశాలను బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మం, భారతీయ సంస్కృతిలో ఆవులకు విశిష్ట స్థానం ఉందన్నారు. రాష్టంలో పశువధ నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్ల చొక్కాలు ధరించి బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ నిరసన వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. గతంలో జరిగిన పేపర్ లీకేజీల వల్ల ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన బీఆర్ఎస్ ముందుగా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంపూర్తిగా ఉన్న మోత్కూరు, రాజన్నగూడెం రహదారి పనులు తనిఖీ చేశారు. తెలంగాణ బీసీ ఎంప్లాయబిలిటీ, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర కేటగిరీల అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది. గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 బ్యాంకింగ్, ఎస్ఎస్సీ, రెబ్, పోలీస్ నియామక పోటీ పరీక్షల కోసం రాష్టంలోని 12 తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా
125 రోజుల ఉచిత ఫౌండేషన్ కోచింగ్ ప్రోగ్రామ్ను అందించారు.

0: చూపించనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేపర్ లీకేజీ ఘటన అనంతరం వేగవంతమైన చర్యలు, ముందస్తు పరీక్షల నిర్వహణపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ప్రభుత్వ భూములను కేటాయించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపుల విషయంలో ఆలస్యం చేస్తున్నారంటూ బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. కేంద్రీయ మంత్రిమండలేన అద్య ప్రశ్నపత్ర గోప్యతా భంగ్ అథ పరీక్షా కదాచార ప్రకరణానాం ద్రుత న్యాయాలయానాం సంస్థాపనాయ కఠోర దండస్య విధానాయ చ ఏకస్య ప్రారూప విధేయకస్య స్వీకృతిః ప్రదత్తా. కేంద్రీయ మంత్రిమండలేన బలారీ గుంతకల్ రేల పరియోజనాయై అనుమోదితం 64,12,00,000,000,000 పరిమితం ద్రవ్యం. అపరత్ర అంగీకృత త్రీ రసాయనోద్యాన సంవలిత భవ్య రసాయన పరియోజనా. కేంద్రీయ మంత్రిభిః సీజేపీ ప్రతినిధి మండలేన సహ నవదిల్ల్యాం సంపాదితం ఉపవేశనం. శ్వస్తావత్ పునః ప్రవర్తయిష్యతే ద్వైపక్షీయ వార్తాక్రమః. నీట ప్రశ్నపత్ర గోప్యతా భంగ ప్రకరణం సమాశ్రిత్య సంసది అద్యాపి అనువృత్తః కోలాహలః. ప్రతిపక్షస్య విరోధోద్ఘోషేణ సోమవాసర పర్యంతం అపవారితం సంసదః కార్యజాతం. పాకిస్తానావృత జమ్మూ కశ్మీర క్షేత్రే జాయమానస్య అత్యాచారస్య అథ మానవాధికార హననస్య సంయుక్త రాష్ట్ర సంఘేన కృతాం ఉపేక్షామాదాయ భారతేన ప్రకటీకృతః తీవ్రః ఖేదః. అపి చ విశ్వ కనిష్ఠ స్క్వాష్ ప్రతియోగితాయాం భారతస్య క్రీడికా అనాహత సింహః ప్రాగుపాంత్య చక్రం విజిత్య ఉపాంత్య చక్రం ప్రావిశత్. अथ वार्ताः विशदीकृत्य. केन्द्रीय मन्त्रिमण्डलेन अद्य प्रश्नपत्र गोप्यता भंग अथ परीक्षा कदाचार प्रकरणानां द्रुत न्यायालयानां संस्थापनाय सहैव कठोर दण्डस्य विधानाय एकस्य प्रारूप विधेयकस्य स्वीकृतिः प्रदत्ता. संसदि प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः अध्यक्षतायां सम्पन्ने मन्त्रिमण्डलीयोपवेशने अस्य प्रारूप विधेयकस्य अनुमोदनं कृतम्. केन्द्रीय मन्त्रिमण्डल आर्थिक कार्य समित्या कर्णाटक आन्ध्रप्रदेश राज्ययोः मध्ये स्थितस्य बल्लारी गुंतकल रेलखण्डस्य रेलपथ पंक्तेः निर्माण प्रस्तावाय स्वीकृतिः प्रख्यापिता. अद्य अपराह्णे नवदिल्ल्यां प्रसार माध्यमान् सम्बोधयन् सूचना प्रसारण मन्त्री अश्विनी वैष्णवः अब्रवीत् यत् एषा परियोजना आन्ध्रप्रदेश कर्णाटक राज्ययोः मध्ये गमनागमन सम्पर्कं भृशं दृढयिष्यते. एषा कार्ययोजना तावत् प्रधानमन्त्री गतिशक्ति राष्ट्रिय महायोजनायाः आधारेण परिकल्पिता वर्तते, यस्याः मुख्यं लक्ष्यं तावत् एकीकृत नियोजनेन तथा हितधारकाणां परामर्शैः बहुमाध्यमिक सम्पर्कस्य अथ सम्भारदक्षतायाः समभिवृद्धिः वर्तते. केन्द्रीय मन्त्री जेपी नड्डा डॉ जितेन्द्र सिंहः चेत्येतौ अद्य नवदिल्ल्यां सीजेपी प्रतिनिधिमण्डलेन सह अमिलताम्. सम्मेलनात् परं वार्ताहरैः सह भाषमाणः श्रीनड्डा अवोचत् यत् उपवेशनावधौ तैः परीक्षा प्रणाल्यां परिष्काराणां विषये तैः सीजेपी प्रतिनिधिमण्डलस्य याचनाः धैर्यपूर्वकं श्रुताः. श्रीनड्डा अवोचत् यत् प्रतिनिधिमण्डलेन तिस्रः मुख्याः याचनाः उपस्थापिताः. सहैव प्रश्नपत्र गोप्यता भंग प्रकटनस्य रोधनाय केचन उपायाः अपि प्रतिपादिताः. केन्द्रीय मन्त्री समेधितवान् यत् सर्वकारः श्वः प्रतिनिधिमण्डलेन सह पुनः द्वितीयचरणस्य वार्तां विधास्यति.

0: विश्वकनिष्ठ स्क्वाश प्रतियोगितायां भारतस्य क्रीडिका अनाहत सिंहः मिस्रदेशस्य हबीबा रिज्क इत्येताम् 11-7, 11-5, 6-11, 11-9 इत्यंकान्तरालेन पराभूय प्रागुपान्त्यचक्रं विजित्य उपान्त्यचक्रं प्राविशत्। विजयेनानेन अनाहत सिंहः अस्मिन् विश्वस्तरीय द्वन्द्वे अश्रान्तं द्वितीयवारं उपान्त्यचक्रं प्राप्य प्रथम भारतीय क्रीडिकात्वेन इतिहासम् अरचयत्। सम्प्रति सा खलु स्वर्ण पदकस्य शीर्षक विजयाय परिगणिता वर्तते। इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:30.14. ప్రకటించిన అంశం వెంటనే ఆకాశవాణి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, a program of learning for everyone.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఈ పూట మరియు రేపటి మా ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుంటారు. ముందుగా ఈ పూట సాయంత్రం 6:35 చిత్రగీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు వింటారు. 7:05 తెలుగులో జాతిస్థాయి వార్తలు. 7:15 రైతేరాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం కార్యక్రమంలో సోలార్ విద్యుత్ ద్వారా వ్యవసాయం గురించి పరిచయం తెలుసుకుంటారు. అనంతరం జీవ నియంత్రణ పద్ధతిలో పురుగుల నివారణ గురించి తెలుసుకుంటారు మరియు జానపద గేయాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి 8:00 కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. అనంతరం 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్. ఈ ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక రాత్రి 10:00 మనోరంజన్, హిందీ చిత్రగీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు.

ఇక రేపటి మా ప్రసారంలో రేపు ఉదయం 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ ఎన్ శేషాచార్యులు. 6:35 రైతు సమాచారం కార్యక్రమంలో వేరుశనగను ఆశించే చీడపీడల గురించి తెలుసుకుంటారు. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:05 తెలుగులో జాతిస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. ఏడు గంటల 15 నిమిషాలకు ప్రపంచ మునిగిపోయే ప్రమాదాలను నిరోధించే దినోత్సవం సందర్భంగా భద్రాచలం గజ ఈతగాడు కె ప్రసాద్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ కొలిపాక శంకర్రావు. 7:45 జిల్లాలో గత వారం సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ దాసరి వెంకటేశ్వరరావు. ఉదయం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఉద్యోగవాణి విద్య ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. అనంతరం 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం వింటారు. అనంతరం 10:00 చిత్రగీతాలు. 12:00 హిందీలో జాతీయస్థాయి వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో విజీ జోగ్ గారి వయలిన్ వాద్యం వింటారు. 12:30 తెలుగులో వార్తలు. 12:40 చిత్రగీతాలు. 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం. 1:50 ఉర్దూలో వార్తలు. ఇక 2:00 మిడ్ డే న్యూస్,

ఢిల్లీ కేంద్రం నుండి 2:15 దుపహార్ సమాచారం ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతాలు వింటారు. ఇక సాయంత్రం 5:45 జానపద గేయాలు వింటారు. అనంతరం 6:35 చిత్రగీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:05 తెలుగులో జాతిస్థాయి వార్తలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మెట్టా వరి సాగు విధానం గురించి ప్రసంగం వింటారు. అనంతరం పండ్ల తోటల్లో అంతర పంటల సాగు వివరాల గురించి తెలుసుకుంటారు. 7:45 కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 8:30 కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు మరొకసారి వింటారు. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్. ఇక రాత్రి 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. 10:00 అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. ఇవి ఈ పూట మరియు రేపటి మా ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి 10th క్లాస్ చిత్రం కోసం దీపు పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701585. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: మరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: వ్యవసాయ విశ్వవిద్యాలయం సౌజన్యంతో ప్రసారం వ్యవసాయ సూచనలు. ఈనాటి కార్యక్రమంలో వానాకాలంలో కొర్ర సాగుకు సంబంధించి వివరాలు వింటారు. దానికంటే ముందు కొన్ని ప్రకటనలు.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: పీఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఇప్పుడు వినండి వానాకాలంలో కొర్రల సాగు ఏ విధంగా చేపట్టాలో వివరాలు.
2: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కొర్ర సాగు వివరాల గురించి ఈ విధంగా మన రైతు సోదరులకు అందజేస్తున్నారు వివరాలు. కొర్ర పేదవారి ఆహారపు పంట. గతంలో అధిక విస్తీర్ణంలో సాగు చేసేవారు ఆహార పదార్థంగా కొర్రన్నం చాలా శ్రేష్టము. కానీ ఇతర పంటలతో పోలిస్తే దిగుబడి తక్కువ ఉండటం, మార్కెట్ ధర తక్కువ ఉండటంతో క్రమేపీ పంట సాగుకు దూరం అవుతూ వచ్చాం. కానీ మారిన ఆహార అలవాట్లతో పెరిగిపోతున్న జీవన శైలి వ్యాధులతో వైద్యులు చిరుధాన్యాల ఆహారం మంచిదని సూచిస్తుండటంతో తిరిగి వీటి వాడకము ఊపందుకుంది. కొర్ర పంటను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, ప్రకాశం, కర్నూలు, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలో సాగు చేస్తున్నారు. కొర్ర పంటను ప్రధానంగా వర్షాధారంగా తేలిక నేలలో సాగు చేస్తుంటారు. మరి ఈ కొర్ర రకాల విషయానికి వస్తే మొదటి రకం SIA 3085. ఈ రకం 75-80 రోజుల పంట కాలం కలిగి ఈ రకం ఎకరాకు 10-12 క్వింటాలు దిగుబడినిస్తుంది. SIA 2088, దీన్ని సూర్యనంది అని కూడా అంటారు. ఈ రకం 75-20 రోజుల పంట కాలం కలిగి ఈ రకం ఎకరాకు 10-12 క్వింటాల దిగుబడిస్తుంది. అగ్గి తెగులు, వెరికంక తెగులు తట్టుకుంటుంది. ఆ తర్వాత SIA 3156. ఈ పంట రకం 85-90 రోజుల పంట కాలం కలిగినా ఈ రకం ఎకరాకు 10-12 క్వింటాలు దిగుబడినిస్తుంది. వెరికంకి తెగులును తట్టుకుంటుంది. SIA 3223, ఇది 85-90 రోజుల పంట కాలం కలిగి ఈ రకం 15 క్వింటాలు దిగుబడినిస్తుంది. అధిక దిగుబడినిచ్చే రకం. తర్వాత SIA 3222, దీన్ని గరుడ అని కూడా అంటారు. ఇది ఈ పంట రకం 60-65 రోజుల పంట కాలం కలిగి 6-8 క్వింటాల దిగుబడినిస్తుంది. స్వల్పకాలిక రకము, పంట సరళి అనుకూలంగా ఉంటుంది. ఇక విత్తుకునే సమయం వర్షాధారంగా జూన్ 2వ వారం నుండి జూలై 2వ పక్షం వరకు సాగు చేస్తున్నారు. అనుకూలమైన నేలలు, తేలికపాటి ఎర్ర చెలక నేలలు, నల్లరేగడి నేలలు, మురుగునీటి పారుదల సౌకర్యం గల అన్ని నేలలు అనుకూలం. విత్తన మోతాదు గురించి ఈ విధంగా, ఎకరానికి 2 కిలోలు సరిపోతుంది. ఇక ఉత్తన శుద్ధి కార్యక్రమం గురించి, 1 గ్రాం కార్బన్ నజీముతో కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేస్తే తెగుళ్లను నివారించుకోవచ్చు. ఇక విత్తే పద్ధతి ఈ విధంగా తెలియజేస్తున్నారు. విత్తే ముందు 1:3 నిష్పత్తిలో విత్తనము, సన్నని ఇసుక కలుపుకొని విత్తుకోవాలి. విత్తే దూరము వరుసల మధ్య 22.5 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 7.5 సెంటీమీటర్లు దూరంలో విత్తుకోవాలి. విత్తిన 10-20 రోజులలోపు ఒత్తు మొక్కలను తీసివేయాలి. ఇక ఎరువులు ఏ విధంగా ఈ పంటకు అందించాలన్న వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఎకరానికి 3-4 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలిదున్నాలి. ఎకరానికి 8 కిలోల నత్రజనినిచ్చే ఎరువులను విత్తేటప్పుడు వేసుకోవాలి. విత్తిన 30-35 రోజులకు మరో 8 కిలోల నత్రజనిచ్చే ఎరువును పైపాటుగా నేలలో తేమ ఉన్నప్పుడు వేసుకోవాలి. ఇక కలుపు నివారణ విషయానికి వస్తే విత్తిన 30 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా

0: నా వీరును బట్టి పలుమార్లు అంతరకృషి చేయాలి. ఇక సస్యరక్షణ గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు మన రైతు సోదరులకు శాస్త్రవేత్తలు. ముందుగా గులాబీ రంగు పురుగు ఆశిస్తే ఏ విధంగా నిర్వహించుకోవాలి? లద్దె పురుగులు మువ్వను తొలచి తినడం వలన మువ్వ చనిపోతుంది. దీని నివారణకు క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కత్తెర పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటర్ నీటికి 0.4 మిల్లీలీటర్లు క్లోరాంట్రో నిలిపురోల్ కలిపి పిచికారీ చేయాలి. ఇక వెరికంకు తెగులు ఆశించినట్లయితే తేమతో కూడిన వాతావరణంలో ఆకులు అడుగున బూజు లాంటి శిలీంద్రం పెరుగుదల కనిపిస్తుంది. మొక్కల నుండి బయటకు వచ్చిన కంకులు ఆకుపచ్చని ఆకుల మాదిరిగా మారుతాయి. దీని నివారణకు 2 గ్రాముల మెటలాక్జిల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక అగ్గి తెగులు ఆశించినట్లయితే మొక్కల ఆకులపై మచ్చలు ఏర్పడతాయి. నివారణకు లీటర్ నీటికి 2.5 గ్రాములు మ్యాంకోజిబ్ లేదా 1 గ్రాము కార్బన్డాజిమ్ కలిపి పైరుపై పిచికారీ చేసుకుంటే ఈ అగ్గి తెగులను నివారించుకోవచ్చు. ఈ విధంగా మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కొర్ర సాగును మేలైన పద్ధతిలో ఏ విధంగా చేసుకోవాలి అన్న వివరాలు మన రైతు సోదరులందరికీ తెలియజేశారు. ఈ ఆధునిక కాలంలో ఆరోగ్య పరిరక్షణకై ప్రజలందరూ ఎక్కువగా మక్కువ చూపుతున్నటువంటి కొర్ర పంట, కొర్ర సాగును, కొర్ర బియ్యాన్ని అందరికీ అందించేందుకు రైతులందరూ చక్కగా పంటలు పండించి అందరి ఆరోగ్యం కాపాడవలసిందిగా శాస్త్రవేత్తలు తెలియజేశారు. అలాగే ఈ మధ్యకాలంలో ఆరోగ్యం గురించి రకరకాల మిల్లెట్స్ బాగా తినాలని, అంటే తృణధాన్యాలు ఎక్కువగా వాడితే చక్కటి ఆరోగ్యం, అలాగే ఈ చక్కెర వ్యాధి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని చెప్పేసి శాస్త్రవేత్తలు, డాక్టర్లు, పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఈ అవగాహన వలన ప్రజలందరూ చక్కగా ఈ కొర్ర బియ్యాన్ని వాడుతున్నారు. అందువల్ల ఈ డిమాండ్ కూడా పెరిగింది. ఈ డిమాండ్ పెరిగిన ఈ సందర్భంలో రైతులందరూ ఒకింత ఈ కొర్ర పంట పట్ల ఆసక్తి చూపించి చక్కటి పంట పండించి మన దేశ పౌరుల ఆరోగ్యాన్ని కాపాడగలరని రైతులందరినీ ఆశిస్తున్నాం.
1: వానాకాలంలో కొర్ర సాగుకు సంబంధించి చేపట్టవలసిన వివరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన సమాచారం అది. రేపటి వ్యవసాయ సూచనల కార్యక్రమంలో వ్యవసాయంలో సేంద్రియ మల్చింగ్ విధానం ప్రాముఖ్యతకు సంబంధించి వివరాలు వింటారు.

0: ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం, ఇంకా వానాకాలంలో మొక్కజొన్న సాగు పాటించవలసిన మెళకువలకు సంబంధించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ అనూష గారి ప్రసంగం వింటారు.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం,
1: మహిళా లోకానికి ప్రియనేస్తం,
2: యువజనులకై ఉత్తుంగ తరంగం,
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం,
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం,
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం,
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం,
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం,
2: అన్ని తానై
1: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి,
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: రేపు ఉదయం 6:35 ప్రసారమయ్యే పొలం పనుల్లో అనువైన అపరాల సాగు రకాలు, ఇందుకు సంబంధించిన వివరాలు వింటారు. రేపు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఇల్లు

కార్యక్రమంలో తీగజాతి కూరగాయల్లో పండు ఈగల సమస్య నివారణకు సంబంధించి మోజర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి షహనాజ్ గారితో పరిచయం వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:40. ఇప్పుడొక చలనచిత్ర గీతం. కుటుంబ గౌరవం చిత్రం కోసం మాధవ పెద్ది బృందం, జమునారాణి పాడిన అనిశెట్టి రచన, విశ్వనాథన్ రామ్మూర్తి ద్వయం సంగీతం.

ఈరోజు రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో సుకన్యా సమృద్ధి యోజన ఈ పథకం గురించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఎం అరుణ్ కుమార్ గారితో నిహారా కానెటి గారి సంభాషణ వింటారు. ఈరోజు రాత్రి 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఈనాటి పార్లమెంట్ సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమాల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గంతో సమావేశమయ్యారు. భేటీలో సీజేపీ ప్రభుత్వం ముందు 3 డిమాండ్లనుంచింది. రొమేనియా పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో భారత్ రొమేనియాల మధ్య 3 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అణిచివేతల పట్ల ఐక్యరాజ్య సమితి అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమ పద్దతుల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. దోషుల విచారణకు త్వరితగతిన చేపట్టేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, అక్రమాలకు పాల్పడే వారిపై మరింత కఠిన చర్యలకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. బిల్లును వచ్చేవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆకాశవాణి వార్తా విభాగ వర్గాలు తెలియజేస్తున్నాయి. పరీక్షాపత్రాల లీకేజీకి సంబంధించి దోషులపై కఠిన చర్యలు తీసుకునేందుకు అనువైన చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడతామని గత రాత్రి ప్రధాని మోదీ వీడియో సందేశం ద్వారా ప్రకటించారని శ్రోతలకు తెలుసు. పరీక్షల్లో అక్రమాల నివారణకు సంబంధించిన బిల్లు తేవడంలో ఎటువంటి జాప్యం జరగబోదని ప్రధానమంత్రి తెలిపినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గుర్తు చేశారు. ఈరోజు పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ బిల్లుకు ఎటువంటి అవరోధాలు ఎదురు కాకూడదని ప్రభుత్వంతో పాటు దేశ ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం పలు ముఖ్యమైన చర్యలు తీసుకుంటోందని, ఈ అంశంపై పార్లమెంట్లో జరిగే చర్చలను విపక్షాలు అడ్డుకుంటే దేశ యువత ఆగ్రహాన్ని చవిచూడవలసి వస్తుందని హెచ్చరించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గంతో సమావేశమయ్యారు. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలకు సంబంధించి సీజేపీ డిమాండ్లను మంత్రులు శ్రద్దగా విన్నారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు సంస్కరణలను సూచించిన సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను తమ ముందు ఉంచిందని మంత్రులు తెలియజేశారు. ప్రతినిధివర్గంతో ప్రభుత్వం రేపు మరొకసారి చర్చలు జరుపుతుందని నడ్డా వెల్లడించారు.
1: लगभग 2 घंटे चली सरकार की ओर से मैं और मेरे साथ सरकार के मंत्री जितेंद्र सिंह की बातचीत में शामिल हुए. उनकी बातें हमने सुनी, बातें सौहार्दपूर्ण वातावरण में हुई और कई दृष्टि से उन सारी बातों पर हर तरीके से चर्चा हुई.
0: సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రాంకా మాట్లాడుతూ తమ 3 డిమాండ్లలో ప్రభుత్వం 2 సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిపారు.
2: डिमांड है 3, उनमें से 2 डिमांड कॉम्पेंसेशन और एफआईआर का विड्रॉल और सॉवरेन गारंटी, उनसे सरकार पॉजिटिव है.
0: ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 264 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే బళ్లారి గుంతకల్ సెక్షన్ 3, 4 రైల్వే లైన్లకు ఆమోదం తెలియజేసింది. దర్మిలా దేశంలో భారతీయ రైల్వే నెట్వర్క్ 46 కిలోమీటర్ల మేర పెరగనుంది. పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ కింద చేపట్టిన ఈ నూతన ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య అనుసంధానం మెరుగవుతుందని, ప్రజలు, వస్తువులు, సేవల రాకపోకలు సులభతరమవుతాయని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తయిన అనంతరం సుమారు 99 గ్రామాల్లో నివసించే 7 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని చెప్పారు. దేశంలో 3 కెమికల్ ప్రాజెక్టు పార్కుల ఏర్పాటుకు సంబంధించి భవ్య రసాయన పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసింది. 3,030 కోట్ల రూపాయల కేటాయింపులు కలిగిన ఈ పథకం 2026-27 నుంచి 2030-31 మధ్య 5 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఒక్కో పార్కు ఏర్పాటు కోసం రాష్ట ప్రభుత్వాలు కనీసంగా 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే కేంద్రం 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తుంది.
3: आंध्रा और कर्नाटक को जोड़ने वाले बहुत एक इम्पोर्टेंट इकोनॉमिक कॉरिडोर में रेलवे की 3rd और 4th लाइन और दूसरा है केमिकल सेक्टर को एक टोटली नए तरीके से भारत में डेवलप करने के लिए एक नई स्कीम अप्रूव हुई है और केमिकल भी सेमीकंडक्टर की तरह एक फाउंडेशनल इंडस्ट्री है, इसलिए बहुत इम्पोर्टेंट था इस इंडस्ट्री के लिए एक नए तरीके से सोचना.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. భారత రొమేనియా దేశాలు పరస్పర ఆర్థిక సంబంధాలను, పెట్టుబడులను మరింత పెంచుకోవాలని, వ్యాపార పరంగా గల విస్తృత అవకాశాలను వినియోగించాలి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

చేర్చుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. బుకారెస్ట్ లో జరిగిన భారత్ రొమేనియా బిజినెస్ ఫోరంలో మాట్లాడుతూ, నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి యూరోపియన్ యూనియన్తో బలమైన బంధాలే కాక వ్యూహాత్మకంగా రొమేనియా భారత్కు విలువైన భాగస్వామి అని, ఐరోపా మార్కెట్లకు రహదారి వంటిదని అన్నారు. ప్రతిపాదిత భారత్ ఇయు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమల్లోకి వస్తే వాణిజ్యం, పెట్టుబడులు, సరఫరా వ్యవస్థలు మరింత బలపడి ఎంఎస్ఎంఈలు, అంకుర పరిశ్రమలు సహా అవకాశాలు విస్తృతమయ్యేందుకు దోహదపడుతుందని చెప్పారు. సైన్స్, టెక్నాలజీ, విద్య, క్రీడలకు సంబంధించి భారత్ రొమేనియాల మధ్య 3 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. నిన్న రాష్టపతి ద్రౌపది ముర్ము, రొమేనియా అధ్యకుడు నికు సోర్ డాన్ల మధ్య బుకారెస్ట్ లో జరిగిన ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఈ ఒప్పందాలు ఖరారయ్యాయి. భారతీయ రైల్వే వ్యవస్థ ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాముఖ్యాన్నిస్తుందని, పలు సంవత్సరాలుగా తీసుకుంటున్న అనేక చర్యల వల్ల రైలు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు. 2014-15లో 135 ప్రమాదాలు జరగ్గా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 2 ప్రమాదాలకు ఈ సంఖ్య పరిమితమైందని వెల్లడించారు. భద్రత కోసం రైల్వేలు కేటాయించే మొత్తం 2013-14 సంవత్సరాల్లో 39,000 కోట్ల రూపాయలు ఉండగా, ప్రస్తుతం 120,000 కోట్ల రూపాయలకు చేరుకుందని చెప్పారు. మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాల నివారణ కోసం 6,671 స్టేషన్లలో ఇంటర్లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశామని, 10,395 క్రాసింగ్ల వద్ద ఇంటర్లాకింగ్ లెవెల్ క్రాసింగ్ గేట్లను ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న అణిచివేత నిర్బంధాలను ఐక్యరాజ్య సమితి పట్టించుకోకపోవడం పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐరాస భద్రతా మండలి ఓపెన్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న భారత శాశ్వత రాయబారి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ, ఇవే పరిస్థితులు ఇతర దేశాల్లో సంభవించినప్పుడు విమర్శించే ఐరాస పాకిస్తాన్ విషయంలో ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని ఆరోపించారు. డిబేట్ సందర్భంగా పాక్ జమ్మూకాశ్మీర్పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన హరీష్, తాను ఆక్రమించిన భూభాగంలోని ప్రజల హక్కులను పాక్ కాలరాస్తోందన్నారు. అంతర్జాతీయ వేదికలపై అసత్య ప్రచారాలను మానుకుని తమ అంతర్గత సమస్యలపై పాక్ దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందని రాయబారి హితవు పలికారు. భద్రతా మండలి సమావేశంలో పాక్ మరొకసారి కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, తాజా పరిణామాలు ఆందోళన కలిగించే అంశాలని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. సంఘర్షణ ప్రారంభమైన నాటి నుంచి భారత్ అమెరికా, ఇరాన్, ఇతర ప్రాంతీయ అంతర్జాతీయ భాగస్వాములతో సన్నిహితంగా పనిచేస్తూ, అటు ఇరాన్తో ఇటు అమెరికాతో అన్ని స్థాయుల్లో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తూ వచ్చిందని తెలియజేశారు. ఐక్యరాజ్య సమితిలో ఈ విషయమై భారత్ ఆచితూచి వ్యవహరించిందని, పౌరుల భద్రత దృష్ట్యా యుద్దానికి చరమగీతం పాడాలని సంబంధిత దేశాలకు విజ్ఞప్తి చేసిందని లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కీర్తివర్ధన్ సింగ్ వెల్లడించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి 2026 జులై 26న కొమురువెల్లి రైల్వే స్టేషన్ ను ప్రారంభిస్తారు. కార్యక్రమానికి కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఈ ప్యాసింజర్ రైలు సేవలు తెలంగాణ రాజధాని ప్రాంతానికి తక్షణ ప్రాంతీయ అనుసంధానాన్ని కల్పించడమే కాకుండా భవిష్యత్తులో దూర ప్రాంతాలకు కూడా అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయి. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడమే కాకుండా సామాజిక ఆర్థికాభివృద్ది పెంపొందడానికి కూడా సహాయపడతాయి. మధ్య మాడ్రిడ్ ప్రాంతంలో చెలరేగిన కార్ చిచ్చు వల్ల 10,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన స్పెయిన్ ప్రభుత్వం ఆ దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో కొనసాగుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు పెను కార్ చిచ్చులకు దారితీయడం ఈ ఏడాదిలో వరుసగా ఇది 2వ సారి. దేశంలో వైద్య కళాశాలలు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్, ప్రస్తుతం ఉన్న 387 కళాశాలల సంఖ్యను 844 పెంచుతున్నట్లు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పేపర్ లీకేజీ, ప్రవేశ పరీక్షల్లో అక్రమాల నివారణ అంశాలకు సంబంధించి ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలియజేసింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు ఈరోజు న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధివర్గంతో సమావేశమయ్యారు. భేటీలో సీజేపీ ప్రభుత్వం ముందు 3 డిమాండ్లనుంచింది. రొమేనియా పర్యటనలో భాగంగా రాష్టపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో భారత్ రొమేనియాల మధ్య 3 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అణచివేతల పట్ల

0: ఐక్యరాజ్య సమితి అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పట్ల భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం. నమస్కారం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతే రాజు, రైతు సోదరులకు సమగ్ర సమాచారం.
3: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో సోలార్ విద్యుత్ ద్వారా వ్యవసాయం, ఈ అంశం గురించి పరిచయం వింటారు.
4: పంటలంటే ప్రధానంగా వరి పండిస్తారు. వరి తర్వాత మొక్కజొన్న, ప్రతి మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా పండించడం మనం గమనిస్తూ ఉంటాం. అలాగే ఈ పడాయిగూడెం గ్రామంలో, అంటే లక్ష్మీపురం పంచాయతీది మన కొత్తగూడెం నుంచి ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ కోరం రమేష్ అనే రైతు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ మొక్కజొన్న, పత్తిని సాగు చేస్తూ ఉన్నారు. అయితే ఎక్కువగా అందరూ కూడా ఇలాంటి పంటలే పండిస్తూ ఉంటారు, కానీ వీరు సోలార్ పవర్ తో నీటిని తీసుకుని మరి సాగు చేయడం జరుగుతూ ఉంది. పడాయిగూడెం మనం రావడం జరిగింది. వారిని అడిగి అసలు ఈ సోలార్ ద్వారా ఏ విధంగా లాభ నష్టాలు ఉన్నాయి, వారికి సబ్సిడీ ఏ విధంగా దొరికింది, మరి ఇంతకు ముందు ఏ విధంగా కష్టపడేవారు అని అనేక విషయాల గురించి తెలుసుకుందాం. మీరు ఎంతకాలం నుంచి ఈ వ్యవసాయం చేస్తూ ఉన్నారు?
5: ఇప్పటికి 20 సంవత్సరాలు పట్టి చేస్తున్నాను సార్.
4: 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఏం పండిస్తూ ఉండేవారు?
5: పత్తి, మొక్కజొన్న వేసేసారు. వర్షం ఉంటేనే పండేది. ఇప్పుడు సోలార్ అద్దాలు వచ్చినాయి, దాని గురించి మంచిగా నీళ్ళు వస్తాయి సార్ ఎండగొట్టగానే. ఇప్పుడు రెండు పంటలు పండిస్తాను సార్.
4: అంటే మీరు 20 సంవత్సరాల నుంచి ప్రధానంగా మొక్కజొన్న పండిస్తూ ఉండేవారు, ఇప్పుడు సోలార్ వచ్చింది కాబట్టి సోలార్ ద్వారా పండిస్తున్నారు. అయితే ఇంతకు ముందు ఏ విధంగా ఉండేది, అంటే వర్షాధారంగా పండించేవారా, ఏమైనా కాలువలు ఉన్నాయా ఇక్కడ?
5: వర్షం వస్తేనే పంటలు పండేటి సార్ అప్పుడు.
4: అప్పుడు
5: కాలువలు ఏం లేవు. ఇప్పుడు ఎండాకాలం, ఇప్పుడు సోలార్ అద్దాలు వచ్చినాయి కాబట్టి అప్పుడు పంట మంచి రాలేదు సార్. ఇప్పుడు మంచిగా వస్తానే సార్.
4: ఈ సోలార్ అద్దాలు పెట్టుకోవాలి అని మీకు అనిపించిందా, లేకపోతే ఎవరైనా చెప్పారా మీకు?
5: మాకి గవర్నమెంట్ నుండి వచ్చినాయి సార్. ఏమి ఖర్చు ఏమి తీసుకోలేదు. మాకి అక్కడ నుండి పెరిగిన వచ్చినాయి సార్.
4: ఫ్రీ వచ్చాయి. అవి ఎవరు ఫిట్ చేశారు?
5: అక్కడ నుండి వచ్చారు సార్. వచ్చి ఒక ఏజెంట్ లాగా ఇక్కడ ఉన్నారు, ఆయన మొత్తం ఇక పిట్ చేసిపోయారు. వాళ్ళు వచ్చి అవన్నీ వాళ్ళే పంపించారు, పిట్ చేసిపోయారు. ఇక ఎండ కొట్టని నీళ్ళు వస్తాయి సార్.
4: ఎక్కడ నుంచి వస్తాయి నీళ్లు? బోర్ వేసారా?
5: బోర్ వేసాను సార్. బోర్ గట్ట పెరిగిన వేసారు.
4: ఎన్ని అడుగులు బోర్ వేసారు?
5: మొత్తం 175 అడుగులు వేసాను సార్. వేసిన నీళ్ళు గట్ట మంచిగా పడేసారు.
4: అంటే మరి ఇప్పుడు సోలార్ ప్లేట్లు ఫిట్ చేసిన తర్వాత, బోర్ వేసిన తర్వాత నీరు బాగా వస్తుంది అంటున్నారు. అప్పుడైతే వర్షాధారంగా ఒకటే పంట పండించేవారు. ఇప్పుడు ఎన్ని పంటలు తీస్తున్నారు?
5: ఇప్పుడు 2 పంటలు పండిస్తాను సార్.
4: 2 పంటలు ఏమి వేసారు ఇప్పుడు?
5: ఇప్పుడు మొగజాన్ వేసింది సార్, 2 ఎకరాలు. ఇప్పుడు మంచిగా ఉంది సార్. ఈ వర్షాకాలం మాత్రం మొత్తం పోయించారు అప్పుడు వానలు లేక. ఇప్పుడు మాత్రం మంచిగానే వస్తాయి సార్ పంట, నీళ్లు మంచిగా వస్తాయి.
4: ఇప్పుడు కరెంటు తో మోటార్ నడిచినట్టు అయితే కరెంటు ఉంటేనే నీళ్లు వస్తాయి. మరి దీనికి సోలార్ ప్లేట్లకి ఏం కావాలి?
5: ఎండ కావాలి సార్.
4: ఎండ కావాలి. ఏ విధంగా ఎండ ఉండాలి, అంటే బాగా ఎండ ఉండాలా, లేకపోతే మామూలుగా ఉన్నా చాలా?
5: మామూలుగా ఎండ ఇప్పుడు 8:30 నుండి సాయంత్రం 5 గంటల సేపు ఎండ లైట్ గా వచ్చినా గానీ నీళ్లు పోస్తూనే ఉంటాయి సార్. మధ్యాహ్నం మాత్రం ఫుల్ ఎండ వస్తుంది కదా, ఫుల్ పోతుంది సార్.
4: ఎండను బట్టి ఈ లెవెల్ పెరుగుతా ఉంటది, వాటర్ లెవెల్
5: ఎండను బట్టి పెరుగు సార్. ఎండ ఫుల్ కొట్టగానే ఫుల్ నీళ్లు పోతాయి సార్, మంచిగా వస్తున్నాయి నీళ్లు.
4: మరి మీరు రోజు ఈ విధంగా నీరు తీసుకుంటారా, మీకు కావలసినప్పుడే తీసుకుంటారా?
5: మేము కావలసినప్పుడే తీసుకుంటాం, రోజే తీసుకోం సార్. అవసరాన్ని బట్టే తీసుకుంటాం.
4: అంటే ఇప్పుడు మీకున్న 5 ఎకరాలు కూడా మరి తడుస్తుంది అంటారా, సరిపోతుందా?
5: ఇప్పటి వరకు అయితే 2 ఎకరాలు చేస్తున్నా సార్. 2 ఎకరాలకు అందుతాను సార్, నీళ్ళు మంచిగా అందుతాను.
4: అయితే ఈ విషయం చెప్పండి, మీరు సోలార్ ప్లేట్లు ఏజెంట్ ద్వారా తీసుకున్నాము, గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చింది అంటున్నారు, అసలు మీరు ఒక్క పైసా కూడా పెట్టలేదా పెట్టుబడి?
5: మమ్మీని అయితే ఏం అడగలేదు సార్, అసలు పెట్టుబడి పెట్టలేదు. ఫ్రీగానే ఇచ్చారు, ఫ్రీగానే ఫిట్ చేసాను.
4: బోర్ కూడా ఫ్రీగా వేసాను.
5: ఫ్రీగా వేసాను సార్. ఏమి ఖర్చులు అయితే ఏం తీసుకోలేదు.
4: మీ దగ్గర ఏమైనా సర్టిఫికెట్లు ఏమైనా తీసుకున్నారా?
5: మా కాడ ఏం తీసుకున్నారంటే ఆధారం, ఈ పట్టా బుక్కులు తీసుకున్నారు సార్.
4: అంటే మీ భూమి పట్టా బుక్కులు?
5: పట్టా బుక్కులు తీసుకొని జిరాక్స్ తీసుకొని తీసుకెళ్లారు. వాటిని బట్టి ఇద్దరికి

0: ఒకటి బోర్ అని వచ్చింది సార్, ఇద్దరికి ఒకటని. ఇక ఇద్దరం పెట్టుకుంటున్నాం.
1: ఇద్దరికి ఒక బోర్ అని వచ్చింది అంటే మీ పక్క పక్కన ఉండాలి కదా మరి పొలం కూడా?
0: ఉంది సార్, ఇద్దరికి.
1: ఇద్దరికి ఒక దగ్గరే ఉంది. అలా చూసి ఇచ్చారు?
0: అలాగే చూసి ఇద్దరికి వేసారు సార్.
1: మీరేమన్నా తగులు ఆడుకుంటారా మరి నాకు కావాలి నీళ్లు నాకు కావాలని?
0: అట్లేం లేదు సార్, మంచిగా పెట్టుకుంటున్నాం
1: సామరస్యంగా. ఎప్పుడు ఎవరికి కావాలంటే వాళ్ళు
0: పెట్టుకుంటారు.
1: మీ పక్క రైతు ఏం వేసాడు?
0: రైత పత్తి వేసిండు సార్.
1: ఆయన పత్తి వేసిండు.
0: పత్తి వేసిండు, ఆయన నీళ్ళు కూడా పెట్టుకున్నాడు, మంచిగానే ఉంది.
1: ఆయనకి ఏ విధంగా ఉంది దిగుబడి ఈసారి?
0: దిగుబడి మంచిగా వచ్చింది సార్. ఎకరానికి వచ్చేసి ఒక 5-6 క్వింటాల్ వరకు వచ్చింది. మంచిగా వచ్చింది, నీళ్లు పెట్టాను.
1: ఈ మరి మీ ఊర్లో ఈ పడాయిగూడెం గ్రామంలో ఇంకా ఎంత మందికి ఈ విధంగా సోలార్ ప్లేట్లు శాంక్షన్ అయ్యాయి?
0: మొత్తం 7 వచ్చినాయి సార్. 7 వచ్చినాయి, బాగానే పనిచేస్తున్నాయి. మంచిగా వేసుకుని మంచిగా ఉంటాను సార్.
1: ఈ 7 గురికి కూడా సబ్సిడీ ఫ్రీగా వచ్చింది అంటారా?
0: ఫ్రీగా వచ్చింది సార్, ఏమైతే ఖర్చు అయితే ఏం తీసుకోలేదు. ఫ్రీగా వచ్చినాయి, వాళ్ళు గిట్ట మంచిగా వాడుకుంటాను ఫ్రీగా.
1: ఎందుకని ఇట్లా ఫ్రీగా ఇచ్చారు అంటే మీ కమ్యూనిటీ పరంగా ఏమైనా ఇచ్చారా?
0: ఏమి కమ్యూనిటీ పరంగా లేదు సార్, ఈ గవర్నమెంటే మొత్తం వచ్చారు రాసుకొని పోయారు. మన పట్టా బొక్కులు అవి చూసారు, భూమి చూసే దాన్ని చూసి ఇచ్చారు సార్.
1: ఈ ఓపెనింగ్ అప్పుడు ఎవరైనా ఆఫీసర్లు రావడం జరిగిందా మీ దగ్గరికి? ఈ సోలార్ ప్లేట్లు ఫిట్ చేసిన తర్వాత, బోర్ వేసిన తర్వాత ఓపెనింగ్ చేసేటప్పుడు ఎవరైనా అధికారులు రావడం జరిగిందా?
0: వచ్చింది సార్, పైన వచ్చారు. మొత్తం నీళ్లు నడుస్తున్నాయా లేవనే అన్ని చూశారు. ఇక మంచిగా నడుస్తానని వాళ్ళకి అన్ని చెప్పారు. మంచిగా పండించుకొని పంటలు కూరగాయలు అవి వేసుకుని మంచిగా పండించుకొని అని చెప్పారు. వచ్చింది సార్, ఒక 3-4 సార్లు గట్ట వచ్చారు.
1: అంటే మధ్యలో వచ్చి చెక్ చేస్తున్నారు కూడా?
0: వస్తాను సార్, వస్తాను. ఇట్లనే మంచిగా నడిపించుకోండి. ఇంత ముందంటే వర్షాకాలం పంటలు అవి ఎండిపోయేది. ఇప్పుడు ఎండ కొట్ట నీళ్ళు వస్తున్నాయి కాబట్టి పెరిగా మంచిగా పండించుకొని అంటే తోటలు గట్ట వేసుకుంటాను సార్. వేసుకునేటోళ్ళు
1: పండిస్తున్నారు.
0: బీర తోటలు, ఈ దోస చెట్లు, టమాటా చెట్లు గట్ట మంచిగా పనిచేస్తున్నాయి.
1: ఈ సోలార్ ప్లేట్లు ఫిట్ చేశారు, బోర్ వేశారు, బాగానే ఉంది, నీళ్లు బాగానే వస్తున్నాయి. ఏమైనా రిపేర్లు రావడం ఏమైనా జరుగుతుందా?
0: రిపేర్లు అయితే ఏం రావట్లేదు సార్, బాగానే నడుతున్నాయి, ఏమి కాలిపోవట్లే.
1: మీ గ్రామంలో కూడా బాగానే నడుస్తున్నాయి, మిగతా వారి కూడా
0: బాగానే నడుస్తున్నాయి. రిపేర్లు అయితే రావట్లేదు సార్, మంచి పని చేస్తున్నాయి.
1: మరి మీరు మొక్కజొన్న వేసాను అంటున్నారు, మరి గిట్టుబాటు ధర వస్తుందంటారు మొక్కజొన్నకు?
0: గిట్టుబాటు ధర కల్పించాలి సార్. ఇప్పుడు ఇంత ముందు అసలు రేట్లు లేవు. ఇప్పుడైతే ఈ సంవత్సరం పంటలు లేవు కదా వర్షాకాలం, రేట్లు అయితే ఉన్నాయంటారు. ఆ రేట్లు వస్తేనే బాగుంటుంది సార్.
1: మరి పత్తి వేసిన వాళ్ళందరూ కూడా వర్షాభావ పరిస్థితులు లేనందువల్ల మాకు నష్టం కలిగింది అంటున్నారు. మీరు సోలార్ వల్ల మాకు నీరు ఎప్పుడు లభ్యం అవుతుంది అంటున్నారు. ప్రతి విషయానికి వస్తే ప్రతి ఏ విధంగా ఉంది?
0: పత్తి అయితే పోయినాయి సార్, ఈ వర్షాకాలం పంటలు. ఇప్పుడు వర్షాకాలం వేసాము పత్తి, ఈ అద్దాల పక్కన వేసుకున్నాం కాబట్టి కొద్దిగా దిగుబడి మంచిగా వచ్చింది సార్. పర్లేదు పత్తి, కానీ ఈ వర్షాకాలం నీళ్ళు లేని పంటలే పోయినాయి సార్ మొత్తం.
1: అంటే పత్తి బాగానే ఉంది. ఏ విధంగా మీరు పత్తిని తీశారు? ఎకరానికి ఎంత తీశారు పత్తి?
0: ఎకరానికి వచ్చేసి నీళ్లు పెట్టింది మాత్రం ఒక 5 క్వింటాల్ వరకు వచ్చింది సార్. నీళ్ళు లేని మాత్రం ఎకరానికి వచ్చేసి ఒక క్వింటా గిట్ట రాలేదు సార్.
1: క్వింటా కూడా రాలేదు?
0: రాలేదు. ఒక 1/4 క్వింట గానీ ఒక 2-3 సంచులే దొరికినాయి సార్. కానీ నీళ్లు పెట్టిన మాత్రం ఈ అద్దాల వల్ల మంచిగా వచ్చినాయి సార్. ఒక 5 క్వింటాల్లోకి వచ్చింది ఎకరానికి.
1: ఈ 365 రోజులు నీరు మీకు పుష్కలంగా ఉంటుంది కాబట్టి కూరగాయల పెంపకం ఇలాంటి ఏమైనా చేపడదాం అనుకున్నారు?
0: ఇక రాను మొత్తం కూరగాయలు వేద్దామని అనుకుంటాను సార్. అవి అయితే మంచిగా టమాటా వేయచ్చు, అటు బీర దోశ వేస్తే కొద్దిగా లాభం ఉంటది,
1: డిమాండ్ బాగుంటుంది కూడా.
0: బాగుంటది. ఈ మొక్కజొన్న కొద్దిగా డిమాండ్ తక్కువ సార్ రేటు గట.
1: ఈ మొక్కజొన్న ఎక్కడ మార్కెట్ చేస్తారు మీరు?
0: మేము కొత్తగూడెం తీసుకెళ్తాం సార్, ఇక్కడ మార్కెట్ లేదు. కొత్తగూడెం తీసిపోతాం, అక్కడే అమ్ముకొని వస్తాం సార్.
1: అంటే మరి మీకు ఫ్రీగా అంటే సబ్సిడీ మొత్తంగా అంటే 100% సబ్సిడీ ఇచ్చి మీకు ఏర్పాటు చేశారు. ఎవరైనా అడిగారా ఏ విధంగా నడుస్తుంది అనే ప్రాబ్లమ్స్ వచ్చాయా అని అధికారులు ఎవరైనా వచ్చి?
0: బోరా సార్?
1: బోర్ కానీ సోలార్ ప్లేట్స్ కానీ
0: అడుగుతున్నారు సార్, ఎట్లా నడుస్తున్నాయి అని అడిగితే వాళ్ళు వచ్చి దగ్గరకు వచ్చి చూస్తుండ్రు. మీ మమ్మీని గట్ట తీసుకెళ్తాను, అడిగి తీసుకెళ్తే బాగానే నడుతున్నాయి. నీళ్ళు గట వస్తున్నాయి రావట్లేదని వాళ్ళు గట చెక్ చేసి ఆన్ చేసి చూస్తాను సార్. బాగానే వస్తాను, మంచిగా వాడుకోండి అని చెప్పి వెళ్తున్నారు. ఇక వచ్చినందుకే ఏమైతే ఖర్చులు అయితే ఏం తీసుకోవట్లే, మంచిగానే చెప్తున్నారు. మీకు పెరిగినాయి కదా వాడుకోండి, మంచిగా మంచిగా పండించుకొని అని చెప్పి వెళ్తున్నారు.
1: ఇప్పుడు ఈ సోలార్ పంప్ సెట్లు ఫిట్ చేశారు మీకు, బోర్ వేశారు, ఏ విధంగా వాడాలి అని ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా మీకు?
0: ఇక ఎండ కొట్టినప్పుడే మీరు వేసుకోండి. అద్దాలు గట కొద్దిగా వారానికి 2-3 రోజులకి పైన మొత్తం మంచిగా క్లియర్ గా తుడుచుకోండి, ఎండ అన్నది మంచిగా కొట్టి నీళ్ళు వస్తాయి చెప్పారు. మేము గట అట్లనే చేస్తున్నాం సార్, అద్దాలు తుడుచుకోవాలని. మంచిగా ఏడెక్కుతున్నాయి, మంచిగా వస్తున్నాయి నీళ్ళు.
1: అంటే ట్రైనింగ్ లాంటిది అయితే ఏమి ఇవ్వలేదు, మెయింటెనెన్స్, అద్దాలు క్లియర్ గా ఉంచుకోండి అని చెప్పారు అంతే. మరి విన్నారు కదా, మామూలుగా మన తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇచ్చినా కానీ

0: ఆరుమూల ప్రాంతంలో, ఈ అడవి ప్రాంతంలో కూడా ఎన్నో గ్రామాలు ఉన్నాయి. వారికి కూడా సబ్సిడీ ద్వారా ఈ సోలార్ పంప్ సెట్లు ఫిట్ చేయడం వల్ల మామూలుగా వర్షాధార పరిస్థితుల్లో అతివృష్టి అనావృష్టి కలిగినా కానీ మరి ఎప్పుడు కూడా 365 రోజులు ఎండ ఉంటే చాలు, మాకు నీరు పారించి రకరకాల కూరగాయల్ని గాని పంటల్ని గాని పండించుకోవచ్చు అని రకరకాల విషయాలు తెలియజేశారు.
1: మీరు ఇంతవరకు సోలార్ విద్యుత్ ద్వారా వ్యవసాయం ఈ అంశం గురించి పరిచయం విన్నారు. కార్యక్రమంలో తర్వాత జానపద గేయం వినండి.

0: జానపద గేయం విన్నారు. కార్యక్రమంలో తర్వాతి అంశం జీవ నియంత్రణ పద్ధతిలో పురుగుల నివారణ కొన్ని వివరాలు తెలుసుకుంటారు.
1: ప్రస్తుతం చూసినట్లయితే రైతు సోదరులకి చాలా రకాల సమస్యలు ఉంటాయి. అందులో పురుగుల వల్ల నష్టము అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రైతు పంట విత్తుకున్న తర్వాత పురుగులు అనేది ఆశించడం అనేది సహజము. దానికోసమని రైతు ఎన్నో కష్టాలు పడి వాటిని నివారించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ మధ్య కాలంలో రైతులందరూ కూడా కేవలం రసాయనిక మందులు మాత్రమే వాడుతూ నివారించాలని చూస్తున్నారు. కానీ వాటి వల్ల చాలా రకాల సమస్యలు మనకు ఎదురవుతున్నాయి. అందులో భాగంగా జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా వివిధ పంటల్లో హానికారక పురుగుల నివారణ ఎలా చేయాలి అనేది మనం చూసినట్లయితే, దీంట్లో ముఖ్యంగా ప్రకృతిలోని పరాన్న జీవులు, బదనికలు మరియు కొన్ని రకాల వైరల్ బ్యాక్టీరియల్ ఫంగల్ వ్యాధులు పంటలపై వచ్చే చీడ పురుగులను ఆశించి వాటిని అదుపులో ఉంచడంలో తమ వంతు పాత్రను నిర్వహిస్తుంటాయి. ఇవన్నీ కూడా సహజంగా మామూలుగా వ్యవసాయ పంటలలో కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి సహజ శత్రువులను సస్యరక్షణలో ఒక అంశంగా వినియోగించుకుంటూ చీడపీడల ఉధృతిని తగ్గించుకోవడాన్ని జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా సస్యరక్షణ చేసుకోవడం అని చెప్పవచ్చు. ముఖ్యంగా దీంట్లో జీవ నియంత్రణ పద్ధతులు అంటే మెయిన్ గా పరాన్న జీవులు గాని, బదనికలు గాని, అట్లాగే కొన్ని రకాల వైరల్ బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ కృత్రిమంగా తయారు చేసి మనము అవసరాన్ని బట్టి మనం పంటల్లో మనం విడుదల చేయడం జరుగుతుంది. గరిష్ట విష ప్రభావం గల పురుగు మందులను విచక్షణ రహితంగా పిచికారీ చేయడం వల్ల మనకు సహజంగా ఉండే పరాన్న జీవులు గాని, బదనికలు గాని పూర్తిగా నాశనం అవుతున్నాయి. పైపచ్చు చీడ పురుగులు క్రమంగా ఈ మందులకి తట్టుకునే శక్తిని సంతరించుకుని వీటిని అదుపు చేసే శత్రు పురుగులు పంట పొలాల్లో నాశనం అవటం వల్ల తిరిగి విజృంభించి పంటకు విపరీతంగా నష్టాన్ని కలగజేయడం జరుగుతుంది. కాబట్టి చీడ పురుగులను అదుపులో ఉంచేందుకు తక్కువ విష ప్రభావం గల మందులను అవసరాన్ని బట్టి మాత్రమే వాడినట్లయితే ఈ సహజంగా ఉండే పరాన్న జీవులను మరియు బదనికలను కాపాడుకుంటూ వాటి ద్వారా వచ్చే లాభాన్ని కూడా మనం పొందవచ్చు. ఈ విధంగా జీవ నియంత్రణను సమగ్ర సస్యరక్షణలో ఒక ముఖ్యమైన సాధనంగా వాడుకొని మనము అధిక దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది. పురుగు మందుల అవశేషాలు లేకుండా సేంద్రియ పద్ధతుల ద్వారా పండించిన ఉత్పత్తులకు మనకి మార్కెట్లో ఆదరణ పెరుగుతున్న దృష్ట్యా ఈ యొక్క జీవ నియంత్రణ పద్ధతులు మనం పాటించినట్లయితే మనకి మార్కెట్లో కూడా అధిక రేటు మనకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. జీవ నియంత్రణ పద్ధతులను రసాయనిక పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా వాడటం వలన పర్యావరణాన్ని మనం కాపాడమే కాకుండా పర్యావరణ సమతుల్యత కూడా మనము పాటించబడుతూ రైతు సోదరులు పురుగు మందుల అవశేషాలు లేని నాణ్యత గల ఉత్పత్తులను మనం సాధించుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క పరణ జీవులను చూసినట్లయితే ప్రతి పురుగు జీవిత చరిత్ర గుడ్డు దశ, గొంగలి పురుగు దశ, కోశస్థ దశ మరియు రెక్కల పురుగు దశ అనే నాలుగు దశల్లో పూర్తి అవుతుంది. సహజ సిద్ధంగా ప్రతి దశ శత్రు పురుగులకు లోనవుతూ ఉంటుంది. గుడ్ల మీద పరణ జీవుల దాడి వలన గొంగలి దశ రాకుండా నాశనమై అందులో నుంచి పరణ జీవులు ఉత్పత్తి అవుతాయి. వీటిని మనం సాధారణంగా గుడ్డు పరణ జీవులని కూడా పిలుస్తాం. వీటిని మనకు రైతు సోదరులకు చాలా వరకు ఈ యొక్క గుడ్డు పరణ జీవులు అనేది చాలా మందికి తెలిసిన పదమే. ముఖ్యంగా మనకు వరిలో గాని, పత్తిలో గాని, చెరుకులో గాని ఈ యొక్క గుడ్డు పరణ జీవులను అంటే ట్రైకోగ్రామ గుడ్డు పరణ జీవులను వాడడం అనేది చాలా సహజమైనది, చాలా మందికి కూడా తెలిసిన పద్ధతి. ఇది వివిధ రకాల పంటలో పలు రకాల పురుగులపై గుడ్డు దశలు ఆశించి వాటిని నాశనం చేస్తుంది. వీటిని ట్రైకోకార్డులుగా వ్యవహరిస్తారు. వీటిలో పరాన్న జీవులు ఆశించిన గుడ్డు కార్డులను రైతు సోదరులు పంట పొలాల్లో ఎకరాకు నాలుగు చొప్పున ఆకు అడుగు భాగంలో అమర్చుకున్నట్లయితే ఆశించిన ఫలితాలను మనం పొందవచ్చు. పరాన్న జీవులను రైతులు తమంత తాము కూడా పెంపొందించుకోవచ్చు. దీనికి ముఖ్యంగా బాగా ఎండిన జొన్నలు మరపట్టించి పిండి ఆరబెట్టాలి. ప్రత్యేకంగా తయారు చేయబడిన చెక్క డబ్బాలు లేదా గాజు జార్లలో ఆరపెట్టిన పిండిని వేయాలి. వీటికి మనము పరాన్న జీవులు వృద్ధి కావడానికి మనం బియ్య పురుగులను వాడడం జరుగుతుంది. దీనికోసమే బియ్య పురుగు గుడ్లను పిండి మీద చల్లి మూత పెట్టాలి. గాలి సోకటానికి వీలుగా రంధ్రాలుండే మూతలను డబ్బాలకు మోయడానికి వాడాలి. గాజు జార్లు అయితే పల్చడి గుడ్డను మూతగా ఉపయోగించవచ్చు. సుమారుగా 40 రోజుల తర్వాత వీటి నుంచి ఒక బియ్య పురుగుల రెక్కల పురుగులు బయటకు రావడం జరుగుతుంది. ప్రతిరోజు ఈ పురుగులను సేకరించి గుడ్లను పెట్టడానికి జల్లెడమర్చిన గరాటనందు వేయాలి. తల్లి పురుగులు పెట్టిన గుడ్లను తీసుకుని శుభ్రం చేసి సన్నటి జల్లెడ ద్వారా జల్లించి వాలుగున్న పేపర్ పైన క్రిందకు జార విడిచి ఆ విధంగా వచ్చే మంచి గుడ్లను వేరు చేయాలి. ఈ గుడ్లలో కొన్నింటిని పరన్న జీవులు పెంచడానికి, మరికొన్ని మరలా పిండి పురుగులను పెంచడానికి మనం ఉపయోగించుకోవచ్చు. ఈ గుడ్లను జిగురు రాసిన కార్డు మీద చల్లి అతికించి ఆరిన తర్వాత గాజు గొట్టాల్లో ఉంచాలి. ట్రైకోగమ పరన్న జీవులను ఈ కార్డున్న గాజు గొట్టాల్లో వదిలి దూది బిరడతో మొయ్యాలి. పరన్న జీవులకు ఆహారంగా తేనెను గాజు గాయితం పైన బొట్లు బొట్లుగా ఉంచి గాజు గొట్టాల్లో ఉంచాలి. ఒక రోజు తర్వాత గుడ్లున్న కార్డును తీసి వేరొక గాజు గొట్టంలో ఉంచి

దూది బిరటతో మొయ్యాలి. నాలుగవ రోజులకి పరాన్నజీవి గల గుడ్లు నలుపు రంగును మారుతాయి. వీటిని ట్రైకోకార్డులు అంటారు. 8 నుంచి 9 రోజుల్లో ఈ ట్రైకోకార్డుల నుంచి ట్రైకోగ్రామ పురుగులు బయటకు వస్తాయి. ఈ పరాన్నజీవిని పంట పొలాల్లో వాడుకోవచ్చు. వాడుకోవాలనుకున్నప్పుడు 2 రోజుల ముందు అనగా 7వ రోజున ఒక ట్రైకోకార్డును చిన్న చిన్న ముక్కలుగా చేసి పంట పొలాల్లో 5 మీటర్లకు 1 చొప్పున ఆకు అడుగు భాగాన పెంచేయాలి. ఆకు అడుగు భాగాన పెంచేయడం ఉద్దేశం ఏంటంటే డైరెక్ట్ గా మనకి సూర్యరశ్మి పడినట్లయితే ఈ గుడ్లు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పడకుండా ఆకు అడుగు భాగాన్ని పెంచేయడం అనేది జరుగుతుంది. ట్రైకోగ్రామ పరాన్నజీవులు మరుసటి రోజున బయటకు వచ్చి హానికారక పురుగుల గుడ్లను వెతికి ఆశించి నాశనం చేయడం జరుగుతుంది. ఈ యొక్క ట్రైకోగ్రామ పరాన్నజీవులను ప్రతి కూరగాయలు మొదలైన పంటల మీద వచ్చే శనగపచ్చ పురుగు, ఆమ్దంపై వచ్చే నామాల పురుగు లేదా సెమీలుప్పర్, వరిలో వచ్చే కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగు, అట్లాగే చెరుకుపై వచ్చే ముఖ్యమైన కాండం తొలిచే పురుగుల యొక్క గుడ్ల మీద ఈ యొక్క ట్రైకోగ్రామ గుడ్లు పరాన్నజీవులను వాడుకుంటూ వాటి యొక్క ఉధృతిని మనం నివారించుకోవచ్చు. ఇదే విధంగా గొంగళి దశ మీద, కోశస్థ దశ మీద దాడి చేసే పరాన్నజీవులు మరియు బదనికలను పరిశోధన స్థానాల్లో పెంచి సరఫరా చేయడం కూడా జరుగుతుంది. రెక్కల పురుగు దశను ఎక్కువగా పక్షులు, తొండలు, బల్లులు, సాలెపురుగులు వంటి దాడి చేసి నాశనం చేయడం జరుగుతుంది. కనుక ఈ యొక్క మిత్ర పురుగులను మనం కాపాడుకోవడం అంటే ముఖ్యంగా అవసరం మేరకు రసాయనిక మందులు వాడడం ద్వారా అవసరమైన మోతాదులో మాత్రమే వాడినట్లయితే సహజంగా ఉండే శత్రువులు అయినటువంటి పక్షులు, తొండలు వాటిని సంరక్షించుకుంటూ పంట పొలాల్లో ఈ పురుగులు రాకుండా మనం సమర్థించుకోవచ్చు. ఈ పరాన్నజీవులే కాకుండా అట్లాగే మనకి సూక్ష్మ జీవులు అనేటువంటి బ్యాక్టీరియా, ఫంగస్లు కూడా పంటలను ఆశించే చీడ పురుగులను నియంత్రించడంలో దోహదపడతాయి. వాటిలో మనకి ఇప్పుడు సహజంగా ఇప్పుడు చాలా మందికి తెలిసిన బీటీ మందులు అనేవి బాసిలస్ థురింజియన్స్ అనే బ్యాక్టీరియా మందులు. ఇవి ద్రవ రూపంలోనూ మరి అట్లాగే పొడి రూపంలో కూడా మనకి లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా వాటి యొక్క వ్యాపార నామాన్ని చూసినట్లయితే డైపెల్, బయోలెప్, బయోబిట్, అగ్రిహాల్ట్, బయోయాస్ప్, డెల్ఫిన్ వివిధ రకాల పేర్లతో మనకి మార్కెట్ లో లభ్యమవుతున్నాయి. వీటిని డైరెక్ట్ గా తీసుకొచ్చేసి ఎకరాకు 200 నుంచి 400 గ్రాముల వరకు లేదా 200 మిల్లీలీటర్ నుంచి 400 మిల్లీలీటర్ వరకు సాయంత్రం వేళలో ఒక 200 లీటర్ల నీటిలో కలుపుకుని పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క పంట నాశించే చీడ పురుగులు వ్యాధికి గురై చనిపోవడం జరుగుతుంది. వీటిని ప్రతి, కంది, శనగ, కూరగాయల పంటల మీద వచ్చే శనగపచ్చ పురుగు, పొగ లద్దె పురుగులను నివారించడానికి మనం వాడుకోవచ్చు. అట్లాగే ఫంగస్ సంబంధించి లేదా శిలీంద్ర జాతికి సంబంధించి చూసినట్లయితే ఈ యొక్క ఫంగస్ వ్యాధి కలగజేసే మందులు కూడా కొన్ని పొడి రూపంలో లభ్యమవుతున్నాయి. వాటిలో ముఖ్యమైన మెటారైజియం అనెసెప్లియే, దాన్ని ఉపయోగించి మన కొబ్బరి మీద వచ్చే ముక్కు పురుగుని లేదా రైనోసిరస్ బిట్ని మనం నివారించుకోవచ్చు. అట్లాగే వేరుశెనగపై వచ్చే వేరు పురుగును కూడా మనం మెటారైజియం అనెసెప్లియే ద్వారా నివారించవచ్చు. అదేవిధంగా ఇంకో ఫంగస్ అయినటువంటి బవేరియా బ్యాసియన్ అనే శిలీంద్రం ద్వారా వరి మరియు పత్తి పంటలో రెక్కల పురుగులను, అట్లాగే వర్టిసిలియం లెక్కనే ఫంగస్ ద్వారా ద్రాక్షల పిండి పురుగులు నివారించుకోవడానికి వాడుకోవచ్చు. ఈ ఫంగస్ వ్యాధి కలగజేసే జీవరసాయనాలు సాధారణంగా పొడి రూపంలో లభ్యమవుతాయి. వీటిని వాడుకుంటూ పురుగు ఉధృతిని తగ్గించుకోవడానికి మనము ముఖ్యంగా నిర్దేశించిన మోతా చూసినట్లయితే 5 గ్రాముల యొక్క ఫంగస్ పొడిని మనము 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క పైన తెలిపినటువంటి పురుగుల్ని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. అట్లాగే పరాన్నజీవులు, అట్లాగే సూక్ష్మ జీవులు సంబంధించినటువంటి బ్యాక్టీరియా, ఫంగస్లే కాకుండా వైరస్లు కూడా మనకి కీడ పురుగులు నియంత్రించడంలో దోహదపడతాయి. ముఖ్యంగా శనగపచ్చ పురుగు, ఆమ్దం మీద వచ్చే నామాల పురుగు, లద్దె పురుగులను నివారించడానికి ఈ యొక్క వైరస్ ద్రావణం అనగా న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్ NPV వైరస్ ద్రావణాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. ఈ యొక్క NPV వైరస్ ద్రావణాన్ని శాస్త్రీయంగా తయారు చేసుకోవచ్చు. అట్లాగే రైతులు కూడా స్వయంగా తయారు చేసుకోవడం చాలా సులభంగా ఉంటుంది. శాస్త్రీయంగా తయారీలో చూసినట్లయితే NPV ద్రావణం తయారు చేయడానికి ముఖ్యంగా ముందు 7 నుంచి 8 రోజుల వయసు గల పొగాకు లద్ద పురుగు లేదా 5 నుంచి 7 రోజుల వయసు గల శనగ పచ్చ పురుగు లార్వాలను ఎన్నుకొని వాటిని 8 గంటల పాటు ఆహారం లేకుండా ఉంచాలి. పొగాకు లద్ద పురుగు లార్వాలకి వైరస్ వ్యాధి సోకినటువంటి ఆమ్దం ఆకులను NPV ద్రావణంలో 15 నుంచి 20 నిమిషాలు ముంచి ఆకులు ఆరాక వాటిని ఒక పాత్రలో ఉంచి 50 నుంచి 70 లార్వాలను ఆకులపై వదలాలి. ముఖ్యంగా ఇది ఆకులను వైరస్ ద్రావణం నుంచి వాటిని ఆకులను లార్వాలు తినడానికి పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా వైరస్ అనేది ఆకులు తినడం ద్వారా లార్వా లోపలికి వెళ్లడం జరుగుతుంది. అట్లాగే శనగపచ్చ పురుగు లార్వాలకు వ్యాధి సోకించేందుకు 3వ దశకు చేరిన లార్వాలను విడివిడిగా చిన్న ఖాళీ సీసాల్లో ఉంచాలి. వాటికి నీటిలో నానిన శనగింజలను వైరస్ ద్రావణంలో ముంచి రోజుకు 1 లేదా 2 గింజలను ఆహారంగా ఇవ్వడం జరుగుతుంది. వైరస్ కలిగిన ఆహారాన్ని లార్వాలకు 2 రోజులు పెట్టిన తర్వాత వైరస్ లేని ఆహారం ఇవ్వడం జరుగుతుంది. వైరస్ కలిగిన ఆహారం తిన్న 4 లేదా 5 రోజులకి లార్వాలకు వైరస్ వ్యాధి సోకి 7 లేదా 8 రోజులకు చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా వ్యాధి సోకి చనిపోయిన 200 లార్వాలను మంచినీరు గల పాత్రలో వేసి 1 వారం రోజుల పాటు ఉంచాలి. ఆ విధంగా చేయటం వల్ల వైరస్ సోకిన లార్వాలు కుళ్ళి పాత్ర అడుగు భాగాన చేరుతాయి. వైరస్ కణాలు ఉన్న ద్రావకాన్ని మిక్సీలో వేసి 2-3 నిమిషాలు త్రిప్పి వడబోయాలి. ఈ విధంగా వడగట్టిన ద్రావణానికి మంచినీరు కలిపి 7 రోజులు చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచాలి. ఆ తర్వాత పైన తేలిన తీటను వేరే గాజు గొట్టంలోకి మార్చి దాన్ని సెంట్రిఫ్యూజ్లో ఉంచి 2500 RPM వద్ద 15 నుంచి 20 నిమిషాల పాటు సెంట్రిఫ్యూజ్ చేసి గొట్టం అడుగు భాగాన చేరిన వైరస్ను తీసుకుని గాజు సీసాలో నింపి ఫ్రిడ్జ్లో భద్రపరిచి పైరుపై పురుగు కనిపించినప్పుడు ఈ యొక్క ద్రావకాన్ని తగిన మోతాదులో నీరు కలుపుకుంటూ ఉపయోగించినట్లయితే సస్యరక్షణ చర్యలు మనం సమర్థవంతంగా చేపట్టవచ్చు.

0: ఇదంతా కూడా శాస్త్రీయంగా మనకి నిపుణులు చేసే ఒక పద్ధతి. అలాగే రైతులు కూడా స్వయంగా ఎన్పీవీ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. దానిలో ముఖ్యంగా రైతులు పొలంలో వైరస్ వ్యాధి సోకి తలకిందులుగా వేలాడుతున్న లార్వాలు సేకరించుకోవాలి. ఈ యొక్క వైరస్ వ్యాధి సోకిన లార్వాలను చాలా తేలిగ్గా మనము గుర్తించవచ్చు. ఈ లార్వాలను ఒక పాత్రలోకి తీసుకుని మంచి నీళ్లు కలిపి మెత్తగా నూరి ద్రావణం తయారు చేసి పల్చటి గుడ్డ ద్వారా వడపోయాలి. 200 వ్యాధి సోకిన పురుగుల నుంచి వచ్చిన ద్రావణానికి 200 లీటర్ల నీటిని 1 కిలో బెల్లం అట్లాగే 100 మిల్లీలీటర్ల టీపాల్ లేదా రాబిన్ బ్లూ చేర్చి ఎకరం పొలంలో పిచికారీ చేసుకున్నట్లయితే మనం యొక్క వివిధ రకాల పురుగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు. టీఫాల్ రాబిన్ అందుబాటులో లేని సమయంలో తేలికపాటి సబ్బు ద్రావణాన్ని కూడా మనం ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. పైరులో అమర్చిన లింగాకర్షల బొట్టులోనికి 8 నుంచి 10 రెక్కల పురుగులు ఆకర్షించబడిన 2 వారాల్లో పైరుపై పురుగు గుడ్లను గమనించిన వారం రోజుల్లో వైరస్ ద్రావణి పైరుపై పిచికారీ చేయాలి. వైరస్ వ్యాధి సోకిన లార్వ లక్షణం చూసినట్లయితే ఎన్పీవీ వ్యాధి సోకిన పురుగులు మెత్తబడి నల్లగా మారుతాయి. పురుగు అడుగు భాగం గులాబీ రంగులోకి మారుతుంది. ఇవి మొక్కల పైభాగానికి పాకి పైనుంచి కిందకు వేలాడుతూ చనిపోవడం జరుగుతుంది లేదా ఆకుల మీద నల్లగా ఖర్చుపోయినట్లుగా ఉంటాయి. ఈ యొక్క వ్యాధి సోకిన పురుగు చర్మాన్ని తాకినట్లయితే వదులుగా ఉండి చర్మం పగిలి శరీరం నుంచి తెల్లడి ద్రవం బయటకి వస్తుంది. అట్లాగే ఈ యొక్క వైరస్ ద్రావణం పిచికారీ చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమైనది. ఈ యొక్క ఎన్పీవీ ద్రావణాన్ని మొక్క అంతటా సమానంగా తడిచేట్లు పిచికారీ చేయాలి. పిచికారీ చేసేటప్పుడు మధ్య మధ్యలో ద్రావణాన్ని కర్రతో బాగా కలపాలి. అలాగే సాయంత్రం వేళలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మాత్రమే పిచికారీ చేయాలి. సూర్యరశ్మి గల సమయంలో పిచికారీ చేసినట్లయితే సూర్యరశ్మిలో ఉన్న అతినీళ్ల లోహిత కిరణాలు వైరస్ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ఎన్పీవీ ద్రావణం పిచికారీ చేసే ముందు మాత్రమే నీటితో కలిపి తయారు చేసుకోవాలి. నిల్వ ఉంచిన ద్రావణాన్ని పిచికారీ చేస్తే వైరస్ సామర్థ్యం తగ్గి పురుగుల నివారణని కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. అవసరాన్ని బట్టి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు ఈ యొక్క వైరస్ ద్రావణాన్ని మనం పిచికారీ చేసుకోవచ్చు. పైన చెప్పుకున్న ఈ పరణజీవులు మరియు జీవరసాయనాలు రైతు సోదరులకు లభ్యం చేయాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల్లో జీవ నియంత్రణ ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పబడ్డాయి. అక్కడ సంప్రదించి మనకు ఈ రైతు సోదరులు ఏమన్నా మన సందేహాలు ఉన్నట్లయితే తీర్చుకునే అవకాశం ఉంటుంది. వారికి సంబంధించిన వివరాలు చూసినట్లయితే మనకు హైదరాబాద్ సంబంధించి 0402410013 లేదనట్లయితే 0402410151 ఈ నెంబర్లకు ఫోన్ చేసినట్లయితే ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే వాళ్ళు మనకి తీర్చుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా ఎలా వాడాలి, ఎక్కడ దొరికితే వాటికి సంబంధించిన వివరాలు వాళ్ళు మనకి అందజేసే అవకాశం ఉంటుంది.
1: వినేటవరకు జీవ నియంత్రణ పద్ధతిలో పురుగుల నివారణ కొన్ని వివరాలు తెలుసుకున్నారు.
2: మీరింతవరకు రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం విన్నారు.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన ఈ పథకం గురించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఎం అరుణ్ కుమార్ గారితో నిహారా కానెట్టి గారి సంభాషణ వింటారు.
1: తెలుగు రాష్ట్రాల్లోని శ్రోతలందరికీ వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాము. ఈ పథకం గురించి తెలియజేయడానికి మనతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం ఎం అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్.
2: నమస్తే మేడం.
1: మరి ఈ రోజు సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాం సార్. ముందుగా అసలు ఈ పథకం ప్రవేశపెట్టడానికి వెనక ఉద్దేశం అండ్ ఎప్పటి నుంచి ఈ పథకం ప్రవేశపెట్టారో చెప్తారా?
2: ఈ పథకం భారత ప్రభుత్వం వారు 2015లో బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ కింద ఈ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. దీంట్లో బెనిఫిట్స్ వచ్చేసి హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ, వాళ్ళ అమ్మాయి యొక్క అవసరాలను బట్టి విత్డ్రా చేసుకునే సౌలభ్యం, మినిమం అమౌంట్స్ మాక్సిమం అమౌంట్స్ ఇవన్నీ ప్రొవిజన్ చేసి వాళ్ళకి అవసరానికి ఎప్పుడైతే విత్డ్రా చేసుకోవడానికి గార్డియన్ గా తరఫున గానీ, అమ్మాయి 10 ఇయర్స్ దాటిన తర్వాత గానీ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ కి మీట్ అవ్వడానికి గవర్నమెంట్ భారత ప్రభుత్వం వారు ఈ స్కీమ్ ని తీసుకుని వచ్చారు.
1: సార్ మరి వయసు పరిమితి ఏమన్నా ఉందా?
2: ఈ స్కీమ్ లో గర్ల్ చైల్డ్స్ లెస్ దాన్ 10 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంది అండ్ సబ్స్క్రైబ్ చేసిన దగ్గర నుంచి 15 ఇయర్స్ వరకు క్రెడిట్ ఇవ్వచ్చు, 21 ఇయర్స్ తర్వాత మొత్తం డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీమ్ మాక్సిమం 2 గర్ల్ చిల్డ్రన్ వరకే ఎలిజిబిలిటీ ఉంది, బియాండ్ దట్ వాటికి ఎలిజిబిలిటీ లేదు మేడం.
1: అలాగే సార్ ప్రతి సంవత్సరం జమ చేయాల్సిన మొత్తం ఏమన్నా ఉందా సార్?
2: మినిమం 1000 రూపీస్ వరకు క్రెడిట్ చేయాలి, అది ఇప్పుడు 250 రూపీస్ దాకా తీసుకొచ్చారు అండ్ అప్ టు 1.5 లాక్ పర్ ఇయర్ వరకు క్రెడిట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది.
1: అంటే గరిష్టంగా 1.5 లాక్ వరకే చేయాలా సార్?
2: ప్రతి సంవత్సరం.
1: అయితే నెల నెల ఇంత చేయాలి అనే
2: అట్లేం లేదు మ్యామ్, ఎంతైనా క్రెడిట్ చేసుకోవచ్చు బట్ 1.5 లాక్ వరకే ఉంటుంది. 1.5 లాక్ అంటే ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రాదు, దాన్ని రిఫండ్ తీసుకోవడానికి తీసుకోవాల్సి వస్తుంది. అప్ టు 1.5 లాక్ వరకు గవర్నమెంట్ విల్ గివ్ ఇంట్రెస్ట్.
1: సార్ మీరు ఇందాక అన్నారు మంచి వడ్డీ రేటు కూడా ఈ పథకం ద్వారా ఇస్తుంది ప్రభుత్వం అనేసి, ఎంత వడ్డీ రేట్ ఇస్తుంది సార్?
2: ఇప్పుడు 8.5% పర్ యానం వరకు ఉంది మేడం. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ రివైజ్ చేస్తారు, మరి ఏప్రిల్లో రివైజ్ చేస్తే మళ్ళీ అది చూడాలి, బట్ యాజ్ ఆన్ టుడే 8.5% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు మేడం.
1: అయితే మారుతున్న వడ్డీ రేట్లతో పాటు ఇది కూడా మారుతుంది.
2: గవర్నమెంట్ భారత ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 1 కి ఆ ఇయర్ వరకు ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని డిసైడ్ చేస్తుంది, ఇప్పుడు 8.5%.
1: అలాగే సార్ 18 ఏళ్ళు దాటిన తర్వాత ఆ వ్యక్తి అంటే ఎవరి పేరు మీద అయితే వాళ్ళ పేరెంట్స్ ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేశారో వాళ్ళు దీన్ని ఆపరేట్ చేసే అవకాశం ఉంటుందా?
2: అది మనం నోటిఫై చేసే దాన్ని బట్టి ఉంటుంది మ్యామ్. ఇప్పుడు 18 ఇయర్స్ దాటి ఉందంటే అబౌట్ 10 ఇయర్స్ ఎనీవే గార్డియన్ లేకుండా కూడా గర్ల్ చైల్డ్ కెన్ ఆపరేట్. సో ఈవెన్ 18 ఇయర్స్ వచ్చినా కూడా దే కెన్ ఫన్ ఆపరేటింగ్, దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు మేడం. అబౌట్ 10 ఇయర్స్ దాటిన ఎవ్రీబడి కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఇండివిజువల్ నేమ్.
1: సార్ మరి ఇది మైనర్ బాలికలకి ఇస్తున్న ఫెసిలిటీ కాబట్టి వాళ్ళు ఎలాగా ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి?
2: అప్ టు 10 ఇయర్స్ వరకు 18 ఇయర్స్ గార్డియన్ తో పాటు గార్డియన్ యొక్క ప్రూఫ్, గర్ల్ చైల్డ్ యొక్క ప్రూఫ్ తీసుకుని వెళ్తే లైక్ రెగ్యులర్ గా SBI అకౌంట్ ఓపెన్ చేసినట్టు ఏ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీసెస్ కానీ వెళ్ళి రెగ్యులర్ గా అకౌంట్ ఎట్లయితే ఓపెన్ చేస్తారో, మైనర్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తారో ఇవి కూడా అట్లే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మ్యామ్. దానికోసం స్పెషల్ గా అప్లికేషన్ ఫార్మ్స్ అని పాస్బుక్ కూడా డిజైన్ చేస్తున్నారు. అప్లై చేసిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పాస్బుక్ ని క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది.
1: సార్ ఇప్పుడు ఈ అకౌంట్ గార్డియన్ గానీ పేరెంట్ ఎవరైతే వాళ్ళ కేర్ టేకర్ ఉంటారో వాళ్ళ ఆధారంగా చేస్తారు కాబట్టి ఈ దీనికి పర్టికులర్ ఉన్న సిఫ్ నెంబర్ వాళ్ళకి అటాచ్ అవుతుందా సార్?
2: లేదు మ్యామ్, వీళ్ళకి కూడా సెపరేట్ సిఫ్ నెంబర్ ఓపెన్ చేస్తారు, కస్టడీ ఓపెన్ చేస్తారు, రెండు ఆ అకౌంట్ లో జాయిన్ చేస్తారు. సో దాట్ 18 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత గానీ 18 ఇయర్స్ తర్వాత గానీ ఎవరు ఎప్పుడైతే ఆపరేట్ చేసుకోగలుగుతున్నారో ఈ అకౌంట్ ని దేర్ పేరెంట్ అకౌంట్ కింద కూడా వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రెండు సిఫ్స్ ఉంటాయి, ఆ రెండు సిఫ్స్ ని అకౌంట్ లో యాడ్ చేస్తారు, డిస్క్రిప్షన్ ఇస్తారు, ఈజ్ ద గార్డియన్ విల్ బి ఆపరేటింగ్ ద అకౌంట్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తే సరిపోతుంది.
1: సాధారణంగా ఇలాంటి డిపాజిట్ లాంటి అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తారు కదా సార్ మీరు చెప్పినట్టు. సో ఆ మైనర్ గా ఉన్న బాలికకి ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఎప్పటికీ వాడుకునే అవకాశం?
2: ఎప్పుడైనా వాడుకోవచ్చు మ్యామ్. అందరూ మరి మన బ్యాంక్ తరఫున, యూనియన్ బ్యాంక్ తరఫున కూడా మనం అప్ టు 18 ఇయర్స్ యూనియన్ ముస్కాన్ అనే అకౌంట్ ని ఓపెన్ చేస్తున్నాము విత్ 1000 రూపీస్ బ్యాలెన్స్. అది వాళ్ళకి డే 1 నుంచి వాళ్ళ పేరు మీదనే ఉంటుంది. 18 ఇయర్స్ తర్వాత గార్డియన్ ఉంటే దాన్ని జాయింట్ అకౌంట్ అనే చేసుకోవచ్చు, లేదా దే కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఓన్. సో మనం ఎక్కడ అకౌంట్ ఓపెనింగ్ కానీ ఆపరేటింగ్ కానీ ఎక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే లేవు మేడం ఏ బ్యాంక్ లో కూడా.
1: సార్ మీరు ఇందాక కూడా చెప్పారు కానీ మరోసారి, ఎన్ని సంవత్సరాల పాటు ఇందులో అమౌంట్ ని జమా చేయాలి, ఎప్పుడు ఎలాగా ఇందులో ఎక్యుమ

0: డెబిట్ అయిన అమౌంట్ ని వాడుకోవచ్చు.
1: ఇది అప్ టు 15 ఇయర్స్ వరకు క్రెడిట్ చేయొచ్చు మ్యామ్ ఫ్రమ్ ద డే ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్. లెస్ దాన్ 10 ఇయర్స్ ఉంటే, ఇప్పుడు 10 ఇయర్స్ వాళ్ళు ఓపెన్ చేశారు అనుకుంటే అప్ టు 25 ఇయర్స్ వరకు క్రెడిట్ చేసుకున్న తర్వాత 21 ఇయర్స్ అంటే 31 ఇయర్స్ కి విత్డ్రా చేసుకునే ప్రొవిజన్ ఉంటుంది. దీన్ని మన అవసరాలు ఎడ్యుకేషన్ కోసం కానీ మ్యారేజ్ కోసం కానీ అవసరాన్ని బట్టి మెడికల్ ఎక్స్పెండిచర్ ఉన్నా కూడాను దానికోసం మనం వెళ్ళి విత్డ్రా చేసుకునే సౌలభ్యం అయితే ప్రొవైడ్ చేస్తుంది. మిగతా స్కీమ్స్ లో లాగా రిస్ట్రిక్షన్స్ ఏం లేవు మేడం.
0: 21 ఏళ్ల ముందే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడే అవకాశం,
1: హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడుకోవచ్చు, మెడికల్ ఎక్స్పెండిచర్ కోసం కూడా వాడుకోవచ్చు, అండ్ ఎనీ ఎక్స్చేంజెస్ వాడుకునే అవకాశం ఉంది.
0: దీంతో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమన్నా ఉంటాయి?
1: 80C కింద ఏదైతే ఉందో 1.5 లాక్ లో అందులోనే దీని కంట్రిబ్యూషన్స్ అన్ని దాని కిందనే ఉన్నాయి. ఒక బెనిఫిట్ ఏంటంటే ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ.
0: ఓకే, సో ఇంట్రెస్ట్ అంతా కూడా
1: ఇంట్రెస్ట్ అంతా ట్యాక్స్ ఫ్రీ.
0: ఓకే సార్, మరి ఒకవేళ అప్లై చేయాలి అనుకుంటే ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా అప్లై చేయాలి చెప్తారా?
1: ఇది అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఉంటుంది మ్యామ్, ఏ బ్యాంక్ లోకి వెళ్ళినా వాళ్ళ రెస్పెక్టివ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, దాంట్లో ఒరిజినల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి, వాటిలో ఆధార్, బర్త్ సర్టిఫికేట్ ఆధార్ ఉంటే ఆధార్,

0: ఇంట్రెస్ట్ వచ్చిందో అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ ఈజ్ ట్యాక్స్ ఫ్రీ.
1: ఓకే, సో ఇంట్రెస్ట్ అంతా కూడా
0: ఇంట్రెస్ట్ అంతా ట్యాక్స్ ఫ్రీ.
1: ఓకే సార్, మరి ఒకవేళ అప్లై చేయాలి అనుకుంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా అప్లై చేయాలి చెప్తారా?
0: ఇది అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఉంటుంది మ్యామ్, ఏ బ్యాంక్లోకి వెళ్ళినా వాళ్ళ రెస్పెక్టివ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, దాంట్లో ఒరిజినల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి, వాటిలో ఆధార్, బర్త్ సర్టిఫికేట్, ఆధార్ ఉంటే ఆధార్ అండ్ గార్డియన్ యొక్క రెసిడెన్షియల్ ఆధార్ అండ్ ప్యాన్ నెంబర్ ఏమైనా తీసుకుని రేషన్ కార్డు ఉన్నా ది కెన్ టేక్ దోస్ డాక్యుమెంట్స్. రెగ్యులర్ గా మనం అకౌంట్ ఓపెనింగ్ కి ఏవైతే ఆర్బీఐ స్టిప్యులేట్ చేసినాయి వాలిడ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ తెలియ మనం ఓపెన్ చేసుకోవచ్చు.
1: సో ఆ బాలికకి సంబంధించిన ఆధార్ కార్డు కూడా,
0: ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ ఏదన్నా, బర్త్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే, బర్త్ సర్టిఫికేట్ ఇస్ మనం ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్ కోసం తీసుకుని వెళ్తున్నాం, అదర్వైజ్ ఏ డాక్యుమెంట్ ఉన్నా తీసుకుని కెన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి వెళ్ళచ్చు.
1: సార్ మరి ఇటువంటిదే ఇంకో సౌకర్యం బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు కూడా ఇస్తున్నది పీపీఎఫ్.
0: పీపీఎఫ్ అందరికి ఉంది, సేమ్ ప్రొవిజన్స్ ఉన్నాయి, కాకపోతే ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా అడిషనల్ అడ్వాంటేజ్ ఉంది. ఈ సంవత్సరానికి మనకు గవర్నమెంట్ దీంట్లో 7.1 ఇస్తుంది, ఇందులో 8.5 ఇస్తుంది, అది మేజర్ అడ్వాంటేజ్. ఇందులో హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొవిజన్ ఉంది, అదర్వైజ్ స్కీమ్ గైడ్ లైన్స్ రెండింటికి మాక్సిమం ఓకే స్కీమ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సేమ్ 15 ఇయర్స్ దాకా కంట్రిబ్యూషన్ ఉంది, 21 ఇయర్స్ దాకా ఎక్సిజెన్సీస్ విత్డ్రాల్ ఉంది, ఏం రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు మ్యామ్. అండ్ పీపీఎఫ్ కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, స్కీమ్ గైడ్ లైన్స్ అంతా ఒకటే.
1: అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పీపీఎఫ్ కంటే ఎక్కువ,
0: సుకన్య సమృద్ధిలో ఎక్కువ ఉంది. అండ్ ఇది ఓన్లీ ఎనీ పబ్లిక్ కెన్ జాయిన్ ఇన్ దట్ వన్. ఇందులో ఓన్లీ స్పెసిఫిక్ టు గర్ల్ చైల్డ్ కాబట్టి దీంట్లో అడిషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సౌలభ్యం ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తాం.
1: సో ఆడపిల్లలకి ఇచ్చిన ప్రతి ఫెసిలిటీకి కొన్ని సేఫ్ గార్డ్స్ కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి, మరి ఈ జమ అయిన అమౌంట్ ఖచ్చితంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కి కానివ్వండి, మ్యారేజ్ కి కానివ్వండి, హెల్త్ ఎమర్జెన్సీస్ కి వాడడానికి ఏమన్నా ప్రత్యేకంగా గైడ్ లైన్స్ ఇచ్చిందా ప్రభుత్వం?
0: ఏం లేదు, మనం ఏదైనా విత్డ్రాల్ ఉన్నప్పుడు మన రిక్వైర్మెంట్ ని తీసుకెళ్లి బ్యాంకులో ప్రొవైడ్ చేస్తే దెన్ వాళ్ళు ప్రాసెస్ చేసి విత్డ్రాల్ కి అలౌ చేసేస్తారు మ్యామ్. మన రిక్వైర్మెంట్ ని ప్రాపర్ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళి చూపిస్తే దెన్ దే విల్ అలౌ ఫర్ విత్డ్రాల్. దాంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు. మ్యారేజ్ కార్డ్ తీసుకుని వెళ్ళి పూజ చేసాం అనుకోండి, దే విల్ ప్రాసెస్ అండ్ రిలీజ్ ఇట్. హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్తున్నాం, ఎవరైనా డిమాండ్ ఇచ్చి ఉంటారు నాకు ఇంత ఫీజు కట్టాలని, ఆ డాక్యుమెంట్ ని తీసుకుని వెళ్ళి అక్కడ ప్రూఫ్ ప్రొవైడ్ చేస్తే దే విల్ ప్రాసెస్ అండ్ అలౌ ఫర్ విత్డ్రాల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజు కానీ పెళ్లికి కానీ. మెడికల్ ఎక్స్చేంజ్ అంటే అక్కడ అడ్మిషన్ రిపోర్ట్ ఉంది, ప్రాపర్ పేమెంట్ రేజ్ చేసినాయని ఉంటే వాటిని చూపిస్తే కూడా విత్డ్రాల్ అలౌ చేస్తారు.
1: సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా 21 ఏళ్లకి ముందే హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, మ్యారేజ్ ఉన్నా, హైయర్ ఎడ్యుకేషన్ కోసం అన్నా విత్డ్రా చేయొచ్చు అన్నారు, కానీ దీనికి ఖచ్చితమైన లాకిన్ పీరియడ్ ఏమన్నా ఉందా?
0: లాకిన్ పీరియడ్ ఉంటే ఏం లేదు, ఇప్పుడు 18 ఇయర్స్ మినిమం ఏజ్ ఉంది కాబట్టి మ్యారేజ్ కి, 18 ఇయర్స్ కింద వచ్చినప్పుడు ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవి మాత్రం ఇంప్లిమెంట్ అవుతాయి. విత్డ్రాల్ ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పినప్పుడు 18 ఇయర్స్ మాత్రం కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి.
1: ఓకే,
0: చైల్డ్ మ్యారేజ్ కాకుండా ఉండడానికి ఆ ప్రూఫ్ తీసుకుంటున్నారు. సో ఆ ప్రూఫ్ కాకపోతే దెన్ దే ఆర్ అలవింగ్ ఫర్ విత్డ్రాల్.
1: ప్రస్తుతం ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది సార్ సుకన్య?
0: ఇప్పుడు ప్రస్తుతం 8.5% దాకా ఉంది. ఏ బ్యాంక్ లో ఇంత రేట్ ప్రొవిజన్ కూడా లేదు, బ్యాంక్ లోకి వెళ్ళినా కూడా మాక్సిమం వస్తే 7.5 దాకా వస్తున్నాము. ఇందులో గర్ల్ చైల్డ్ కాబట్టి ఎక్స్క్లూజివ్ గా 8.5% వస్తుంది. దిస్ ఇస్ బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్.
1: సో అక్రాస్ బ్యాంక్స్ అండ్ అలాగే పోస్ట్ ఆఫీసులలో కూడా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సుకన్య సమృద్ధి యోజన ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతే అక్కడ ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్,
0: ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుందో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పాస్ ఆన్ చేస్తారు.
1: సార్ మరి ఒకవేళ విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటే ఎడ్యుకేషన్ కోసం ఒకేసారి మొత్తం విత్డ్రా చేసుకోవచ్చా, ఇంతే విత్డ్రా చేసుకోవాలి అని ఏమన్నా ఉందా, ఇన్స్టాల్మెంట్స్ లో విత్డ్రా చేసుకోవాలి?
0: మనకి స్కూల్ ఫీ ఎట్లయితే ఉందో, కాలేజ్ ఫీ ఎట్లా ఇయర్ వైజ్ ఉంటుంది కాబట్టి మనం ఏ ఇయర్ కి ఆయర్ కి డిమాండ్ రేస్ చేసుకుంటే రిక్వెస్ట్ ఇచ్చుకుంటే ఆ ఇయర్ కి వాళ్ళ పేమెంట్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. ఒకేసారి తీసుకుని ఇంట్రెస్ట్ లాస్ అయ్యేదానికంటే ఏ ఇయర్కి ఆ ఇయర్కి పేమెంట్ తీసుకుంటే మిగిలిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఆ ఫెసిలిటీ ఉపయోగపడుతుంది.
1: ఓకే సార్, మీరు ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలకి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ హోల్డ్ చేయొచ్చు అని అన్నారు కదా, మరి మల్టిపుల్ బ్యాంక్స్ లో ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఏమైనా ఉంటుంది?
0: ఏ బ్యాంక్ అయినా అన్ని బ్యాంక్స్ కలుపుకుని ఒక అకౌంట్,
1: ఒక అమ్మాయికి ఒకే అకౌంట్
0: అన్ని బ్యాంక్స్ కలుపు.
1: సార్ మీరు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఫర్ సమ్ టైం ఉన్నారు కాబట్టి, అమ్మాయిలు ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ సుకన్య సమృద్ధి యోజన ఇంప్లిమెంట్ అయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్ళు 2015లో ఇంప్లిమెంట్ చేశారని చెప్పారు, నవ్ ఇయర్ ఇన్ 2025, సో ఈ 10 ఇయర్స్ లో ఆ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ శాతం ఏమైనా పెరిగిందంటారా?
0: మన బ్యాంక్ వర్క్ అయితే మనం చాలా ఇన్సిస్ట్ చేస్తున్నాం మ్యామ్, ఎందుకంటే మనం ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ కింద కండక్ట్ చేస్తున్నాము, యూజీనియస్ ప్రోగ్రామ్స్ అని, దాంట్లో ప్రతి స్కూల్కి వెళ్తున్నాము, వాళ్ళని మన ప్రోగ్రామ్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి కూడా అక్కడ నుంచి అక్కడే అకౌంట్ ఓపెన్ గార్డియన్తో సహా తీసుకుని పేరెంట్స్తో కూర్చోబెట్టుకుని అక్కడే అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి అకౌంట్ ఓపెనింగ్ సేవింగ్స్ అనేది మనం వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం, ప్రెజెంట్ చేస్తున్నాము ఈ అకౌంట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఫ్యూచర్లో ఈ అకౌంట్ ఎట్లా వాడుకోవచ్చు. సో ఫస్ట్ అకౌంట్ ఎప్పుడైనా

0: వాళ్ళకి ఓపెన్ చేసుకున్న వాళ్ళకి అభిమానం ఉంటుంది కాబట్టి ఆ అకౌంట్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చైల్డ్ గర్ల్ చైల్డ్ కానీ బాయ్ చైల్డ్ కానీ మనం వాళ్ళకి ముందు నుంచే ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎక్కడైనా మనం ఎవ్రీ ఇయర్ ఇప్పటికీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మనకి తెలంగాణ వరకు మనం 5,000 నుంచి 6,000 అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాం ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. సో ఆ ప్రొవిజన్ లో ఇంకా అందులో అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే పేరెంట్ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్నాం. అంటే వాళ్ళకి అట్లనే కాకుండా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మిస్ హ్యాపెన్స్ టు ద పేరెంట్ మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ వరకు పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరకు కూడా బ్యాంక్ సపోర్ట్ చేస్తా ఉంది. సో ఆ స్కీమ్స్ అన్ని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాము, యూజ్ చేసుకోమని చెప్తున్నాము, దాంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాము. స్కీమ్స్ డిపెండింగ్ ఆన్ వేరియస్ బ్యాంక్స్ వాళ్ళు వాళ్ళ స్కీమ్స్ తీసుకొస్తున్నారు. బట్ యాజ్ ఆన్ టుడే అప్ టు 18 ఎవ్రీ చైల్డ్ కి బ్యాంక్ అకౌంట్ ఉండి దాంట్లో పేరెంట్ యొక్క బెనిఫిట్స్ ని మనం అందుబాటులోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్.
0: థ్యాంక్ యూ మ్యామ్.
2: మీరు ఇంతవరకు సుకన్య సమృద్ధి యోజన ఈ పథకం గురించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఎం అరుణ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కిన్నరలారి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు, అనంతరం చిత్రగీతాలు వింటారు.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
5: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
4: 9989679076.
5: మరొక నెంబర్ 7989701585.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి ప్రేమ కావాలి చిత్రం కోసం విజయప్రకాష్ పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయి, అంజలిబాయ్, రమేష్, రాజనందిని, రమేష్లో, అదేలో, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ప్రేమ కావాలి చిత్రం నుండి ఈ పాట.

రాక్షసుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ కాలనీ నుండి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, నరేష్, వర్షిత, జోషిక, అర్జున్, రామమూర్తి, స్వరూపరాణి, లింగయ్య, సావిత్రి మరియు వీరి స్నేహ బృందం కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి యమకింకరుడు చిత్రం కోసం మురళీమోహన్ జయచిత్ర పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవిరాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహితి, ఋషికేశ్, అక్షయ్ మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: బళగం చిత్రం కోసం రామ్ మిరియాలా పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం గ్రామం నుండి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, మామిడాల కళ్యాణిదేవి చక్రవర్తి, శ్రీవల్లి యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, దుర్గారావు, నాగమణి, మంజుల, ఆదినారాయణ, స్వరూప, నాగయ్య, పుల్లారావు మరియు వీరి స్నేహ బృందం కోరుతున్నారు. వీరందరి కోసం బళగం చిత్రం నుండి ఈ పాట.
1: ఇంకా వింటున్నారు, ఇక ఎప్పుడు వద్దాం రా ఊరి అక్క.

కిన్నరల హరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, లక్ష్మీ నరసింహ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ శ్రీవర్ధిని పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు ఇల్లందు బాటంఫీట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపేల్ చైతు, మౌనిక, రాజా, శ్రీలాస్య, రాధాపాసి, భవ్యపాసి, రోహిత్, రోహిణి, రోహిత్ వల్లి, దివ్యశ్రీ, జశ్వంత్, అక్షయ్, అమృత, అనూష, అనుదీప్, కీర్తి, విశ్వాస్, రాజు, తరుణి, ఉమా, పార్వతీబాయ్, చోటాపురాన్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకిర్, జగన్మాత మరియు వీరి స్నేహబృందం కోరుతున్నారు. వీరందరి కోసం లక్ష్మీ నరసింహ చిత్రం నుండి ఈ పాట.

తోటరాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని.

దేవుళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్న శ్రోతలు, ఇల్లందు బాలాజీ నగర్ నుండి మోకాళ్ళ సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, ప్రసాద్, అనిత, చంద్రశేఖర్, సుమతి, అక్రూ, శ్రీనివాసరావు, కన్నపాసి, చిన్నపాసి, షాకీర్, పప్పి, కావేరి, చరణ్, తేజ మరియు వీరి స్నేహ బృందం కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: వాళి చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరీబ్పేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్, సాయి, కవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.
1: December 30th, 1865. October 28th, 1886. The Statue of Liberty.
2: January 3rd, 1920.

0: ఒకరోజు మౌతర్గన్ ప్లే చేస్తోంది, నేను కూర్చుని వింటున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసు అని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసిన ఏమంటారంటే, నాకు అబద్ధాలు నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసిన చెప్పే మొగాళ్ళ కన్నా తెలియదని చెప్పే మొగాళ్ళ అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
0: నేను ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసి చెప్పినా రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తను మౌతర్కని ఇచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతర్కని చూశాను, తన్ని చూశాను. మౌతర్కని కింద పెట్టి, నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతర్కని ఎందుకు అని కిస్ చేశాను.

కిన్నరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి, సింహాసనం చిత్రం కోసం రాజ్ పాడిన పాట. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు సంగారెడ్డి జిల్లా హతినూర్ మండలం చిద్దుల నాగారం నుండి దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, ఈశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మి, రాజ్కోటి, ప్రవళిక మరియు వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: మీరింతవరకు వరకు కిన్నర లహరి శ్రోతలు తెరల ద్వారా కొన్ని చిత్రగీతాలు విన్నారు.
1: సమాధాన్ ఆప్కే పాస్ హై. టెలిమానస్ కే నిశుల్క్ నంబర్ 14416 పర్ కాల్ కరే. కహీ సే భీ కభీ భీ 24 ఘంటే యే సువిధా ఉపలబ్ధ హై. యహాన్ ఆప్కీ బాత్ సునీ జాతీ హై, సమ్జీ జాతీ హై ఔర్ ఆప్కో సహీ దిశా దీ జాతీ హై. ఆప్ అకేలే నహీ హై, మదద్ బస్ ఏక్ కాల్ దూర్ హై.
2: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాత్ మే ప్రియాంకా అరోడా. मुख्य समाचार. मंत्रिमंडल ने पेपर लीक और परीक्षा में गड़बड़ी के मामलों में फास्ट ट्रैक अदालत बनाने और कड़ी सजा सुनिश्चित करने वाले मसौदा विधेयक को मंजूरी दी. राष्ट्रीय परीक्षा एजेंसी में सुधार को लेकर सरकार सख्त.

Hey!

మీరింతవరకు మనోరంజన్ హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రేపటి మా ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ముందుగా రేపు ఉదయం 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. అనంతరం 6:30 సుభాషితం సమర్పణ శ్రీ ఎన్ శేషాచార్యులు. 6:35 రైతు సమాచారంలో వేరుశనుగను ఆశించే చీడపిరుగులు గురించి తెలుసుకుంటారు. అనంతరం 7:00 జిల్లా సమగ్ర నివేదిక వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 మునిగిపోయే ప్రమాదాలను నిరోధించే దినోత్సవం సందర్భంగా భద్రాచలం గజ ఈతగాడు కె ప్రసాద్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకర్రావు. 7:45 జిల్లాలో గత వారం సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ దాసరి వెంకటేశ్వరరావు. ఇక ఉదయం 8:15 మార్నింగ్ న్యూస్ వింటారు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. అనంతరం 8:35 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట మరియు 11:00 చిత్రగీతాలు వింటారు. మధ్యాహ్నం 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో విజి జోగ్ గారి వయలిన్ వాద్యం వింటారు. 12:30 తెలుగులో జాతీయస్థాయి వార్తలు. 12:40 చిత్రగీతాలు. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్ డే న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి. 2:15 దుపహార సమాచార్. 2:30 కిన్నరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. ఇక 3:30 ఏకచిత్రగానం. 4:00 చిత్రగీతాలు వింటారు. సాయంత్రం 5:45 జానపద గేయాలు వింటారు. అనంతరం 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:35 చిత్రగీతాలు వింటారు. అనంతరం 6:50 వ్యవసాయ సూచనలు మార్కెట్ ధరలు వింటారు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మెట్ట వరి సాగు విధానం ప్రసంగం వింటారు. పండ్ల తోటల్లో అంతర పంటల సాగు వివరాల గురించి కూడా తెలుసు.

తెలుసుకుంటారు. అనంతరం 7:45 కిన్నర లహరీ శ్రోతలు కోరిన చిత్రగీతాలు, ఇంకా 8:15 పార్లమెంటు వారాంతపు సమీక్ష వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 తిరిగి మరలా కిన్నర లహరీ శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ 8, 9:15 స్పాట్ లైట్. ఈ ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపటి మా ప్రసారంలోని కొన్ని ముఖ్య అంశాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 11:00 దాటి 3:33. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. నేను మీ రేడియో నేస్తం రామగిరి సుమంత్. జై హింద్.